0: Damayanti, also a lady, a great noble soul of this country, could put down all those wicked people.
1: Kulasatitvamu Agnigundana Prakatinche Sita Bharata Dhara Jatagade Kinisi Durmada Kiratiyu Bhuti Gavinche Damayanti Bharata Ramanikade
0: Sita
1: Satpa Sagaravesti Tachmatalamunam Bharata Dhata Pativrata Prabhava Bhava Sampannata Kugade Pantabhumi.
0: Sita could show to the world her character passing through the test of the fire. It was Damayanti who could put down all the wicked people, and this is the land of all sanctity, of all chastity.
1: Bharata Deshamanandu Pavitramaitvanti Yokka స్త్రీ శక్తి అనేటువంటి దానిచే అనంత కాలము నుండి కూడాను భారతదేశం రక్షింపబడుతూ వచ్చింది.
0: ఇన్ ది సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్ ద పవర్ ఆఫ్ విమెన్ హ్యాస్ బీన్ సేఫ్ గార్డెడ్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
1: భారతీయుల వాంగ్మయమైన వేదములు గాయత్రి బిడ్డలే.
0: ద స్పిరిచువల్ లిటరేచర్ ఆఫ్ భారత్ ద వేదాస్ are the children of Gayatri Mantra.
1: Gayatri Chandasam Mata. Vedamulaku Talli Gayatri.
0: Gayatri is the mother of Vedas.
1: Gayatri Sarvatra Vyapinchina 20th Shakti.
0: Gayatri is the mighty power spread everywhere.
1: Bharata Desamande Kaka. Itara Desamananda Kudanu. Ee Yokka Shakti Sarvavyapakamai Sarvantaryamiyai Sarvabhutantaratmayai Prakashistu Untunnadi.
0: The power of Gayatri is not only spread here in Bharat, all over the world, in all foreign countries, so that the power is enjoyed and experienced by the human society.
1: Vivida Deshamulandu, ee Gayatriki vivida namamulu erparchi, aa namamulu cheta, aya desham varu prarthistu, aa desham yokka anugrahaniki gurikavutu vacharu.
0: Gayatri is worshipped in different names, in different countries, and people are the recipients of the divine grace of Mother Gayatri.
1: Bharatiyulu ee Gayatrini aneka perlato aneka roopamlato aaradhistu aanandistu tama jeevithamunu saarthakam gaavinchukuntu vacharu.
0: Bharatiyas redeem their life worshipping Gayatri in different names and forms.
1: Modati name peru Satyavati.
0: The first name is Satyavati.
1: Rendavu peru Angavati.
0: The second name is Angavati.
1: Moodavu peru Anyavati.
0: Third name Anyavati.
1: Nalugo peru Nidanavati.
0: Fourth name Nidanavati.
1: Satyavati, Angavati, Anyavati, Nidanavati aneetvanti pavitramaitvanti yokka namamunu varu yerparchukoni aa namaswarupamu chetane tama yokka jeevitamunu saathakam gaavinchukuntu vacharu prachinulu.
0: The ancients worshipped Gayatri with these names, Satyavati, Angavati, Anyavati, Nidanavati, and worked for their redemption.
1: Satyavati anaga.
0: Satyavati meant
1: Palayandu okkoka binduvunandu kudanu venna untunnadi.
0: In milk, every droplet has butter.
1: Palayandu ఏ భాగంలో చూచినప్పటికీ ఈ వెన్న తాను సాక్షాత్కరిస్తూ వచ్చింది.
0: ఎనీ పార్ట్ ఆఫ్ ద మిల్క్ విల్ షో ద బటర్.
1: అటులనే ఈ ప్రపంచమనేటువంటి యొక్క బాండమునందు ఉన్నటువంటి జీవరాశులు యందు ఒక్కొక్క జీవరాశి యందు కూడాను దైవత్వం అనేటువంటి ఆత్మతత్వము వెన్న రూపము ధరించి ఉన్నదని ఆనాటి వారి విశ్వాసము.
0: ఏన్షియన్స్ బిలీవ్డ్ ఇన్ దిస్ కంటైనర్ ఆఫ్ దిస్ ఎంటైర్ వరల్డ్ all beings have got the principle of atma as we find the butter in the milk.
1: ye jeevi endukudunu atma tattvam lekunda undadaniki veelukedu.
0: There is no being without atmic principle.
1: Sarva bhutantaratma aneetvanti sarthaka naamanni thana andukundi.
0: In fact, she has got this attribute that she is present in all of the beings.
1: అన్ని జీవులు ఎందు ఉండేటువంటి ఆత్మతత్వము ఒక్కటే అని కూడాను నిరూపించుతూ వచ్చింది.
0: ఇట్ ఆల్సో క్లియర్లీ ప్రూవ్స్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ ది సేమ్ ఆత్మిక్ ప్రిన్సిపల్
1: సత్ విప్రా బహుధా వదంతి. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక మంది అనేక పేర్లతో ఆ యొక్క దేవుని అనుభవిస్తూ వచ్చారు.
0: ట్రూత్ ఈజ్ వన్ యట్ స్కాలర్స్ వర్షిప్ గివింగ్ డిఫరెంట్ నేమ్స్.
1: ఇంకా అన్యవతి,
0: సెకండ్ అన్యవతి.
1: ఈ అన్యవతి అనగా పంచభూత స్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వమే.
0: అన్యవతి సింబలైజెస్ ద డివినిటీ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్,
1: స్పర్శ రూప రస గంధములు.
0: దీస్ ఆర్ ద ఫైవ్ సెన్సెస్ దట్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ది డివినిటీ దట్ ఈస్ అన్యవతి. ద సెన్స్
1: ఈ పంచభూతములు కోటీశ్వరుని మొదలుకొని కూటి పేద వరకు సర్వజీవులు ఎందుకూడను సమత్వంగానే ప్రకాశిస్తూ ఉంటుండదు.
0: The five elements are equally distributed and shine forth right from a pauper to a millionaire.
1: ఈ పంచభూతములనేటువంటి జీవితము జగత్తులో కానరాదు. ఈ అన్యవతి అనగా పంచభూత స్వరూపమైనటువంటి ఒక దివ్యత్వమే.
0: అన్యవతి సింబలైజెస్ ద డివినిటీ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్,
1: స్పర్శ రూప

0: ఉండేటువంటి జీవితము జగత్తులో కానరాదు.
1: There's no life without these five elements.
0: ఏ దేశమునందైనా ఏ కాలమునందైనా పంచభూతములే ప్రధానమైనటువంటి ప్రాణములు.
1: ఎని కంట్రీ ఎనీవేర్ at any point of time the five elements form the basic principle of life
0: kara samasta prapanchamunakkudunu ee panchabhoota swaroopame anyavati aneetundi perutho vaaru aaradhisthu vacharu.
1: Therefore the five elements form the basic principle for this entire world referred to as anyavati.
0: Inka angavati moodava peru.
1: Third name angavati.
0: Ee angavatiki okkokka aakaramunaku okkokka chinhamunu gurtimpajestu vachindi.
1: Angavati refers to a particular form, to a particular name.
0: ఈశ్వరుడనగ అతనికి త్రిశూలధారి అని ముక్కంటి అని అనేక విధములుగా కొన్ని గుర్తులు తెప్పించి ఈ యొక్క ముక్కంటి అయినటువంటి వాడు త్రిశూలధారి అయినటువంటి వాడు దమరకం చేపట్టినటువంటి వాడు ఈశ్వరుడు అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ఈశ్వరునికి కొన్ని గుర్తులు ఏర్పరిచి బోధిస్తూ వచ్చింది.
1: They have attributed certain insignia, the signs, to Lord Ishvara. That he has got the trident with him, that he is three-eyed, always has got this
0: dhamaraka.
1: Vishnu is the one who has got this wheel and alankara a
0: crown and mace. తత్వాన్ని కూడాను నిరూపిస్తూ బోధిస్తూ వచ్చింది ఈ అంగవతి.
1: And Vishnu is always after decoration. This is the fact demonstrated.
0: Saraswati anaga veena vani.
1: Saraswati has got with her veena.
0: Saraswati, Bhagavati, Bharati, Purnendi Bimbanana.
1: Saraswati, Bhagavati, Bharati, Purnendu Bimbanana.
0: Ime sarvasakti mayamayinatundi.
1: She is all powerful.
0: Ama hastamanandu venunu dharinchi anaga veenanu dharinchi aa veena nadame brahmanadanga bhavistu undamani prabodhistu vachindi.
1: Saraswati taught the principle of the divinity, holding veena on her hand, the beautiful instrument, and that the melodious music is the nada, the sound of Brahman.
0: Ganapati anaga gajamukhamunu dharinchi.
1: Ganapati has got the face of an elephant,
0: pedda bojja cheta,
1: with a big stomach.
0: Taanu andariki aaradha daivamga నిలుచుతూ వచ్చాడు.
1: స్టాండ్స్ దేర్ రిసీవింగ్ వర్షిప్ బై ఎవ్రీబాడీ.
0: ఏ శుభకార్యములు చేయవలసి వచ్చినప్పటికీ,
1: ఫర్ ఎనీ
0: ఏ పవిత్రమైన కార్యములు చేయవచ్చినప్పటికీ, మొట్టమొదట గణపతిని పూజించటం, తదుపరి ఇతర దేవతలను ఆరాధించటం జరుగుతూ వచ్చింది.
1: ఆన్ ఆల్ ఆస్పిషియస్ ఒకేషన్స్ బిఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ఎనీ సీక్రెట్ యాక్ట్ వీ వర్షిప్ లార్డ్ గణపతి. దేర్ ఆఫ్టర్ వీ వర్షిప్ అదర్ దేవతలు.
0: నియమ నిష్ఠలను మాత్రమే నియమింపజేసినటువంటిది ఇది అంగవతి.
1: Therefore, Angavati lays emphasis on certain principles and the discipline to be followed in worship.
0: Nidanavati.
1: Next one is Nidanavati.
0: Ee Nidanavati aneetunte yokka aame yokka prabodhalu shravanam.
1: The teaching of Nidanavati includes these: listening,
0: Kirtanam,
1: singing,
0: Vishnu smaranam,
1: chanting,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: దాస్యము,
1: సర్విట్యూడ్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మనివేదనం
1: అండ్ సరెండర్.
0: ఈ నవవిధ మార్గములు యందు దైవమును ఆరాధించి జీవితమును సార్థకం గావించుకోమని ప్రబోధించేటువంటిదే నిదానవతి.
1: నిదానవతి టీచర్స్ ద బేసిక్ ఫ్యాక్ట్ that we have to work for our liberation following these nine paths of devotion.
0: Saraswati, Angavati, Anyavati, Nidanavati, ee nalugu devatala yokka swaroopame ee yokka jagat swaroopamu.
1: The world is symbolized by these four forms: Satyavati, Angavati, Anyavati and Nidanavati.
0: Deenni puraskarinchukoni prakrutiki stree ani peru pettu vacharu.
1: It's for this reason the prakriti nature is called
0: Sthri. Matrubhumi antaru kani pitrubhumi ani chepparu.
1: Let him be of any country, everyone refers to his country as the motherland.
0: Motherland,
1: motherland.
0: Ee motherku ichinatvanti yokka pramukhyata inta ghanamainatvanti ga untundali.
1: That is the mighty importance given to mother.
0: Intiye kaadu,
1: not only this,
0: daivatma swaroopamainatvanti yokka Vishnu kani ఈశ్వరుడికి కాని ఇంకే విధమైనటువంటి ఒక రంగనికి కాని కృష్ణుడికి కాని అందరికి కూడాను స్త్రీ మొదలు పురుషుడు తర్వాత.
1: ఈవెన్ డైటీస్ గాడ్స్ మే బి దట్ బి విష్ణు శివ ఆర్ కృష్ణ హ్యావ్ ఫస్ట్ ఉమెన్.

0: name first and their name
1: Lakshmi
0: next.
1: Narayana.
0: Like Lakshmi Narayana.
1: నారాయణ లక్ష్మి అని ఎవరు పిలువరు కదా?
0: నో వన్ సేస్ నారాయణ లక్ష్మి.
1: ఎక్కడే గాని పురుషులకు ముందు ప్రథమ స్థానం ఇవ్వలేదు.
0: ఎనీవేర్ మెన్ ఆర్ నాట్ గివెన్ ఫస్ట్ పొజిషన్.
1: మొట్టమొదటి స్త్రీకే ప్రధానమైనటువంటి స్థానం ఇచ్చారు.
0: ప్రయారిటీస్ గివెన్ టు విమెన్ ఫస్ట్.
1: ఇంకా ఈశ్వరుని ఎందుకుడను పార్వతీ పరమేశ్వరుడు అంటారు. పరమేశ్వరు పార్వతి అని ఎవరు చెప్పారు?
0: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఈశ్వర పీపుల్ సే పార్వతీ పరమేశ్వర. నో వన్ వుడ్ సే పరమేశ్వర పార్వతి.
1: అదే విధంగానే
0: లైక్ వాయిస్
1: రాధాకృష్ణ.
0: పీపుల్ సే రాధాకృష్ణ.
1: రాధ అనగా ఎవరు?
0: హూ ఇస్ రాధ?
1: ఏదో ఒక పరమభక్తురాలు కాదు.
0: నాట్ ఎన్ ఆర్డినరీ డివోటీ.
1: రాధ
0: రాధ.
1: దాన్ని తిప్పి చదివినప్పుడు ధరా. ఇదే ప్రకృతి.
0: ఇఫ్ యు రీడ్ ఇట్ ఇన్ ద రివర్స్ ఆర్డర్ ఇట్ ఇస్ ధరా నేచర్.
1: ధరా మీన్స్ ప్రకృతి.
0: ధరా ఇస్ ప్రకృతి నేచర్.
1: అనగా ఈ లక్ష్మి, ఈ పార్వతి, ఈ రాధ వీరందరూ కూడా స్త్రీ రూపం ధరించినటువంటి ప్రకృతి స్వరూపులే.
0: It only means Lakshmi, Parvati, Radha. These women signify, represent the nature, prakriti.
1: Kanuka, stree yokka pradhanata ee naatikaina kuda nu bharatiyulu gurtinchi.
0: The importance of a woman should be recognized by Bharatiyas at least today.
1: Streelu kevalamu abalalu kaani.
0: That women are not weak.
1: Sabalalani.
0: That they are strong.
1: Atyavasaramu.
0: And that fact has to be recognized.
1: ఏ గృహమైనా కూడాను
0: ఎనీ రెసిడెన్స్
1: అభివృద్ధికి రావాలన్నను
0: ఇస్ టు ప్రోగ్రెస్
1: కీర్తిని పొందవలనన్నను
0: టు ఎర్న్ రిప్యూట్
1: సాధించవలనన్నను
0: ఇన్ ఆర్డర్ టు బి సక్సెస్ఫుల్ అండ్ రెస్పెక్టెడ్
1: స్త్రీయే ముఖ్య కారణము.
0: ఉమెన్ ఈజ్ ద ప్రైమ్ కాజ్.
1: కనుక ఇట్టి గృహమునకే కాక దేశమునకే కాక విశ్వమునకే ఒక ఆరాధన దేవత అయినటువంటిది స్త్రీ రూపము.
0: దేర్ ఫోర్ The form of a woman is so important at home for the country and the entire universe by and large.
1: నుండి ఈ భారతదేశమునందు ఇలాంటి పవిత్రమైనటువంటి ఆచారములు అలవర్చుకుంటూ వచ్చారు.
0: These practices have been followed since ancient times by Bharatiyas.
1: ఈ గృహమునకు ఆమెకు గృహలక్ష్మి అని పేరు పెట్టారు.
0: For a happy home she is called Grihalakshmi.
1: అనగా గృహమునందు ఎన్ని విచారములు, ఎన్ని కష్టములు, ఎన్ని బాధలు ఉండినప్పటికీ నవ్వుకుంటూ ఆనందంగా ఈ గృహము యొక్క కీర్తిని నిలబెట్టే నిమిత్తమై తన జీవితాన్ని త్యాగం చేసేటువంటి వారు స్త్రీలు.
0: Women would sacrifice everything so that everybody would get away from the anxieties, worries and problems.
1: స్త్రీల యందు ఏడు విధములైనటువంటి శక్తులు ఉంటున్నాయి.
0: A woman has seven faculties.
1: సత్యము,
0: ట్రూత్,
1: ప్రేమ,
0: లవ్,
1: ధర్మము,
0: ధర్మ,
1: త్యాగము,
0: సాక్రిఫైస్,
1: సహనము,
0: టాలరెన్స్,
1: సానుభూతి,
0: కంపాషన్,
1: ఆనందము,
0: అండ్ బ్లెస్.
1: ఈ ఏడు శక్తులు కూడా కూడినటువంటిది ఈ స్త్రీ.
0: ఎ వుమన్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ది సెవెన్ ఫ్యాకల్టీస్.
1: ఈ స్త్రీ వల్లనే గృహము కాని, వ్యక్తులు కాని, సంతానం కాని దేశవ్యాప్తి కావడానికి, సత్కీర్తిని తేవడానికి, ఆనందాన్ని అందించడానికి, శాంతి భద్రతను చేకూర్చడానికి ఈ స్త్రీలే మూల కారణం.
0: ఎ వుమన్ ఇస్ మెయిన్ కాజ్ ఫర్ ది పీస్, ప్రాస్పెరిటీ, అడ్వాన్స్మెంట్, ప్రోగ్రెస్, వెల్ఫేర్, రెప్యుటేషన్, రెస్పెక్ట్ ఎయిదర్ ఎట్ హోమ్ ఆర్ ఎట్ ది ఇండివిజువల్ లెవెల్ త్రూ హర్ ప్రోజెనీ ఆల్ ఓవర్ ద కంట్రీ.
1: కనుక
0: సో
1: భారతీయులు ఇల్లును చూచి ఇల్లాను చూడు.
0: Therefore, Bharatiya says, first look at the home and then the lady behind.
1: ఈ గృహము అనేటువంటిది స్త్రీలకు ఒక ప్రతిష్ఠ స్థానమైనటువంటి ఒక దేవాలయం.
0: హోమ్ ఈజ్ ఎ ప్రెస్టీజియస్ రెసిడెన్షియల్ అబోర్డ్ ఎ టెంపుల్.
1: గృహలక్ష్మి అనేటువంటి టైటిల్ ఇచ్చింది.
0: సో ఉమెన్ హ్యాస్ ద టైటిల్ గృహలక్ష్మి.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: పతికి ఏమైనా కొన్ని అవస్థలు, కష్టములు, నష్టములు, దుఃఖములు సంభవించినప్పుడు
0: when husband faces certain problems, difficulties,
1: ఆ బాధల్లో అర్ధభాగం తాను పొంది
0: she shares half the burden
1: అతనికి సరైనటువంటి ఒక సహాయం చేసి
0: and she renders help that
1: అతని కీర్తి ప్రతిష్టలు నిలబెట్టుకోవటం కోసమని ప్రాణములు కూడా త్యాగం చేసేటువంటి వారు స్త్రీలు.
0: A woman is ready to sacrifice her life for the respect and the reputation of the family.
1: ఈ త్యాగమునకు పుట్టినిల్లు స్త్రీనే.
0: A woman is the embodiment of sacrifice.
1: కాని పురుషుల యందు ఇట్టి త్యాగం లేదు.
0: Such sacrifice is not there among men.
1: ఇట్టి త్యాగం పురుషుల యందు ఉండినప్పటికీ అది స్వార్థము, స్వప్రయోజనంతో కూడి ఉంటుంటది.
0: Though man has sacrificed, it is utterly selfish.
1: కాని స్త్రీల యందు స్వార్థరహితమై ఉండినటువంటి ఈ త్యాగము.
0: But sacrifice is selfless among women.
1: స్వప్రయోజన రహితమై ఉండేటువంటి ఈ త్యాగమునకు
0: it is never for self-interest.
1: భారతీయులు ఎంతనో గర్వించవలసినటువంటిది.
0: భారతీయులు should feel proud of woman. ఎంతనో
1: ఆదర్శంగా పొందవలసినటువంటిది.
0: In fact, this ideal should be followed.
1: ఇలాంటి స్త్రీల వల్లనే భారతదేశం ఈనాటికి కూడాను ఏ విధమైనటువంటి యొక్క అభ్యంతరములు కలిగినప్పటికీ, ఎన్ని కష్టములు, ఎన్ని నష్టములు, ఎన్ని దుఃఖములు, ఎన్ని పరదేశీయుల యొక్క బాధలను కూడా సహించి దీన్ని కాపాడుతూ వచ్చింది.
0: బికాస్ ఆఫ్ సచ్ ఐడియల్ ఉమెన్హుడ్ భారత్ షుడ్ కంటిన్యూ అండ్ లివ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ఫారెన్ ఇన్వేషన్స్ ద కాంక్వెస్ట్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్.
1: వీళ్ళు ఏ విధంగా సాధిస్తూ వచ్చారు?
0: హౌ కుడ్ ది అచీవ్ దిస్?
1: వీరు ఒక సిపాయిలుగా జగత్తును ఆదర్శంగా చూపించాల్సి వచ్చారు.
0: యాజ్ గీతా రెడ్డి స్టేటెడ్ దే వర్ as army soldiers and a certain idea.
1: ఆయుధములు ఏమిటి?
0: What are their weapons?
1: సత్యము,
0: truth.
1: ఎలాంటి పరిస్థితులు ఏందే కూడాను స్త్రీలు అసత్యములకు ఏమాత్రం ముందు పోరు.
0: A woman will never step forward to speak lies.
1: ఏదో కొంతమంది తెలిసి తెలియనటువంటి వారు కొంత పొరపాటు జరగవచ్చును, కానీ
0: unknowingly they may commit mistakes.
1: భారతదేశమే కాక అన్ని దేశములు ఎందుకూడాను ప్రతి స్త్రీ కూడాను సత్యాన్ని ప్రేమిస్తారు, సత్యాన్ని వరిస్తారు, సత్యాన్ని ఆరాధిస్తారు.
0: నాట్ ఓన్లీ ఇన్ భారత్, ఇన్ ఆల్ కంట్రీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉమెన్ స్పీక్స్ ట్రూత్, ఫాలోస్ ట్రూత్, వర్షిప్స్ ట్రూత్.
1: ధర్మమును పోషించుతూ వచ్చినటువంటి స్త్రీలే.
0: ఇట్స్ ద ఉమెన్ హూ అప్హోల్డ్ సస్టైన్స్
1: తన గృహధర్మము కానీ, బ్రహ్మచర్య ధర్మము కానీ, వానప్రస్థ ధర్మము కానీ, సాన్యాస ధర్మం కానీ, నాలుగు ధర్మములు కూడా పోషిస్తూ వచ్చినటువంటి వారు స్త్రీలే.
0: ఇట్స్ ద ఉమెన్ హూ ఫాస్టర్స్ ధర్మాద కోడ్ టు బి ఫాలోడ్ ఎయిదర్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ఎ రిక్లూజ్, ఎయిదర్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ఎ హౌస్ హోల్డర్ ఆర్ ఎ రినన్షియంట్.
1: కనుకునే వేదము కూడాను సత్యం వద ధర్మం చర, ఈ రెండింటిని కూడాను ప్రపంచానికి బోధిస్తూ వచ్చింది.
0: దేర్ ఫోర్ వేద టాట్ టు ద వరల్డ్ స్పీక్ ట్రూత్ ఫాలో రైచియస్నెస్.
1: ఆనాడు జనక మహారాజు తన సమావేశం లోపల తనకు ఎవరు ఈ యొక్క పట్టమును అందించాలి అనేటువంటి విచారణ జరిపినప్పుడు,
0: ఇన్ ద కాంగ్రిగేషన్ వెన్ ద కింగ్ జనక వాంటెడ్ టు నో ఫ్రమ్ హూస్ హ్యాండ్స్ హీస్ టు రిసీవ్ ద డిగ్రీ,
1: పండితుడైనటువంటి యాజ్ఞవల్క్యుడు ఉండినప్పటికీ,
0: దో ఎ మైటీ స్కాలర్ యాజ్ఞవల్క్య వాస్ దేర్,
1: కానీ గార్గి చేతనే తాను పట్టమును అందుకున్నాడు.
0: షీ రిసీవ్ ద డిగ్రీ దేర్ ఎట్ ద కాన్వోకేషన్ ఫ్రమ్ హ్యాండ్స్ ఆఫ్ గార్గి.
1: ఆనాటి ప్రవరులు, ఆనాటి యోగులు, ఆనాటి మహర్షులు కూడా స్త్రీలకు ఇన్ని విధమైనటువంటి గౌరవాన్ని అందిస్తూ వచ్చారు.
0: సిటిజన్స్, సేజెస్ అండ్ సెయింట్స్ రెస్పెక్టెడ్ విమెన్ ఇన్ దోస్ డేస్.
1: స్వార్థ స్వప్రయోజనంతో కూడినటువంటి యొక్క పురుషుడు ఈ స్త్రీల యొక్క విలువను క్రమక్రమేణా తగ్గించుతూ వచ్చారు.
0: మ్యాన్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ స్టార్టెడ్ డిస్రెస్పెక్టింగ్ ద ఉమెన్ డే బై డే.
1: కేవలం పురుషుడే కాదు,
0: నాట్ ఓన్లీ మ్యాన్,
1: కొంతమంది సన్యాసులు, మహనీయులు వీరు కూడాను ఈ విధమైనటువంటి యొక్క భావమును పురస్కరించుకుని స్త్రీలకు ఉన్నత స్థానం అందించలేకపోయారు.
0: నాట్ ఓన్లీ మెన్ అలోన్, పీపుల్ ఆఫ్ టోటల్ సాక్రిఫైస్, నోబుల్ పీపుల్, గ్రేట్ సో కాల్ గ్రేట్ పీపుల్ ఆల్సో స్టార్టెడ్ డిస్రెస్పెక్టింగ్ విమెన్.
1: మతంగ మహర్షి భక్తురాలైనటువంటి యొక్క శబరిని తన ఆశ్రమంలో చేర్చుకోవడానికి అనేక మంది ఋషులు అడ్డు తిరిగారు.
0: వెన్ ద సేజ్ మతంగ wanted to have this lady Shabari in his ashram, many sages objected.
1: Shabari sadgunavanturalu,
0: Shabari
1: sadacharavanturalu, satsilavanturalu.
0: Shabari is virtuous, noble, full of character.
1: Atti pavitramaitunte hrudayanni gurtinchinatunte maharishulu kabatti matangudu aamiki avakasam icchadu.
0: Sage Matanga could know that Shabari is a sacred soul and therefore gave place in his hermitage.
1: Gurtinchukovadaniki kuda oka prapti undali.
0: In fact, one should deserve to know the chastity, the character of a woman.
1: Kali, ee kaliyuga prabhavam cheta,
0: because of the effects of Kali,
1: ee yokka chadu sanjali cheta,
0: because of modern education,
1: kevalamu streelante oka aatabommalaga varu bhavistunnaru.
0: They consider women as toys or puppets.
1: Kaadu kaadu.
0: No.
1: Deshamunu uddharinchetunti varu,
0: in fact they are the emancipators, దేశం యొక్క
1: ఆదర్శాన్ని అందించేటువంటి వారు,
0: that the true ideal,
1: దేశం యొక్క మంగళకరమైనటువంటి యొక్క గుణగణములను ప్రకటించేటువంటి వారు,
0: they have got all the auspicious qualities,
1: really
0: they are women alone.
1: ఈ సత్యాన్ని వారు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: They have not made any attempt to know this truth.
1: గుర్తించినప్పటికీ వారు దానిని ఏమాత్రం కూడా లక్ష్యం చేయటం లేదు.
0: Though they recognized, they were not mindful of it.
1: ఇదే పురుషుల యొక్క అలక్ష్యము.
0: This is the total negligence of man.
1: కేవలం స్త్రీలను ఒక వంటవారిగా, ఒక వంటింటి అధికారిగా భావించుకుని, అనుభవించుకుని, ఈ యొక్క సంతోషాన్ని అనుభవిస్తూ కేవలం స్త్రీల యొక్క శక్తి సామర్థ్యాన్ని మర్చిపోతూ వచ్చారు.
0: Women were treated as cooks, confined to the four walls of the kitchen, Man started enjoying all her services, forgetting their capacities, potentialities, and the power. What is the main cause behind this?
1: ఇల్లాలు ఆ పేరుకు తగినటువంటి సార్థకతను సాధించే నిమిత్తమై ఆ ఇంటిలో వంటలనంతా వండుకుని పతులకు పిల్లలకు సరి అయినటువంటి ఆరోగ్య ఆనందమును అందించే నిమిత్తమై పవిత్రమైన ఆహారాన్ని ఆవిర్భవింపజేస్తూ వచ్చారు.
0: ఉమెన్ ఇస్ కాల్డ్ ఇల్లాలు, ద వన్ హూ కుక్స్ ఎట్ హోమ్ ఫర్ ది హెల్త్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద హస్బెండ్ అండ్ ద చిల్డ్రన్ అండ్ వుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్.
1: నేడు నిన్న వచ్చినటువంటివి పద్మశ్రీ పద్మవిభూషణ టైటిల్స్.
0: The national titles like Padma Shri, Padma Vibhushan are the just of the recent years.
1: ఒక స్త్రీలకు మాత్రమే ఈ పవిత్రమైనటువంటి యొక్క బిరుదులంతా అందిస్తూ వచ్చారు.
0: In fact, in ancient times, women were honored with these titles.
1: ఇల్లాలు,
0: ఇల్లాలు,
1: గృహలక్ష్మి,
0: గృహలక్ష్మి,
1: ధర్మపత్ని,
0: ధర్మపత్ని,
1: అర్ధాంగి,
0: అర్ధాంగి.
1: ఈ టైటిల్స్ ఎవరికి వచ్చినాయి?
0: Who got these titles?
1: కనుక వారు చేసేటువంటి యొక్క ఆచరణను, వారి భావములను, వారి త్యాగములను, వారి గుణగణములను కూడాను ఆదర్శం చేసుకునే వీరికి ఇన్ని టైటిల్స్ అందించుకున్నారు.
0: విమెన్ హ్యాస్ గాట్ ఆల్ దీస్ టైటిల్స్ బికాస్ ఆఫ్ అవర్ ప్రాక్టీసెస్, ట్రెడిషన్స్, ఫీలింగ్స్ అండ్ సాక్రిఫైస్.
1: కానీ ఈ కలి ప్రభావం చేత,
0: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ కలి,
1: ఉద్యోగములు చేయ యువతులందరూ పోగా గృహకృత్యములు తీర్చు గురుణులేరి అని క్వశ్చన్ వేస్తూ వస్తున్నారు.
0: Now they started putting a question like this: if women are to go seeking jobs and work in the offices, who will attend to household work?
1: Aalu magaliruvunu officeulaku poga intini poshinchu yuvatuleri.
0: If husband and wife they go to the office on job, who will take care at home?
1: పరబాలురకు నేర్ప పాఠశాలలకేగా తమ బాలురకు నేర్పు తల్లులేరి.
0: ఇఫ్ దీస్ విమెన్ ఆర్ టు గో టు అదర్ స్కూల్స్ యాజ్ టీచర్స్ టీచింగ్ చిల్డ్రన్ ఆఫ్ అదర్స్, హూ విల్ టీచ్ దేర్ ఓన్ చిల్డ్రన్?
1: పుస్తకాలు చేబట్టి పురుషుల వలె పోగా వంట ఇంటిని దుద్దు వనితలేరి.
0: ఇఫ్ దే క్యారీ ఫైల్స్ అండ్ బుక్స్ ఆన్ హ్యాండ్ అండ్ గో టు ఆఫీసెస్, హూ విల్ అటెండ్ టు హౌస్ హోల్డ్ జాబ్?
1: చేత గలుగు ఇబ్బంది తీరిన,
0: దో ద ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్,
1: ఎంతో ఉండుగాక,
0: బట్ యెట్ దేర్ సో మచ్ థింగ్ దట్ ఈస్ అన్కేర్డ్ ఫర్.
1: ఈ యొక్క కేవలము డబ్బు కొరత కోసం మనం పాటుపడుతున్నారే కాని గృహం యొక్క పేరు ప్రతిష్టల కోసం ఎవరూ పాటుపట్టలేదు.
0: పీపుల్ వర్క్ టు సాల్వ్ దర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ బట్ దే డోంట్ థింక్ ఆఫ్ ది నేమ్.
1: తప్పక చదవాల్సిందే.
0: ఉమెన్ మస్ట్ నెసెసరీ లెర్న్,
1: చదువుకోవాలి. ఆ చదివిన చదువును ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టినటువంటి దాన్ని ఇతరులకు అందించడానికి ప్రయత్నం చేయాలి.
0: ఎ ఉమెన్ షుడ్ నెసెసరీ స్టడీ, ప్రాక్టీస్ ఆల్ దట్ షీ లెర్న్స్ అండ్ షేర్ విత్ ఎవ్రీబడీ.
1: వీరు చదవకూడదని, వీళ్ళు అధికారులు కాకూడదని, వీరు ఆఫీసులకు పోకూడదని, ఈ విధమైనటువంటి ఒక నిబంధనలు కేవలం స్వార్థంతో నిర్మించినటువంటివి.
0: బట్ ఇఫ్ వీ సే దట్ ఉమెన్ షుడ్ నాట్ హ్యావ్ ఫార్మల్ ఎడ్యుకేషన్, దట్ షీ షుడ్ నాట్ గో టు ఎ జాబ్, షీ షుడ్ నాట్ ఆక్యుపై ఎగ్జాల్టెడ్ పొజిషన్, దీస్ ఆర్ ఆల్ సెడ్ అవుట్ ఆఫ్
1: ప్రపంచాన్ని పరిపాలించడానికి తగినటువంటి శాంతి భద్రతలు స్త్రీల ఎందే ఎక్కువగా ఉంటున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఏ ఉమెన్ కెన్ కంట్రోల్ ద హోల్ వరల్డ్ ఎన్ష్యూరింగ్ సెక్యూరిటీ.
1: త్యాగభావంనే కాదు ప్రేమభావం కూడా వారిలో ఉట్టి పడుతుంటాయి.
0: ఏ ఉమెన్ నాట్ ఓన్లీ హ్యాస్ సాక్రిఫైస్ బట్ ఆల్సో లవ్.
1: సందర్భాన్ని పురస్కరించుకుని కొంచెం క్రోధం రావచ్చును, అది తాత్కాలికమైనటువంటివే కానీ ఇది హృదయం నుంచి ఆవిర్భవించినటువంటివి కాదు.
0: Anger may take place in a woman at times. It's purely temporary.
1: స్త్రీ పురుషులకు ముగ్గురికి కూడా ఇద్దరికి కూడాను తగినటువంటి గుణములు ఉంటున్నప్పటికీ కానీ స్త్రీల యందు ఉత్తమ గుణములు, ఆదర్శ గుణములు, ఆనంద గుణములు అధికంగా ఉంటున్నాయి.
0: Though men and women are equal in many of the respects, a woman excels man in her nobility, in her idealism, in her sacred qualities.
1: సావిత్రి పవిత్రమైన చరిత్రను మనం విచారించి చేసినప్పుడు,
0: if you go through the story of Savitri,
1: గత జీవుడైనటువంటి పతిని బ్రతికించుకోవడానికి సర్వ విధములు కూడాను యమునితో కూడా యుద్దం చేసి ఆ యొక్క దీనిని సాధిస్తూ వచ్చింది.
0: సావిత్రి కుడ్ ఫైట్ విత్ ది గాడ్ ఆఫ్ డెత్ యమ టు రిజరెక్ట్ టు బ్రింగ్ బ్యాక్ హర్ డెడ్ హస్బెండ్.
1: కానీ పురుషులు ఎందు ఎవరైనా ఒక్కరైనా కూడాను గతించినటువంటి యొక్క పతిని, సతిని బ్రతికించుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వారు ఒక్క చరిత్ర కూడా ఇక్కడ కనిపించడం లేదు.
0: దేర్ ఇస్ నాట్ ఈవెన్ సింగిల్ ఇల్లస్ట్రేషన్ ఆఫ్ ఎ మ్యాన్ హూ వర్క్ స్ట్రగుల్ హార్డ్ టు బ్రింగ్ బ్యాక్ ది డెడ్ వైఫ్.
1: సతి మరణించిన సత్యమే రెండో వివాహంలో ప్రయత్నం సిద్ధంగా ఉంటారు కానీ సతులు ఆ విధంగా కాదు.
0: ద మూమెంట్ వైఫ్ డైస్ మ్యాన్ ఇస్ రెడీ ఫర్ ద సెకండ్ మ్యారేజ్.
1: ఈ ఆధునిక యుగము లోపల
0: in this modern age,
1: ఈ వికారమైనటువంటి భావం అభివృద్ధి అయిపోయి
0: the perversions are more,
1: వారికి విరుద్ధమైనటువంటి మార్గం నడచాలని
0: they want to behave in the opposite direction,
1: ఉద్దేశంతో వారికి అన్ని ఇక్కట్టు కలిగిస్తూ ఉంటున్నారు.
0: They intentionally bring all problems to them.
1: కనుక ఇట్టి పవిత్రమైన మన ప్రాచీన ధర్మమును సంస్కృతిని నిలబెట్టే నిమిత్తమై
0: in order to uphold the ancient culture and dharma,
1: ప్రతి నెల 19వ తేదీ స్త్రీల యొక్క దినంగా ఏర్పరచుకొచ్చాం.
0: 19th of every month is categorized as the ladies day.
1: కాని కేవలం నియమించటమే కాదు,
0: it's not merely allotment.
1: చాలా మంది స్త్రీలు దీన్ని అనుసరించి ఆనందించి దీన్ని తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలు అందిస్తూ వచ్చారు.
0: Many women have been participating in all activities, encouraging, cooperating with everybody. Many are involved in the activities.
1: ఈ విధమైనటువంటి యొక్క అభివృద్ధి అయినప్పుడు భారతదేశం అనేటువంటిది అన్నిటికీ ఆదర్శవంతమైన దేశంగా రూపొందుతుంది.
0: When we all work together towards this direction for progress, the whole country would prosper.
1: ఈ ధర్మము, ఈ సంస్కృతి, ఈ పవిత్రమైనటువంటి న్యాయము, ఈ పవిత్రమైన ఆదర్శము స్త్రీల వల్లనే ఇది అభివృద్ధి కావాలి, కానీ పురుషుల చేత కావడానికి అవకాశం లేదు.
0: ఎ ఉమెన్ కెన్ ఓన్లీ వర్క్ ఫార్ దిస్ ధర్మ, ద కోడ్ ఆఫ్ కాండక్ట్, ద కల్చర్, ద జస్టిస్ అండ్ ఐడియలిజం.
1: ప్రాచీన సంస్కృతికి ఈ స్త్రీలే దానికి వారసులు.
0: ఇన్ ఫ్యాక్ట్ విమెన్ ఆర్ ద ట్రూ లీగల్ హైర్స్ ఆఫ్ ఏన్షియంట్ కల్చర్.
1: కారణం ఏమనగా,
0: వై
1: ప్రాచీన కాలం నుండి కూడా ఈ స్త్రీలు అనేక రకమైనటువంటి దేశోద్ధారం కోసమని పాటుపడి కంకణం కట్టుకున్నారు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ విమెన్ వర్క్ ఫర్ ది ఎమాన్సిపేషన్ డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ.
1: గీతారెడ్డి చెప్పింది,
0: గీతారెడ్డి సెడ్,
1: పద్మిని
0: పద్మిని
1: ఇలాంటి మహనీయులంతా కూడాను మహాపత్రులన్నీ కూడాను ఎంతనో ఆదర్శాన్ని నిరూపించి ఝాన్సీ
0: పద్మిని
1: ఝాన్సీ రాణి ఎంతటి ఘోరమైనటువంటి యొక్క యుద్ధం చేసింది.
0: యు నో వాట్ కైండ్ ఆఫ్ బ్యాటిల్ షీ డిడ్,
1: తన ప్రాణమునైనా తీసుకుంది, కానీ ఈ అపకీర్తికి ఏమాత్రం గురి కాలేదు.
0: షీ వాజ్ రెడీ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్, షీ వాజ్ నాట్ ప్రిపేర్ టు లూజ్ హర్ నేమ్.
1: కనుకనే వారిలో ఇందు త్యాగమునకు గొప్ప స్థానం ఉంటున్నది.
0: దేర్ ఫార్ ద సాక్రిఫైస్ ఫైండ్స్ ఎ గుడ్ ప్లేస్.
1: అదే బోధిస్తూ వచ్చింది,
0: దాట్ ఇస్ ద టీచింగ్ ఆఫ్
1: కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు. ఆ త్యాగం లోపల అమృత బిందువులు ఈ స్త్రీలు.
0: విమెన్ ఆర్ ద డ్రాప్స్ ఆఫ్ నెక్టార్ ఇన్ ఎర్నింగ్ వర్కింగ్ ఫర్ ఇమ్మోర్టాలిటీ త్రూ సాక్రిఫైస్.

0: రెండు ఆత్మస్వరూపులైన విద్యార్థులారా, సర్వత్రా వ్యాపించినటువంటి పరమాత్మను, సర్వత్రా ప్రకాశించినటువంటి పరమాత్మను ఎక్కడని వెతుకుటకు మీరు ప్రయత్నించరు? అనగా తమయందు తమ చుట్టూ సర్వత్రా ఉన్నటువంటి పరమాత్మని వెతుకుటెక్కడా? కన్నులు మూసుకొని ఎంత వెతికినప్పటికీ మనకు ఏమి చిక్కుతుంది? ఏమాత్రం కూడాను మనము ఆశించినటువంటి వస్తువు కానీ లేక ప్రదేశము కానీ మనకు చిక్కుటకు వీలు కాదు.
1: Whatever is seen with your eyes directly, you look at it and you feel very happy. You also think that that is the truth. But what is behind the curtain, what is not being seen, that truth, if you really want to understand and find out, do not take rest. Come with me. We shall look round the world, then you will see the real truth. Students, how can you find the one who is present everywhere, who is shining at all times with effulgence? He is present in you. He is present around you. He is present in all of you. If you close your eyes and

0: thought that when God himself created this whole universe and this whole creation, the main virtue or the trait which he exhibited was sacrifice.
1: Yes.
0: So you sacrifice yourself at the altar of this whole creation. The whole creation becomes, you become imminent in the whole creation. That's what God does. He sacrifices himself in the sacrificial fire. The whole creation emerges out of it. So when we sacrifice our ego, our ill feelings, we transcend our, the parochial buddhi. Then we again see that beautiful grand spectacle of this whole divinity.
1: Yes.
0: I think this is again Swami is very clearly indicating that you give up your mean mentalities, then go to a higher level of consciousness.
1: Exactly. And then Swami, prema tattvamunu pempondinchukoni prakrutini paramatma pratibimbamuga chudagaligina nade akshara tattvamaina aanandamu kukshilo cheri aanandamunu anubhavimpa cheyunu. This very very beautiful sentence, Bhargav. Prema tattvamunu pempondinchukoni, you have to develop that feeling of pure love.
0: Pure love.
1: ప్రేమతత్వం ప్రకృతిని పరమాత్మ ప్రతిబింబముగా చూడగలిగిన నాడే. ఓన్లీ వెన్ యు సీ ద నేచర్ యాజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్. అక్షరతత్వమైన ఆనందము మీన్స్ దట్ ఇండివిజిబుల్ బ్లిస్. అక్షరతత్వమైన ఆనందము కుక్షిలో చేరి, ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ ద మైండ్, ఇట్ ఎంటర్స్ యువర్ ఎవ్రీ బీయింగ్. కుక్షి ఇస్ స్టమక్. సో వెన్ ది స్టమక్ ఇస్ సేషియేటెడ్, ది ఎంటైర్ బీయింగ్ ఇస్ సేషియేటెడ్. ఎస్. కుక్షిలో చేరి ఆనందమును అనుభవింపజేయును.
0: యా, దే సే దట్ యు నో ద స్టమక్ ఇస్ ద పవర్ హౌస్ ఆఫ్ ద హోల్ బాడీ.
1: ఎస్.
0: ఇఫ్ యూ పుట్ ది ఫ్యూయల్ ఇన్ సైడ్ స్టమక్, ఫ్యూయల్ ఇఫ్ యూ పుట్ ద ఫ్యూయల్, ది హోల్ బాడీ విల్ ఫంక్షన్ బికాస్ ఆఫ్ ద ఫ్యూయల్.
1: గెట్ ఎనర్జైజ్డ్.
0: ఎనర్జైజ్. సో కుక్షి ఇస్ వెరీ, అగైన్ ఎ వెరీ సింబాలిక్ టర్మ్, వేర్ స్వామి సేస్ వాట్ ఎవర్ కమ్స్ టు ది కుక్షి, ద స్టమక్ విల్ నరిషెస్ ద హోల్ బాడీ.
1: హోల్ బాడీ. సమాజమును విశ్వరూపముగా తలంచుడు. నౌ we are again getting back to the basics of purushottam. Ide satya margamu, this is the true path. Nitya sthanamu, that is the eternal place.
0: Yes.
1: Pratyakshamuga, then Swami tells, pratyakshamuga mee mundu nedu sai ledani talanchukudu. Don't think that right now Swami is not there with you. Mee hrudaya sthayi ai aanandamunu andukonuchu andinchuchunnadu. If we are doing a service wholeheartedly, with this thought of selflessness or ego, then the service gets fulfillment.
0: Yes.
1: And then the person who is receiving the seva is happy, and the person who is doing seva is happy.
0: And then the person receiving seva also gets touched, and he also gets the, the seeds of transformation are sown in them also.
1: Yes. So that's why Swami is telling, mee hridaya sthayi, being a resident of your heart, ānandamunu andukonuchu, he is receiving that bliss and andinchuchunnadu. He himself is enjoying.
0: Yes.
1: Itlu Baba.
0: I think this is a very grand beginning for the Purushottam, where I think, Ganesh, if we just quickly try to summarize. So one is that you are not separate from the society.
1: Society.
0: And society is not a collection of individuals. It is the whole, the focus is the divinity which is there in society. Then you should not have raga dvesha, attachment and, hatred or jealousy. And then you should have love for all. And then your intellect should go beyond the pair of opposites.
1: Yes.
0: Duality should not be there. And then when you realize all these things, you get prashanti. You get the eternal bliss.
1: Yes.
0: And one more beautiful expression is that, if you are not ready, if you are not prepared yourself, if you are having ashanti or lack of peace within you, you will only create more lack of peace in the society. So first, be peaceful yourself, or do the service in such a way that you also get transformed and the whole society also benefits out of it.
1: Yes.
0: I think Purushottam is, I think when we go through the whole mantra of Purushottam, I think it will we'll echo this thought, this feeling a lot.
1: Bhargav, once all of us know the seer or the devotee who was granted Sai Gayatri, Sri Gantikoti Subramanya Shastri Garu. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ హిస్ సన్ గండికొట్టి సుబ్బారావు గారు ఆస్క్డ్ హిమ్ ఎ క్వశ్చన్, నాన్నగారు యు టెల్ దట్ వాట్ ఎవర్ స్వామి స్పీక్స్ ఈస్ దేర్ ఇన్ ద వేదాస్. దెన్ హీ కరెక్ట్స్ హిమ్ అండ్ టెల్స్ వాట్ ఎవర్ స్వామి స్పీక్స్ ఈస్ ద వేదా, హీ స్టాండ్స్ కరెక్టెడ్ దేర్. అండ్ దెన్ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు గివ్స్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ లైన్స్ ఆఫ్ సనాతన సారథి అండ్ హీ కోరిలేట్స్ ఇట్ టు ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ది వేదాస్ దట్ ఈస్ దేర్ ఇన్స్క్రైబ్డ్. సో ఐ థింక్ దిస్ లెటర్ విచ్ స్వామి హ్యాస్ రిటన్ ఈజ్ నథింగ్ బట్ ది ఎసెన్స్ ఆఫ్ పురుష సూక్తం. సో దెర్ ఇస్ నో సెకండ్ థాట్ దట్ వాట్ ఎవర్ స్వామి స్పీక్స్ ఈజ్ ద వేదా. సో ఐ థింక్ విత్ దీస్ ఫ్యూ థాట్స్ వీ షల్ bring today's episode to a close. I think in the next episode we'll start explaining line by line the entire Purusha Sukta. So with a prayer in our hearts that every thought, word and deed should be his inspiration, let us close today's episode with the Kshama Prarthana Mantram. Om యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం తు యద్ భవేత్ తత్ సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. విసర్గ బిందు మాత్రాని పద పాదాక్షరాణి చ న్యూనాని చ తిరిక్తాని క్షమస్వ సాయీశ్వర. అపరాధ సహస్రాణి క్రియంతే హర నిశమ్మయ దాసోయమితి మాం మత్వా క్షమస్వ సాయీశ్వర. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష సాయీశ్వర. హరిహి ఓం తత్ సత్ శ్రీ సాయీశ్వరార్పణమస్తు.
2: సాయిరామ్, హ్యాపీ లిస్నింగ్. స్టే ట్యూన్ టు ప్రశాంతి స్ట్రీమ్.

0: మతపాంసి నతీర్థానాం నా శాస్త్రాణి జప నహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా.
1: ఇట్ ఈస్ నాట్ ఎనీ తపస్, ఇట్ ఈస్ నాట్ ఎనీ నెంబర్ ఆఫ్ విజిట్ టు పిల్గ్రిమ్ సెంటర్స్, ఇట్ ఈస్ నాట్ గెటింగ్ ద స్కాలర్షిప్ ఆఫ్ ద హైయెస్ట్ ఆర్డర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్టరింగ్ all the sacred scriptures and shastras. It is not again any japa or any other mode of ritual that's going to help you to cross this ocean of samsara. It is service and service to your fellow beings alone that is going to confer on you this capacity to cross this ocean of life.
0: Divyatma sarupulara.
1: Embodiments of the divine atma.
0: Manavudu sukham nasinchunnadu.
1: Every individual aspires for a state of happiness and comfort.
0: Aithe vastavamainatundi sukham emito gurtinchukoneatundi vyaktulu chaala takkuvaga unnaru.
1: The number of individuals who are in a position to recognize a lasting happiness, this number of individuals is rather small.
0: Bhautika sukham, లౌకిక సుఖం, వైజ్ఞానిక సుఖం, ఆధ్యాత్మిక సుఖం, ధార్మిక సుఖం, అనేక విధమైనటువంటి సుఖములు ఉన్నవి. కానీ ఈ సుఖములు ఏది సరియైన సుఖము, ఏది సత్యమైన సుఖము, ఏది నిత్యమైన సుఖము అని విచారణ చేసుకోవటం చాలా కష్టమైనటువంటి విషయం.
1: When we talk of comfort, one talks of comfort pertaining to one's physical existence, to one's existence in this world, to one's existence conforming to the scientific field, to one's existence in the spiritual path, to one's existence on the dharmic plane. Now the question is, which of these is permanent, which of these is lasting?
0: Niyamuga sukamulu moodu vidhamuga unnadi.
1: Truly speaking, this comfort or happiness could be classified into three categories.
0: Okati tatvika sukam.
1: The first could be called sattvic.
0: రెండవది రాజసిక సుఖం.
1: ద సెకండ్ రాజసిక.
0: మూడవది తామసిక సుఖం.
1: ద థర్డ్ ఇస్ తామసిక్.
0: సాత్విక సుఖం అనేటువంటిది ప్రథమంలో విషమయంగా ఉంటుంటది.
1: నౌ ద ఫస్ట్ ఆఫ్ దీస్, ద సాత్విక వెరైటీ ఆఫ్ కంఫర్ట్ అండ్ జాయ్, అట్ ద బిగినింగ్ ఇట్ అపియర్స్ టు బి లైక్ పాయిజన్.
0: ఇది చివర చాలా అమృతమయంగా మారుతుంది.
1: బట్ గ్రాడ్యువల్లీ this poisonous state gets transformed into the state of ambrosia or nectar.
0: Sattvika sukamunaku prarambhamulo konni vidhamainatundi kashtamulu nashtamulu dukkhamulu vicharamulu kontha varaku addutu untayi.
1: In the initial stages when you are trying to go on this sattvic path, you are bound to be confronted with difficulties and with challenges and with any number of other problems which you have to encounter.
0: Ini క్రమక్రమేణ తాత్వికమైనటువంటి భావముతో అమృతమయమై ఆనందమయమై జీవితంలో శాంతిమయంగా రూపొందింపచేస్తుంది.
1: But you can be certain that gradually with the passage of time, as you keep proceeding on this path, this very same poison, these very same difficulties would gradually get transformed in such a way as to confer on you happiness, ananda, peace and all comforts that you are possibly seeking.
0: Anaga prarambhamulo kashtamulaku karanam emiti ani manam vicharinchukunnappudu sattvika sadhanalu yendu samadamadi sadhanalu cheta manavudu konni samalaku guri kavalsi vastundi.
1: Now when you try to gather the basics of this thing, why do we confront such difficulties in the initial stages? The reason is not far to say, because each individual by way of securing this sadhana, the sattvic aspect of ananda, has to first of all bend his own body and has to bring to bear whatever he possesses.
0: Tamamu damamu uparati titicha ilanti sadhana cheta kontha varaku manavudu prarambhamulo shrama padavalsi vastundi.
1: In the initial stages man has to undergo what are called sama dama titicha and the like of such other ritual.
0: Ivi kramakramena manam sadhinchina tarvata ivi పరమానందాన్ని అందిస్తుంది.
1: Now gradually as you have managed to get all these into your stride, you'll be in a position to achieve happiness.
0: మనము నిత్య జీవితంలో డ్రైవింగ్ నేర్చుకుంటుంటాము.
1: Now it's a common thing that in our day-to-day life we tend to learn the art of driving.
0: కానీ ఒక సైకిల్ కానీ లేక మోటార్ కానీ ఇంకే విధమైనటువంటి వాహనములు కానీ మనం ప్రారంభంలో డ్రైవింగ్ కు కొంతవరకు శ్రమగా ఉంటుంటాడు.
1: Now, it could be a cycle, it could be a motor vehicle, it could be any other form of transport. In the initial stages, we know that this art of driving tends to be very difficult.
0: కొన్ని కష్టములకు కూడా గురి కావాల్సి వస్తుంది.
1: It may also subject us to a great sense of difficulty.
0: కొన్ని దెబ్బలను కూడా తినవలసి వస్తుంది.
1: We may also come to be injured or hurt.
0: కానీ క్రమక్రమంగా నేర్చుకున్న తర్వాత అది మనకు చాలా సులభంగా రూపొందుతుంది.
1: But then, it's again our experience that as we go on learning thus, the thing becomes rather easy.
0: కనుకని ప్రారంభంలో శ్రమగా ఉండి అంత్యమునందు ఆనందాన్ని అందించేటువంటిది సాత్వికమైనటువంటి సాధన.
1: This sattvic sadhana is that wherein initially you'll have difficulties, but in the end you are bound to be comfortable and happy.
0: Inka rajasika sadhana anaga vishayamulato sambandhamainatundi.
1: Now the second of these, the rajasika sadhana, has something to do with the material aspects of one's existence.
0: Ee vishayamulato sambandhinchinatundi manastattvamu prarambhamulo chaala aanandamuganu ఉల్లాసంగాను శాంతిగాను సంతోషంగాను కనిపిస్తుంది.
1: Now through these you have the senses and the mind, which is a close link with the senses, tends to give you the feeling that you are feeling very happy even as you proceed that.
0: ఒక చిన్న ఉదాహరణ. మనము భోజనము కూర్చున్నప్పుడు భోంచడానికి పూర్వము చక్కగా మంచి ఉత్సాహంగా మంచి పుష్టిగా ఆనందంగా ఆ దీన్ని మనం భోజిస్తాము.
1: Now a small illustration here. As you sit down to partake of your meal, you are all enthusiasm, you are all joy to take in the food which has been served to you.
0: Aithe anubhavinche samayamlo bhujinche samayamlo aanandanga undi gaani kramakramina adi oka vidhamainatundi visugaanu oka vidhamaina kashtam gaanu oka vidhamaina bharam gaanu maarutu vastundi.
1: Now initially of course you are tending to get a lot of joy and a feeling of contentment as you eat this food. But gradually, the very same feeling turns to one of disinterest.
0: ఈ పదార్థం మనకు ఇష్టమని భావించి ప్రారంభంలో దానిని భుజించుటకు మనము ప్రయత్నిస్తాము. అదే పదార్థము క్రమక్రమేణ విసుగుగా మారుతుంది, అయిష్టంగా మారుతుంది.
1: Now the very same entity which held a lot of enthusiasm for us, so that we in turn were in a position to eat it with delight and relish, the very same thing gradually turns to be a revolting object for us.
0: కనుక ఈ రాజసిక సుఖం అనేటువంటిది ప్రారంభంలో సుఖమును అందిస్తూ ఆనందాన్ని చేకూరుస్తూ అంతిమనందు మనకు ఒక విధమైనటువంటి విచారమును కష్టమును కొన్ని ఇక్కట్లను కూడా కలిగిస్తుంది.
1: ఇన్ ద సేమ్ మేనర్ దిస్ రాజసిక సాధన ఆర్ దిస్ టైప్ ఆఫ్ కంఫర్ట్ ఇస్ సచ్ దట్ ఇనిషియలీ ఇట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ బట్ టువర్డ్స్ ది ఎండ్ ఇట్ టర్న్స్ యూ ఇంటూ ఎ స్టేట్ ఆఫ్ గ్రీఫ్ డిస్ట్రెస్ అండ్ గివ్స్ యూ లాట్ ఆఫ్ డిఫికల్టీ.
0: ఈనాడు లోకంలో అనేక భాగము ఈ విధమైనటువంటి రాజసికమైనటువంటి యొక్క సుఖమును మాత్రమే ఆశిస్తూ ఉన్నారు.
1: Now today you find in the world around you that there are many individuals and they are in the majority who try to look for this rajasic type of happiness.
0: ప్రారంభంలో సుఖంగా ఉంటే ఇదే మంచి మార్గము అని తాను ఆనందంగా ఉత్సాహపడుతుంటాడు.
1: Initially when they experience this comfort and joy, they feel this is the comfort and joy they want.
0: క్రమక్రమేణా కొన్ని కష్టములకు దుఃఖములకు విచారములకు గురి అయినప్పుడు ఈ భక్తి క్రమక్రమేణా కొంతవరకు సన్నగిలుతుంది.
1: And gradually with the passage of time, when he is subjected to increasing difficulties, his sense of devotion also slackens and he tends to show a lot of disinterest.
0: ఇది సరైనటువంటి సాధన కాదు.
1: This is not the correct type of sadhana.
0: కొన్ని సుఖములకు ఆనందములకు లాభములకు విజయములకు మనము సంతోషించటము, నష్టములకు కష్టములకు దుఃఖములకు విచారములకు మనం కేవలం కుంగిపోవటము, ఇది సాత్వికముకు చాలా దూరంగా ఉంటుంటది.
1: Now it is not given to one's being and one's state of existence that one gets elated at the thought or sight or experience of anything that confers joy on him, gets deflated, distressed, and certainly becomes depressed when he is confronted with difficulties, grief and distress and the like.
0: Kanuka ee rajasikamuna kante sattvikam chaala uttamamainatundi.
1: So when this is what this rajasik is going to give you, it's much better that you're going for sattvik rather than this rajasik.
0: Inka tamasikam anaga kevalam ఈ విధంలో ప్రారంభమునందు కాని అంత్యమునందు కాని ఆత్మతత్వమైనటువంటి దానిని స్మరించక విచారించక కేవలము స్వార్థమనేటువంటి జీవితంతో తన యొక్క సాధనలు కలుపుతూ వస్తుంది.
1: Now the third of these, the tamasic type of sadhana, which is going to give you joy, this has no place for thoughts of God whatsoever, either at the beginning or towards the end. All the while, right from the beginning till the end, you are engrossed in activities primarily motivated by a selfish idea.
0: ఈ తామసిక సాధన అనేటువంటిది లేక తామసిక సుఖం అనేటువంటిది మానవుని కేవలము ఒక విధమైనటువంటి జడవ స్వరూపునిగా భావిస్తుంది.
1: Now this tamasic variety again looks upon man or gives that status to man wherein he becomes a mere inert object.
0: ఈ తామసిక జీవాన్ని అందించేటువంటిది లేక జడమైనటువంటి జీవాన్ని అందించేటువంటిది జీవితాన్ని కల్పించేటువంటిది ఈ తామసికము.
1: It is this tamasic sadhana which ultimately degrades and downgrades man, brings him down from his superior level of existence to that of an inert, insignificant creature.
0: Aithe ee sattvika marganamundu sattvika sukamunandu rendu vidhamaitundi samskaram untunnavi.
1: Now coming back to the first one, the sattvic type of sadhana, there are two types which one has to understand in this regard.
0: Doshapanaya samskaram oni okati.
1: One is called doshapanaya samskara.
0: Rendavadi gunadhara samskaram.
1: The second is called gunadhara samskara.
0: Ee gunadhara samskaram anetundi emtante ఒక మొక్కను మనం పెట్టి దానికి ఎరువును వేసి నీరును పోసి కంచెలు కట్టి దానిని అనేక విధములుగా అభివృద్ధిగా చేసుకోవటం.
1: Now talking of the second of these, the gunadhara samskara, an example could be given thus. You sow a seed, it becomes a sapling. You are of course tending it and giving it water and sustenance. You are having a fence around it and see to it that this seed ultimately becomes a useful plant.
0: ఒక నామము అనేటువంటి బీజమును హృదయములో నాటి.
1: The parallel is here that the name of the Lord is like the seed, sowing it in the field of your heart.
0: Prema ani jalamnu posi.
1: You are tending it with the water of prema or love.
0: Nammakamu anetundi eruvunu challi.
1: Faith is a manure that you are going to give to this sapling.
0: Discipline anetundi kanchanu katti.
1: And discipline is the fence around this.
0: ఈ నామము అనేటువంటి వృక్షమును బలపరచుకోవటము.
1: యు ఆర్ ట్రైయింగ్ టు స్ట్రెంగ్థెన్ దిస్ సీడ్ దిస్ నేమ్.
0: ఈ విధమైనటువంటి గుణములు చేరినప్పుడే ఇది ఒక విధమైనటువంటి పెద్ద వృక్షముగా వచ్చి ఫలపుష్పాలను అందించడానికి అర్హత ఏర్పడుతుంది.
1: When all these are satisfied, the seed in due course of time becomes a huge big tree to give you flowers and fruit.
0: అనగా మానవుని కేవలం ఒక సంకల్పము చేతను క్రియల చేతను సాధన చేతను భగవత్ యొక్క అనుగ్రహాన్ని పొందటం అనేటువంటిది గుణాధాన సంస్కారం.
1: What it also means is that man should be constantly adorned by thoughts of reaching God. He should make such thoughts and such ideas that all his activities are directed towards that end.
0: రెండవది దోషాపనయన సంస్కారం.
1: Now the second of these samskaras is called దోషాపనయన సంస్కారం.
0: ఇది వేరొక శ్రమకు ఏమాత్రము అవకాశం ఉండదు.
1: Now here there is no room whatsoever for others.
0: అద్దము ప్రిపేర్ చేసినటువంటి ఒక మట్టిని మనము తుడిచినంత మాత్రమే మన బింబం ప్రతిబింబంగా స్పష్టంగా కనిపిస్తుంది.
1: The moment you wipe the dust off the mirror, you'll be able to see your own self as the image.
0: మన హృదయమునేటువంటి అద్దము పైన చేసినటువంటి ఈ రాగద్వేషమైనటువంటి దానిని మన సాధన అనేటువంటి క్లాత్తోను శుభ్రం చేసినప్పుడు మన యొక్క ప్రతిబింబం అనేటువంటి సాక్షాత్కారము స్వయంగా స్వప్రకాశంగా మనకు గోచరిస్తుంది.
1: Your heart is the mirror and attachment and hatred are like the dust across it. Sadhana in the form of the cloth to be used to wipe this dust off, and there you are seeing your own true nature reflected in that mirror.
0: అనగా మన హృదయములో చేరినటువంటి ఒక దుర్గుణములను దురాచారములను దురహంకారములను దుర్బోధలను కొంతవరకు దానిని నిర్మూలముగా ఉంచుకునేటువంటి ప్రయత్నమునికి దోషాపనయన సంస్కారం అంటారు.
1: What this word దోషాపనయన సంస్కార ultimately means is that all the evil traits, the tendencies, the thoughts and ideas which are lurking in the heart have no place now, they are removed and thrown.
0: మనం ఈనాడు చేసేటువంటి సర్వ కర్మలు కూడాను ఈ దోషములను నిర్మూలముగా ఉంచేటువంటివి.
1: So all our karmas, all our activities today should be directed towards this end, that of removing all the evil within us.
0: దీనిని చిత్తస్య శుద్ధయే కర్మ అన్నారు. అనగా మన కర్మల ద్వారా చిత్తమును శుద్ధి గావించటమే దీని యొక్క పరిణామం.
1: దట్ ఈస్ ద ఎండ్ రిజల్ట్ ఈస్ త్రూ అవర్ కర్మాస్ ఆర్ యాక్టివిటీస్ వి ఆర్ ఇన్ ఏ పొజిషన్ టు ప్యూరిఫై అండ్ క్లెన్స్ అవర్ హార్ట్.
0: కనుక మనము చేసే సమస్త కర్మలు కూడాను హృదయమును పరిశుద్ధం గావించటమే.
1: సో ఆల్ అవర్ కర్మాస్ ఆర్ యాక్టివిటీస్ ఆర్ డైరెక్టెడ్ టువర్డ్స్ దిస్ ఎండ్ ఆఫ్ ప్యూరిఫైయింగ్ అవర్ హార్ట్.
0: కాన మనము దోషాపనయన సంస్కారమునకు మన సేవలు చాలా ప్రధానమైనటువంటి ఒక సహాయకారులుగా ఉంటుంటాయి.
1: సో వి ఫైండ్ దట్ దిస్ దోషాపనయన సంస్కార ద సెకండ్ ద ఫస్ట్ ఆఫ్ దీస్ సర్టన్లీ స్టాండ్స్ యాజ్ ఎ గైడింగ్ స్టార్ ఫర్ ఆల్ అవర్ సాధనస్.
0: దృశ్యకల్పితమైన ఈ జగత్ అంతా కూడాను మూడు విధములైనటువంటి వ్యక్తులపైన ఆధారపడి ఉంటుండాలి.
1: Now this world that you see around you, which is after all a creation of your own sight and your own senses, is made up of three categories of people.
0: వీరు ఎవరు అని మనం విచారించుకుంటే దక్షకుడు రక్షకుడు శిక్షకుడు ఈ ముగ్గురు కూడా జగత్తునకు అత్యవసరము.
1: Now this world you find abounds in these three categories of people. The first could be called dakshaka, second could be called rakshaka, third could be called shikshaka.
0: దక్షకుడు అనగా ఏమిటంటే ఒక విధమైనటువంటి కొన్ని పదార్థములను ఉత్పత్తి గావించి తద్వారా జగత్తునకు అనుకూలములను ఆనందములను చేకూర్చేటువంటి విధానమును అందించేటువంటి వ్యక్తి.
1: Now the first of these individuals, the dakshaka, is one who strives to see to it that all the raw materials in the world around you are transformed and converted into something which is useful, something which is beneficial. Now this individual certainly does something for the society.
0: అనగా శ్రీమంతుల లోకములో అనేక మంది ఉంటుంటారు.
1: Like for example, there are any number of wealthy people in this world.
0: వీళ్ళందరూ కూడాను అనేక ఇండస్ట్రీస్ అంతా కూడా స్థాపించి ఫ్యాక్టరీస్ అంతా స్థాపించి అనేక విధమైనటువంటి యొక్క దీనిని కల్పించి జనులకు కొన్ని ఉపాధులు కూడా చేకూర్చి తద్వారా జగత్తునకు నిత్య జీవితంలో అనుకూలపడేటువంటి యొక్క వస్తువులను అభివృద్ధి గావిస్తుంటారు.
1: Now these people set up industries and factories. They provide employment opportunities for those who need them. And in their factories and industries, they are trying to turn out products which ultimately will come to give you some assistance and comfort and convenience in the worldly existence of ours.
0: నిత్య జీవితమునకు సంబంధించినటువంటి పదార్థములే లేకుండినా మానవుడి యొక్క జీవితం స్తంభించిపోతుంది.
1: Now man's life would come to a standstill if he is not given these minimum conveniences around him.
0: కనుక జగత్తునకు అవసరమైనటువంటి పదార్థములను అభివృద్ధి గావించి ఉత్పత్తి గావించి సమాజమునకు అందించేటువంటి వ్యక్తుల్ని దక్షకులు అని చెప్తూ వచ్చారు.
1: సో దీస్ దక్షకర్స్ ఆర్ దోస్ హూ టెన్ టు గివ్ మ్యాన్కైండ్ ఎట్ లార్జ్ ద డైలీ కన్వీనియన్సెస్ ద డైలీ కంఫర్ట్స్ అండ్ వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ అవర్ వరల్డ్లీ ఎగ్జిస్టెన్స్.
0: ఈ జగత్తునకు చేకూర్చినటువంటి యొక్క సిరి సంపదలను రక్షించుకునే నిమిత్తమై దీనిని కాపాడి పోషించి అనేక విధములుగా కూడాను దాన్ని నిలబెట్టుకునే నిమిత్తమై చేసేటువంటి యొక్క వ్యక్తి తత్వమునకు రక్షకులు అని చెప్తా వచ్చారు.
1: Then we have the second category of individuals, the rakshakas. Now it is their job to see to it that whatever is given to man is made secure, is guarded and is protected.
0: మనకు అనేక విధమైనటువంటి సంపదలు ఉంటున్నాయి.
1: Now we certainly have wealth of varying denominations.
0: కానీ ఈ సంపదను రక్షించేటువంటి యొక్క వ్యక్తియే లేకపోతే దక్షకుని యొక్క స్థితి నిర్మూలమైపోతుంది.
1: Now all that we have accrued does, if there is nobody to protect it, then it becomes an exercise in futility.
0: ఎప్పుడు ఉత్పత్తి అనేటువంటిది వస్తుందో దానికి రక్షణ అనేటువంటిది ప్రక్కనే ఉంటూనే ఉండాలి.
1: The moment you talk of productivity or production, you must have somebody who can protect this also.
0: దీనిని భగవద్గీత యందు యోగక్షేమం వహామ్యహం అన్నారు. యోగం అనగా ఏమిటి? మనం చేకూర్చుకున్నటువంటి ప్రాప్తిని, మనం సంపాదించుకునేటువంటి ప్రాప్తిని, మనం అనేక విధములుగా ఆర్జించినటువంటి ప్రాప్తి, ఇది యోగము అంటారు. కానీ క్షేమం అంటే మనం సంపాదించుకున్న దానిని నిలబెట్టుకోవటము, కాపాడుకోవటము, దానిని అభివృద్ధి పరచుకోవటము క్షేమము. అంతేకాని మన యొక్క యోగక్షేమం అనగా నీ ఆలుబిడ్డలు బాగున్నారా, ఆస్తిపాస్తి బాగుందా అని అడగటం మాత్రమే కాదు, మనం సంపాదించుకున్నటువంటి యొక్క ఆధ్యాత్మిక శక్తిని, ఆధ్యాత్మిక విషయాన్ని కొంతవరకు రక్షించుకునేటువంటి యొక్క సాధనకే యోగక్షేమము అని చెప్తూ వచ్చారు.
1: Now we do come across this in the Bhagavad Gita where a mention is made of yoga and kshema. What do you mean by this yoga actually speaking? This yoga is that which you are accruing through your prapti, through your efforts, through your sadhanas. And that which has come to you should be safeguarded, should be protected, should be nourished and strengthened. That is kshema. So taken in this way, you should not be misled into believing that yoga and kshema doesn't refer or rather refers to the worldly things like asking about your welfare or your material position.
0: Abhruddhi gavinchukunnatundi yokka vastuvulanu kaani utpatti gavinchukunnatundi sampadanu kaani rakshana lekapothe adi kevalam parunapalaipoyi kevalam durvinyogam aipothundi.
1: So what you normally get through your own efforts should be protected and safeguarded, otherwise it could be snatched away by outsiders.
0: Kaani ee rakshana yokka bhavamunu ee utpatti yokka sthitini kudanu chakkaga అభివృద్ధి గావించుకునేటువంటి శిక్షకులు కూడా ఉంటుండాలి. శిక్షకులు అనగా ఏమి? అధ్యాపకులు.
1: Now the third category of individuals, the shikshakas. We of course have room for dakshaka, have room for rakshaka, but the shikshaka is an equally important entity. It is he who highlights the role being played by the first two, and these are the teachers.
0: కనుక జగత్తునకు పదార్థం యొక్క ఉత్పత్తిదారులు, జగత్తునకు రక్షించేటువంటి యొక్క పోలీసు మిలిటరీ అనేటువంటి యొక్క సమస్త, తదుపరి దీనిని అభివృద్ధి గావించుకునేటువంటి విద్యా విధానము, ఈ మూడును లేకపోతే జగత్తు ఏమాత్రం కూడాను రాణించదు.
1: సో ఇన్ దిస్ వరల్డ్ వి ఫైండ్ టు సమ్ అప్ దీస్ త్రీ కేటగిరీస్ ఆఫ్ ఇండివిజువల్స్. వన్ హూ టేక్ టు ప్రొడక్షన్ పార్ట్ ఆఫ్ ఇట్, ద సెకండ్ వన్ హూ టేక్ టు సేఫ్ గార్డింగ్ వాట్ హస్ బీన్ గివెన్ టు అస్, అండ్ ద థర్డ్ వన్ ఫ్రమ్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హూ ఆర్ గోయింగ్ టు టెల్ అస్ వాట్ ఈస్ వాట్ అండ్ వాట్ ఈస్ నాట్.
0: కనుక విద్యనే లేకపోతే శిక్షణా శక్తి అనేటువంటిది కానీ, రక్షణ శక్తి అనేటువంటిది కానీ, అభివృద్ధి శక్తి కూడాను మనకి ఏమాత్రం కూడాను కాలేదు.
1: రిమూవ్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ యూ ఫైండ్ దట్ యూ కాంట్ పాసిబ్లీ డూ ఎనీథింగ్ బై వే ఆఫ్ గెటింగ్ ద అదర్ టూ టైప్ ఆఫ్ పీపుల్, ఐదర్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఆర్ ఫర్ సేఫ్ గార్డింగ్.
0: కేవలము విద్యా విధానం అంటే మనము తెలివితేటలను పెంచుకోవటం మాత్రమే కాకుండా క్రియారూపమైనటువంటి దీనిని అభివృద్ధి పరచుకోవటమే విద్య యొక్క ప్రధాన లక్ష్యము.
1: ఎ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ డజంట్ కన్సిస్ట్ ఇన్ మియర్లీ ఫర్దరింగ్ యువర్ ఇంటెలిజెన్స్ ఆర్ యువర్ బికమింగ్ మోర్ క్లెవర్. ఇట్ మస్ట్ ట్రై అండ్ టెల్ యూ హౌ బెస్ట్ టు యూటిలైజ్ యువర్ ఓన్ కేపబిలిటీస్.
0: అయితే లోకములో దక్షకులు అనగా ధనవంతులు.
1: సో ఇన్ దిస్ వరల్డ్ వి హావ్ దక్షకస్, ద వెల్తీ వన్స్.
0: దీనిని రక్షించేటువంటి యొక్క మన యొక్క సిపాయిలు,
1: దోస్ హూ ఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ దిస్ ద సిపాయిస్.
0: వీరిని సరైనటువంటి తరబీతి చేయించేటువంటి యొక్క విద్యా విధానము,
1: అండ్ దోస్ హూ ఆర్ గోయింగ్ టు ట్రైన్ దీస్ కేటగిరీస్ ద సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఇద్దరు మాత్రం ఉంటే దీని యొక్క అభివృద్ధి చేకూరుతుందా? చేకూరదు.
1: Now, merely having these three, can we possibly have a harmonious state of affairs?
0: Certainly not.
1: These three could be considered to be like a tripod.
0: Three legs.
1: A stand having just three legs.
0: Three legs undinanta matramana manam danipaina kurcholevu.
1: Now, a stand which boasts of just three legs cannot give you a degree of stability. You can't sit in comfort on it.
0: Deenipaina ఒక చక్కని పలకను దీనికి అన్ని విధాలా అతికించాలి.
1: Now you must have a table top attached to these three legs.
0: మూడు కాళ్ళు ఉండినంత మాత్రమే కూర్చోటకు వీలు కానటువంటిది. ఈ మూడు కాళ్ళపైన సమంగా ఉండేటువంటి ఒక్క పలకను మనము దాన్ని సంపాదించుకోవాలి.
1: The three legs by themselves can't give you a place to sit. Over it you must attach a plate, a table top, so that you can sit on it.
0: ఇదే ప్రేమ.
1: This is love.
0: ఈ ప్రేమ అనేటువంటి పలకను శిక్షకుని యందు, రక్షకుని యందు, దక్షకుని యందు, మూడింటి యందు సమంగా మనము చేకూర్చినప్పుడే మనము జీవితాన్ని నిలుపుకోవటానికి, భద్రంగా కూర్చోవటానికి కూడాను అవకాశం ఏర్పడుతుంది.
1: Now this piece of wood which is attached in such a way to these three legs, you will easily notice that it falls equally on all the three legs. What it really means now is that this element of love should flow through uniformly and equally through all these three types of people, dakshaka, rakshaka and shikshaka.
0: కనుక మనము కార్మికులు ఉంటున్నారు, కర్షకులు ఉంటున్నారు, వ్యాపారస్తులు ఉంటున్నారు, ఇంకా సంసారులు ఉంటున్నారు, ఉద్యోగస్తులు ఉంటున్నారు, ఈ అందరి ఎందుకులను సమత్వమైనటువంటి ప్రేమతత్వాన్ని మనము అభివృద్ధి గావించాలి.
1: Now we have those who are taking to producing things, those who are protecting or safeguarding, and those who are taking part in the system of education. Now what it means is that this element of love should try and circulate in such a way that everybody ultimately gets a state of equanimity urged on by this element of love.
0: Mahavani Kuruvi cheppadu nalugu rakamainatundi garlandlu manam ee moodu samvatsaramlo chakkaga abhivruddhi cheyalannadu.
1: Mahavin Kuruvi was just now telling us that during the course of these 3 years we must try and perfect 4 different types of garlands.
0: Okati education vidya vidhanamu.
1: First is the system of education.
0: Rendavadi vaidya vidhanamu.
1: Second is the way you assist on the medical field.
0: Moodavadi service vidhanamu.
1: Third is the service activities.
0: Nalugavadi individual sadhanalu.
1: Fourth confirms the spiritual existence in terms of your individual.
0: Ivi nalugu haramulu kadu.
1: Now these 4 cannot be looked upon as 4 different garlands.
0: నాలుగు నాలుగు వరుసలే కానీ లింక్ ఒక్కటే. నాలుగు గార్లెండ్ కాదు, నాలుగు చేరి ఒకే గార్లెండ్.
1: ఆల్ దీస్ 4 టుగెదర్ మేక్ అప్ 1 single garland. దే ఆర్ లైక్ ద 4 different strings కమింగ్ టుగెదర్ అండ్ మీటింగ్ ఎట్ ఎ పాయింట్. యూ షుడ్ నాట్ లుక్ అపాన్ దెమ్ యాస్ 4 different.
0: ఆడవాళ్ళు కొంతమంది ధరిస్తుంటారు, ఒకటి ముత్యముల మాల ఇక్కడ, ఇంకోటి ఇక్కడ, ఇంకోటి ఇక్కడ, ఇంకోటి ఇక్కడ, కానీ ఇక్కడ లింక్ ఒక్కటే ఉంటుంటారు.
1: ది విమెన్ ఫోక్ జనరలీ హ్యావ్ సచ్ ఆర్నమెంట్స్, pearls being essentially the same which make up different rows and they come down one below the other, but actually they all have a common link at the back.
0: Adi vidhamgane mana health, education, individual sadhana, samaja sadhana ivanni kudanu okka danto cheri untundali.
1: In the same manner what you are now categorizing as 4 different types should all come to a common meeting point.
0: Idi etlanaga bhagavad gita ne చక్కగా మనకు నిరూపిస్తూ వస్తుంది.
2: Now you may ask, how is this possible? You have got an illustration in the Bhagavad Gita.
0: మొట్టమొదటిది విషాద యోగము.
2: The first one is called the Vishada Yoga.
0: రెండోది సాంఖ్య యోగము.
2: Second is the Sankhya Yoga.
0: మూడోది కర్మ యోగము.
2: Third is the Karma Yoga.
0: ఈ విధంగా విషాద యోగము, సాంఖ్య యోగము, కర్మ యోగము, జ్ఞాన యోగము, క్షత్రజ్ఞ విభాగ యోగము, గుణత్రయ విభాగ యోగము, జ్ఞాన యోగము, భక్తి యోగము, ఇవన్నీ వేరువేరుగా ఉంటున్నాయి. కానీ యోగం యోగం యోగం యోగం యోగం ఒక్కటిగానే ఉంటుంటారు.
2: Now here you find that you talk of Vishada Yoga, Sankhya Yoga, Karma Yoga, Jnana Yoga, Kshetra Kshetrajna Yoga, Bhakti Yoga. You find that there is one common denominator in all these, and that's the word Yoga.
0: Yogamu anaga emitante nijamainatunti paripurnamainatunti prema tattvame ani.
2: What actually does this word Yoga mean? It talks about a wholesome, total love.
0: Kanuka manam ee naadu mottamota vidya vidhanamu అనేటువంటిది ఎడ్యుకేషన్ గాడ్ లే అండి అన్నారు. ఆ ఎడ్యుకేషన్ కు, హెల్త్ కు, ఇండివిజువల్ సాధనకు, సమాజ సాధనకు ప్రేమ అనేటువంటి లింక్ ఒకటే ఉండాలి.
2: Now in the same manner, now you are talking of education as one, health as two, service as three, and individual sadhana as four. You must know that all these four should come to a meeting point at prema or love.
0: ఇక్కడ కొన్ని విధమైనటువంటి ఒక సమస్యలు మనకు ఎక్కువగా కొన్ని బాధిస్తూ ఉంటాయి.
2: Now it's quite likely though that at times and at points we are confronted with questions and doubts.
0: ఈ విధమైనటువంటి సాధన చేస్తూ యోగ తత్వములు ప్రేమ తత్వములు మనము కొంతవరకు ప్రవేశించినప్పుడు కొన్ని రకమైనటువంటి యొక్క అనుమానాలు మనలో అభివృద్ధి అవుతుంటాయి.
2: When we start making our efforts directed towards discipline, it's extremely possible that we will keep having doubts and a sort of confusion also sets in.
0: ఇది సత్యమా అది సత్యమా, ఇది రైటా అది రైటా అనేటువంటిది కొన్ని బయలుదేరుతుంటాయి.
2: లైక్ ఇస్ దిస్ ట్రూత్ ఆర్ ఇస్ దట్ ట్రూత్, ఇస్ దిస్ రియల్ ఆర్ ఇస్ దట్ రియల్.
0: మానవునికి మూడు విధములైనటువంటి కర్మలు ఉంటున్నాయి.
2: నౌ మ్యాన్ ఇస్ గివెన్ టు అండర్టేక్ కర్మ ఆఫ్ త్రీ డినామినేషన్.
0: మొదటిది అకర్మ.
2: ఫస్ట్ ఇస్ కాల్డ్ అకర్మ.
0: రెండోది సకర్మ.
2: సెకండ్ ఇస్ కాల్డ్ సకర్మ.
0: మూడోది నిష్కామ కర్మ.
2: థర్డ్ ఇస్ కాల్డ్ నిష్కామ కర్మ.
0: అకర్మ అనగా ఏమిటంటే ఏ పని లేకుండా సోమరత్వాన్ని పెంచుకుని అనవసరమైనటువంటి దీంట్లో జీవితాన్ని వ్యర్థం గావించుకోవటం, ఇది అకర్మ కింద ఉంటుంది.
2: ద ఫస్ట్ వన్ అకర్మ ఇస్ వన్ వేర్ ఎన్ ఇండివిజువల్ ఇస్ గివెన్ టు లేజినెస్ ఆఫ్ ద వర్స్ట్ ఆర్డర్. హి డజంట్ డు ఎనీథింగ్ బై హింసెల్ఫ్ ఆర్ బై అదర్స్.
0: ఇంకా సకర్మ అనగా ఏమిటంటే ఏది చేసినా ఇది నా కర్తవ్యం, నేను చేసే తీరాలి, తప్పక నేను వచ్చినదే ఈ కర్మ కోసం అనేటువంటి సద్భావంతో ఆచరించేటువంటి సకర్మ అంటారు.
2: ద సెకండ్ వన్ ఇస్ సకర్మ వేర్ హీ హాజ్ ఎ నోబుల్ థాట్ that he has to do it's something by way of discharging his duty or responsibility, and he feels that it is bound upon him to undertake it and he executes it.
0: Mundavadi ye pani chesina bhagavat pritiyartham na kosam kaadu, nenu cheyavalsinatundi idi kevalam nenu oka instrument, nenu oka pani muttu na dwara daivam chestunnadu manchi kaani cheddadi kaani tanake aneetundi bhavamto aacharincheetundi nishkama karma.
2: The third one is the nishkama karma, where the individual feels that whatever he is doing is being prompted by God within him. Whatever he is doing is being offered as an act of worship to God. Whether it is good, whether it is bad, all are God's doing and he is but an instrument in the hands of God.
0: Manam oka bread nu koyyalani chustamu.
2: Now we try to slice a loaf of bread.
0: Kani kosedi emiti? Katti.
2: Now what is it that's slicing it? It's this knife.
0: Kani aa katti స్వశక్తితో తాను కోయగలుగుతున్నదే.
2: ద నైఫ్ బై ఇట్సెల్ఫ్ ఇస్ ఇట్ ఏబుల్ టు స్లైస్ త్రూ ద బ్రెడ్?
0: ఈ కత్తిని ఒక వ్యక్తి పట్టుకొని ఆ దీని ద్వారా ఈ యొక్క బ్రెడ్ ను కోస్తున్నాం.
2: నో, ఎన్ ఇండివిజువల్ హ్యాస్ టు గెట్ హోల్డ్ ఆఫ్ ద నైఫ్ అండ్ ఇట్ ఇస్ ఎన్ ఇండివిజువల్ హూస్ వర్కింగ్ త్రూ ద నైఫ్.
0: కనుక మనము ఒక సూటి అయినటువంటి కత్తి వంటి వారము.
2: సో ఇన్ ద సేమ్ మేనర్ వి ఆర్ లైక్ ద పాయింటెడ్ షార్ప్ ఎడ్జ్ నైఫ్.
0: ఇది భగవంతుని చేతిలో ఉన్నటువంటి పనిముట్టు.
2: దిస్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్, ఇట్స్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
0: కనుక తాను తను పట్టుకుని ఈ కత్తి అనేటువంటి దేహం ద్వారా అనేక కర్మలు ఆచరిస్తున్నాడు.
2: సో ఇట్ ఈస్ హీ హూస్ వీల్డింగ్ దిస్ నైఫ్ ఆఫ్ ద బాడీ అండ్ ఇట్ ఈస్ హీ హూస్ అండర్టేకింగ్ ఆల్.
0: ఈ విధమైనటువంటి భావం మనం స్మరించినప్పుడు చింతించినప్పుడు ఈ కర్మ ఫలం మనకి ఏమాత్రం కూడా చేకూరదు.
2: When we are ennobled by such thoughts, then whatever we are trying to do, the fruits thereof, we are not bothered either.
0: Aithe ye karmalu cheyakunda unde danikante sakarmalu cheyatam manchidi.
2: Now looking back on this, it is much better that you do something rather than do nothing like the akarma one.
0: Manamu sakarmalu cheyatukante nishkama karmalu cheyatam marinta uttamamainatundi.
2: Going a step further, If you are able to do sakarma, you might as well do nishkama karma, one step ahead of it.
0: Aithe motta motta manamu kartavya karma lo manam prarambhinchali.
2: Now the starting point for us, however, is this sakarma, where we tend to discharge our
0: responsibility. Oka chinna udaharanamu.
2: A small example for this.
0: Oka sannyasi pavithramainatundi Jamuna nadi lopala snanam chestunnadu.
2: One sannyasi at one time was taking a dip in the holy waters of
0: Yamuna. Pravaham anetundi వర్షాకాలం అవుట చేత చాలా నురుగులు నురుగులుగా ప్రవాహం అధికమవుతూ వస్తుండాలి.
2: Now it was the monsoon season and the river was in full flow and the foam was gathering at great intensity.
0: ఒక నురుగు పైన కొంత చెత్త ఉండుండాలి, ఆ చెత్త పైన ఒక తేలు ఉంటుండాలి.
2: At one particular spot it so happened that atop this foam there was a lot of dust and twigs and bark and things like that, and on top of it was perched a scorpion.
0: అది కదులుతూ ఉంటున్నది పాపం. ఈ సన్యాసి చూచాడు, అయ్యో ఈ జీవి ఈ ప్రవాహంలో ప్రాణం కొట్టుకుని పోతుంటేది, దీన్ని ఎట్లయినా రక్షించాలి అని చెప్పి ఒక తూరి పట్టినాడు. మరి అది కుట్టింది, కుట్టి దగ్గరికి వదిలిపెట్టాడు.
2: Now this sannyasi sighted this scorpion desperately trying to save itself. He took pity on this scorpion and said, oh poor thing, it's being lost, it's losing its life, why not I protect it? So he held out his hand and held the scorpion by his hand. No sooner did he do this than the scorpion stung him and through pain he let it go.
0: కాని ఈ సన్యాసి వదలలేదు, తిరిగి దానిని పట్టుకొని రక్షించడం కోసం పోయినాడు, తిరిగి కుట్టింది.
2: Again he tried to make an effort to get hold of it because he didn't want to leave the poor scorpion out. Again the thing stung him.
0: ఈ విధంగా 5-6 పర్యాయాలు దానిని పట్టి కట్టుకోవేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ బాధ లేక కొంతవరకు కుట్టడం చేత వదిలిపెట్టడం జరుగుతూ వచ్చింది.
2: Now this is how he was going on. This happened for 5 or 6 times. Every time he would get hold of it, the scorpion would sting him and he would let it go.
0: ప్రక్కనే స్నానం చేస్తున్నటువంటి మరొక సన్యాసి చెప్పాడు, ఏమిటండి ఇది, దాని స్వభావం అది విషపురుగు, దాని స్వభావాన్ని మీరు ఎందుకు ఆ విధంగా దీన్ని కట్టి పక్కన పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు, కనుక మీరు ఊరుకోవటం మంచిది అన్నాడు.
2: Now a fellow sannyasin who was also taking a dip close by remarked, oh, why are you unnecessarily wasting your time and effort in by way of saving the scorpion? It's given to its nature to sting, it's a poisonous insect, so don't do anything by way of doing again something against it.
0: అప్పుడు ఈ సన్యాసి చెప్పాడు, బ్రదర్ దాని యొక్క స్వభావం అది, మహా ఆపత్తులో ఉండినప్పటికీ తన యొక్క కర్తవ్యము తన స్వభావాన్ని తాను వదలకుండా ఉంటుండాలి. నేను సన్యాసిని, కాషాయ వస్త్రం వేసుకున్నాను, మానవుడను, అట్టయకుడను, నా స్వభావాన్ని మాత్రం నేనెందుకు వదలాలి? దానిని రక్షించడం నా స్వభావము. విషపుడిగే తన స్వభావాన్ని తాను ఆచరిస్తుంటే అమృతమైన మానవుడు తన స్వభావాన్ని ఆచరించకుండా పోవటము ఇది చాలా దోషం, తప్పక దాన్ని తిరిగి పట్టి నేను వేస్తానని తిరిగి పట్టి గట్టుకు వేశాడు.
2: Then the first sannyasi replied, oh brother, it is given in the nature of the scorpion to sting, it is at the point of losing its life till it is not letting go its nature which is to sting. This is what a mere insignificant insect is doing. Now what about me? I am a man, I am wearing an ochre robe, I am given to a certain code of conduct, a certain ethics bounds me, and when the scorpion is doing its bit by way of upholding its nature, I should do my bit by way of upholding my nature, which is to rush to the rescue of those who are in distress. Come what may, I shall rescue it. So saying, he went again, held it and put it on the shore of the bank.
0: Atanu cheddavadu kadani, atanu swabhavanu manu dikkarinchadani pokurdu. Atanu cheddavadu kavachunu. Nee manchi vaadu anukunnaku, anukunnanduku, nee manchi swabhavani aa cheddavani daggara nee upayoga pettu.
2: Merely pointing out the other man is a wicked one, you shouldn't let him go like that. Try and show him the path. Go out of your way by way of upholding your own nature and try to do what you must do.
0: అతను ఒకడు చెడ్డవాడుగా ఉంటుంది, అనేక చెడ్డ పనుల్లో తాను ప్రవేశిస్తుంటాడు.
2: Now a particular individual could be wicked and evil and he could undertake acts which are not desirable.
0: నువ్వు మంచివాడని నువ్వు భావిస్తున్నావు.
2: Now you are treating yourself as a good one.
0: మంచివాడు మంచి పనులు చేయాలి, కానీ చెడ్డవాడు కదా, చెడ్డవాడితో పాటు మనం కూడా చెడ్డ పనులు చేయకూడదు.
2: Now you who is basically good must try to do things which are good. You should not mix with the other one who is bad and start doing things which he is doing.
0: మానవుడు కర్తవ్య కర్మను నిర్వర్తించుకునే నిమిత్తమై అవతరించినాడు.
2: Now man has been born so that he can discharge his responsibilities, his duties.
0: కనుక మనము డ్యూటీ అంటే ఏమిటి, మన యొక్క బాధ్యత అంటే ఏమిటి?
2: What do you mean by these two words, duty and responsibility?
0: ఈనాడు మనము ఏదో జగత్తు లోపల అనేక విధమైనటువంటి ప్రోగ్రెస్, చాలా అభివృద్ధికి వస్తున్నామని భావిస్తున్నాము.
2: So today we boast ourselves by way of saying that we have advanced in a great number of ways.
0: ఏంటి మన యొక్క ప్రోగ్రెస్?
2: What is the progress that we have achieved?
0: కేవలం నిత్య జీవితంలో ప్రోగ్రెస్సా?
2: Is it the progress pertaining to our daily existence?
0: దేహ సంబంధమైన సుఖంలో ప్రోగ్రెస్
2: ఆర్ కంఫర్ట్స్ పర్టైనింగ్ టు ద బాడీ?
0: విశాలమైనటువంటి హృదయంలో ప్రోగ్రెస్
2: ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎ బ్రాడన్ విజన్
0: ప్రేమతత్వంలో ప్రోగ్రెస్
2: ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ లవ్?
0: మనకి అర్థం కావటం లేదు.
2: వి ఆర్సెల్వ్స్ ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు అండర్స్టాండ్.
0: ప్రాచీన కాలమునకు ఆధునిక యుగమునకు ఏదో గొప్ప అభివృద్ధి అయినట్టుగా మనం భావిస్తున్నాం. మనము కలిగిన అభివృద్ధి ఏమిటి?
2: Now we certainly keep, when we compare ourselves with our ancestors, we boast that we have advanced in progress. What is this progress that we are talking about?
0: ఈ ప్రోగ్రెస్ అంతా కూడాను లౌకికంగా భౌతికంగా అభివృద్ధి గాంచుతూ ఉన్నది.
2: Now this progress pertains basically to one's physical existence and to the world around us.
0: దూరము బొంబాయి నుంచి ఒక కాశీకి పోవాలంటే ఒక మాసము కాలం పట్టేటువంటిది.
2: Now in the olden times, for a person undertaking a journey from Bombay to Varanasi or Kashi, it used to take 1 month.
0: నడుచుకుని పోవటం చేత క్షణక్షణమునకును విశ్వేశ్వరా విశ్వేశ్వరా ఓం నమ శివాయ ఓం ఏదో ఒక విధంగా భగవంతుని స్మరించుకుంటూ ఈ నెలకాలం కూడాను గడిపేటువంటి వాడు.
2: Because the person would go walking, it would take him 1 month. But each second he would call out the name of the Lord, Vishveshwara, and he would constantly think about him and thus undertake his pilgrimage.
0: అయితే ఈనాడు ఆధునికము లోపల మన ప్రయాణాలు చాలా అనుకూలవంతంగా ప్రోగ్రెస్ అయిపోయింది.
2: But today in modern times we find that our journey tends to be very comfortable.
0: ఇక్కడ ఒక 8 గంటలకు బయలుదేరేసేస్తే 8:30కు వారణాసిలో దిగేసేస్తున్నాం.
2: యూ గెట్ ఆఫ్ ఆన్ యువర్ జర్నీ ఎట్ 8 అండ్ దెన్ యూ ఆర్ దేర్ అట్ వారణాసి ఎట్ 8:45.
0: ఇంకా అక్కడ 9:00 దర్శనం చేసుకున్నాము, 10:45కు బొంబాయి వచ్చేస్తున్నాం.
2: We have had our darshan at 9:00 and again get into the mode of transport and are back in Bombay at 10:00.
0: Mana bhakti bhavam kudanu 3/4 gantalone vellipothavu.
2: So this element of devotion in us is also now equated to just 45 minutes.
0: Puram yokka nelanta kudanu daiva chintana cheyatam valla ee daiva bhavu hrudayamlo chaala naatukoni poyetundi.
2: Formally, because through 1 month at a stretch one would think constantly of God, it would have a lasting impression on the individual.
0: ఈ నాడు ప్రయాణ సౌకర్యములు మితిమీరిపోయిపోయినాయి.
2: But today mode of transport has become one of convenience.
0: కనుకనే ప్రపంచము చిన్నదైపోయింది.
2: That's why the world also has become a smaller place to live in.
0: మన యొక్క ప్రదేశములో కొంత ఒక దినం అలజడి ఏమైనా జరిగిందా, ఒక స్ట్రైక్ జరిగిందా, ఒక వైలెన్స్ ప్రారంభమైందా, నెక్స్ట్ 5 మినిట్స్ లోపలి ఢిల్లీ స్టార్ట్ అవుతా ఉంది.
2: That's why we find that any disturbance or any violence would get started at one point, press like wildfire to the neighboring areas and beyond, and everything is engulfed in the process.
0: ఎక్కడ ప్రారంభమైందో అక్కడ జరిగినటువంటి యొక్క అశాంతి అక్కడనే అణిగిపోక దేశమంతా వ్యాపించి ఒక విధమైనటువంటి యొక్క అశాంతిని అభివృద్ధి పరుస్తూ ఉండాలి.
2: Anything like violence or a riot, it spreads and it brings disaster to the areas around.
0: ఇవన్నీ మనం ప్రోగ్రెస్ అని చెప్పడానికి వీలవుతుందా?
2: Can we possibly call all this progress?
0: Ivanni kaadu mana progress.
2: Certainly not. We can't call all this progress.
0: Nijamga mana hrudayamunu vishalamga avinchukovali.
2: We should broaden and enlarge our vision.
0: Ee nadu manam cheseetundi panam lopala chetulato pani chesi nadumunchi chevataarchi kashtinchi krishilo manam palugonali.
2: Whatever work we do should be done in such a way that we bend our bodies, we do something physically through our hands, sweat it out and do something constructive.
0: కానీ ఈనాటి విద్యా విధానము శ్రమించేటువంటి మార్గమును పురికొల్పటం లేదు.
2: But today's system of education doesn't give an individual this sense of participating.
0: అంతఃకరణ పరిశుద్ధి గావించుకునేటువంటి ప్రయత్నమునకు పురికొటం లేదు.
2: Nor does it give you a way of purifying yourself, the inner self.
0: నైతిక ఆధ్యాత్మిక సంపత్తిని అభివృద్ధి గావించడానికి పురికొటం లేదు.
2: Nor does it make an effort to give you strength in the moral and the spiritual domain.
0: కేవలం శబ్దమునకు అర్థమును చెప్పడం మాత్రమే ఇందులో అభివృద్ధి అవుతుంది అది కానీ ఈ అర్థం యొక్క విషయములను సార్థకమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి పూనుకోవటం లేదు.
2: ఇట్ మెయిన్లీ గివ్స్ యూ ది మీనింగ్ ఆఫ్ ఎ పర్టికులర్ వర్డ్, నెవర్ టెల్స్ యూ సో మచ్ యాజ్ హౌ టు ట్రాన్స్లేట్ దిస్ ఇంటూ ప్రాక్టీస్.
0: ఈనాటి విద్యా విధానము తెలివితేటలను పెంచుతుందాది కానీ గుణమును పెంచటం లేదు.
2: టుడేస్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అగైన్ గివ్స్ యూ ఎ గ్రేట్ డిగ్రీ ఆఫ్ క్లెవర్నెస్ ఆర్ ఇంటెలిజెన్స్ బట్ డజంట్ డు ఎనీథింగ్ బై వే ఆఫ్ అపోల్డింగ్ యువర్
0: ఈనాటి విద్యా విధానము యాంత్రికంగా ఉంటుందాది కానీ మంత్రంగా తయారు కావటం లేదు.
2: ఇట్ డజంట్ డు మచ్ ఫర్ యువర్ క్యారెక్టర్. టుడేస్ ఎడ్యుకేషన్ అగైన్ ఇస్ మోర్ మెకానికల్, doesn't have much of innate strength to it.
0: Even when you know the pedda pedda degree lu teeskoni poi edantastulu meda paina kurchoni current panka kinda kurchoni chakka gaali pinchukuntunnam sahajamaina gaalini kuda pinchukune praapti lekunda pothundadi.
2: Now today's system again we find gives you a job, gives you a degree, then you sit atop a 7-storied building, sit under a fan, and the air that you breathe in again is not the natural one.
0: కేవలం కృత్రిమైనటువంటి గాలిని మనం పెంచుకునేటువంటి స్థితి వచ్చింది కానీ సహజమైనటువంటి గాలిని కూడా మనం పెంచుకునేటువంటి అవకాశం లేదు.
2: A stage has been reached where you don't inhale the pure natural air. You have polluted air to breathe.
0: ఇది నిజమైన ప్రోగ్రెస్ అవుతుందా?
2: Can we call this real progress?
0: కాదు కాదు.
2: Certainly not.
0: కేవలం లౌకికమైనటువంటి జగత్తునందు ఈ అనిత్యమైనటువంటి దేహమునకు ఒక అసత్యమైనటువంటి సుఖమును అందించేటువంటి ప్రోగ్రెస్ ఇదంతా.
2: Now this progress is something where in this ephemeral world of yours, in a fleeting existence like that of the body, you are trying to secure happiness which is transient.
0: కులీయునకు ఆనందమును చిత్తమునకు సుఖమును మనసునకు శాంతిని చేకూర్చేటువంటి యొక్క మార్గము నిజమైనటువంటి మార్గము.
2: That path which confirms on a state of happiness, a state of peace, that is the true path which one should seek.
0: కనుక ఒకే దైవత్వమైనటువంటి అహం అనేక రూపములలో అనేక పేర్లతో అనేక స్థాయిలతో అనేక విధమైనటువంటి అనుభూతిని అందుకుంటుంది.
2: Now, this entity called I, the supreme I, is one and that is God. He manifests himself in different beings so that we have different names and forms.
0: ఇది అహం అహం అహం ఇది అహం బ్రహ్మాస్మి ఈ అహం అనేటువంటి బ్రహ్మతత్వము కేవలం స్థూలమైన దేహంలో చేరినప్పుడు ఇది చిత్తము చిత్తము చిత్తము అని పేరును పొందుతా ఉంది.
2: Now this aspect, the true nature I, this is అహం బ్రహ్మాస్మి. Now when it becomes one with one's chitta or intelligence,
0: ఈ స్వప్నావస్థ ఎందుకున్నటువంటి ఒక సూక్ష్మదేహాన్ని ధరించినప్పుడు ఇది మనసు మనసు అనేటువంటి పేరును పొందుతుండాలి.
2: This pertains to one's gross existence. Now when it gets into this dream state, the subtle one, you talk of mind there.
0: ఇది కారణ దేహంలో పోయినప్పుడు ఇది బుద్ధి బుద్ధి అనేటువంటి పేరుతో ఉచ్చరిస్తుండాలి.
2: When you associate this I with one's causal existence, one's causal body, you talk of buddhi.
0: ఒకే అహము దేహంతో స్థూలంలో ఉండినప్పుడు చిత్తముగాను మనసు యొక్క తత్వం ఒక సూక్ష్మమైనటువంటి దేహము ధరించినప్పుడు కేవలం మనసుగాను కారణ దేహంలో ధరించినప్పుడు బుద్ధిగాను నాలుగు విధమైనటువంటి రూపనామాలను ధరిస్తుండాలి.
2: సో వీ హ్యావ్ ఫస్ట్లీ ద ఫోర్మోస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ ఆఫ్ దీస్ ఐస్ ద అహం బ్రహ్మాస్మి ద వన్ విచ్ ఇస్ ద రియల్ వన్. When you associate it with this gross existence, the body, you talk of chitta. When you associate it with the subtle one, mind, you talk of the mind. When you associate it with buddhi, the causal existence, you talk of it as buddhi.
0: Idi emantaru deeniki peru handkerchief antaru.
2: Now here is an example. We talk of this as a handkerchief.
0: Ee handkerchief lo undinatvanti emiti anu vicharisthe manamu pratte.
2: Now when you ask this question, what is it in this piece of handkerchief? It is cotton.
0: మరి ఇంకొకటి ఇది ఏమిటి అని అడిగితే ఇది బట్ట అంటాము.
2: At the time you ask the same question, you identify it as a piece of cloth.
0: కానీ ఈ క్లాత్ లో ఉండేది ఏంటి? ఇది ప్రత్యే.
2: What is it in this piece of cloth? It's cotton again.
0: అనేకత్వంలో ఉండేటువంటి యొక్క భేదత్వము నిర్మూలమైపోతుంది.
2: In the same manner, this tattva, aham tattva, the supreme I, manifests itself in different ways, in different forms, depending upon the way you associate it with your existence, the type of existence, the time, and so forth. What is required now is understanding this underlying unity in this diversity of existence.
0: దీనిని భగవద్గీతయందు ఈశ్వర సర్వభూతానాం ఉత్తిష్ఠే అర్జున తిష్ఠతి అన్నాడు. అనగా సర్వభూతములు యందు కూడా ఉండినటువంటి నేనే ఈ విధమైనటువంటి అంశముగా రూపొందింప చేస్తున్నానన్నాడు.
2: This is what has also been proclaimed in the Bhagavad Gita when Krishna says that it is me and me alone and I who manifests himself in different ways in a diverse set of being.
0: అయితే మానవత్వము ఎక్కడి నుంచి పుట్టింది ఎక్కడికి పోతున్నది అనేటువంటి ఒక సత్యాన్ని విచారించలేకపోతున్నాడు.
2: But man is not in a position to understand where he has come from, what his destination is.
0: దీనిని భాగవతం కూడాను ఎచ్చట పుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి ఎక్కడి నుంచి పుట్టాము అక్కడికి పోక తప్పదు అనేటువంటి ఒక సత్యాన్ని ప్రకటిస్తూ వచ్చింది.
2: So we find this truth upheld in the Bhagavata. Man has to go to the place from where he has come. This is the truth.
0: ఒక చిన్న ఉదాహరణ.
2: An illustration for this.
0: ఇప్పుడు మనకు ఒక నది లోపల నీరు ప్రవహిస్తుండాలి.
2: Now we have a river flowing.
0: ఈ నీరు ఎక్కడి నుంచి వచ్చింది?
2: Where have you got this water from?
0: ఇది వర్షం నుంచి వచ్చింది.
2: Now this water has been brought from rain.
0: ఈ వర్షం ఎక్కడి నుంచి వచ్చింది?
2: Where did you get this rain in the
0: first place? మేఘం నుంచి వచ్చింది.
2: From clouds.
0: ఈ మేఘం ఎక్కడి నుంచి వచ్చింది?
2: What about the clouds themselves?
0: కేవలం ఒక సముద్రం నుంచి వచ్చినాయి.
2: The clouds again have the origin on the oceans.
0: కనుక సముద్రం నుంచి ఒక మేఘములుగా పుట్టి మొదలు ఆవిరిగా పుట్టి తర్వాత మేఘములుగా పుట్టి తర్వాత వర్షములుగా కురిచి తర్వాత వంకలుగా వచ్చి ప్రవాహంగా వచ్చి కట్టె కలిపి ఈ నీరు ఎక్కడ పోతుంది? తిరిగి సముద్రాన్ని చేరుతున్నాయి.
2: సో యూ హ్యావ్ దిస్ లింక్ ఇన్ దిస్ మేనర్. Vapor from the ocean condenses into clouds. Clouds in turn give you rainwater. Rainwater in turn river. And these rivers flow and ultimately merge into the ocean.
0: Nadi naam sagaro gatihi.
2: So we find this water. It has its place of origin at one point. Its destination.
0: Nadi emina pravahistunte dana daggariki velli, hey nadi ekkadiki nee velutunnavu ani prashnisthe jawabu kuda cheppadu. తన స్వస్థానానికి పోయి చేరిపోవటం కోసమని ఆతురుతో ప్రవహిస్తూ పోతుండాలి.
2: The rivers are directed towards ocean. Now you ask a question, O river, where are you flowing? It won't even wait to answer this question of yours. Because it's all eagerness, all enthusiasm to reach the destination for
0: its nature. తన లక్ష్యం స్వస్థానం పైన ఉంటుండాలి.
2: All its aim is set on its destination, which is ocean.
0: మట్టి జగత్తులో పుట్టినటువంటి మట్టి దీని యొక్క ఆదర్శాన్ని కూడా మనం విచారించాలి.
2: Now then let's take the example or ideal of this mud or clay.
0: ఈ మట్టితో ఒక కుండ చేశారు.
2: Now out of this clay you have made a pot.
0: ఈ కుండ ఎక్కడ నుంచి వచ్చింది?
2: Where did you get this pot from?
0: మట్టి నుంచి వచ్చింది.
2: From clay.
0: ఈ కుండను మనం అనేక విధములుగా ఉపయోగిస్తూ వచ్చాం.
2: Now you are using this pot in different ways.
0: కానీ కొంతకాలంలో అది పగిలిపోతుంది.
2: After a while the pot has broken down.
0: ఇది ముక్కలు ముక్కలు అయిపోతుంది.
2: It has again become into chits and
0: bits. కట్టక ఎక్కడ చేరుతుందది? మట్టికే చేరుతుందది.
2: Where has it gone ultimately back into clay?
0: మట్టి నుంచి వచ్చినటువంటి కుండ మట్టికి చేరిపోతుంది.
2: So this pot which has come from clay in the first place has gone back to clay.
0: కనుక మానవుడు కూడా శృణ్వంతి విషయ అమృతస్య పుత్ర ఈ ఆత్మస్థాయి నుంచి వచ్చినటువంటి మానవుడు తిరిగి ఎన్ని విధములైనటువంటి యొక్క వ్యవహారం జరుపుకున్నప్పటికీ తిరిగి ఆత్మస్థాయికి చేరిపోవాలి.
2: ఇన్ ద సేమ్ మ్యాన్ ఆఫ్ మ్యాన్ హూ హెస్ కమ్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ ఆత్మ షుడ్ అల్టిమేట్లీ ఇరెస్పెక్టివ్ వాట్ హీ గోస్ త్రూ మర్జ్ అండ్ బికమ్ వన్ విత్ ద ఆత్మ.
0: కనుక మనము ఎక్కడికి వెళ్దాము, ఎక్కడి నుంచి వచ్చాము అనేటువంటి ప్రశ్నని మనం వేసుకోవటం లేదు.
2: Now what we find is we never so much as ask a question, where have we come from, where are we heading for?
0: దీనిని మనం జాగ్రత్తగా వహించాలి. ఆత్మ నుంచి వచ్చాం, ఆత్మస్థాయికి పోయి చేరడానికి మనం ఆత్మభావం అనుసరించాలి అనేటువంటి ఒక దీక్షను మనం పొందాలి.
2: Now this is a question which should be uppermost and the answer should be, we have come from Atma, we have to go back to the Atma. That is our primary aim in this existence of ours.
0: ఒక ఫ్రెండ్ కు ఒక పెద్ద కవర్ రాశాము, రిజిస్టర్ కవర్. దానిపైన అడ్రస్ వేశాము.
2: And we have written the address on the top.
0: అది పోస్ట్ బాక్స్ లో వేస్తాము.
2: And we have posted it.
0: కనుక అడ్రస్ ఉంది కనుక ఆ ఫ్రెండ్ కు పోయి చేరిపోతుంది.
2: Now because the address has been written on it, it's bound to reach the addressee.
0: అట్లు కాకుండా మనం జాబ్ మాత్రం రాసి కవర్ లో పెట్టి అడ్రస్ రాయకుండా మనం పోస్ట్ లో వేస్తే ఎక్కడ పోతుంది?
2: But rather than do this, suppose you have written the letter, you have enclosed it in an envelope, you have not written the address on the top and still you have posted it. Where will it go now?
0: Pani two address aina veyali lekapothe from address aina veyali.
2: Now at least you should have written the address, if not the two address, at least the from address on it.
0: Two address from address rendu veyakapothe ekkada chestundi? Waste paper basket lo poi cheripothundi.
2: Now you have written neither the two address nor the from address, so where will it go? It will be dumped in the waste paper basket.
0: కనుక మనం ఎక్కడి నుంచి వచ్చాము ఫ్రమ్ అడ్రస్ మనకు తెలియటం లేదు.
2: సో వే హావ్ వీ కమ్ ఫ్రమ్, వీ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ ఫ్రమ్ అడ్రస్.
0: ఎక్కడికి పోతాము టు అడ్రస్ తెలియటం లేదు.
2: వేర్ ఆర్ వీ గోయింగ్, దట్స్ అ టు అడ్రస్, దట్ ఆల్సో వీ డోంట్ నో.
0: కనుక మనం వ్యర్థ జీవులం అయిపోతున్నాము.
2: సో అవర్ లైవ్స్ ఆర్ మియర్లీ బీయింగ్ వేస్టెడ్ అవే.
0: కనుక మనం ఎట్టి కర్మలు చేస్తే అట్టి స్థానం చెందుతాము అనేటువంటి విశ్వాసాన్ని మనం అభివృద్ధి చేస్తాం.
2: సో యూ మస్ట్ ఫస్ట్ ఫాల్ డెవలప్ దట్ కన్విక్షన్ దట్ వాట్ ఎవర్ వీ డూ అల్టిమేట్లీ ఇస్ గోయింగ్ టు డిటర్మిన్ ద స్టేట్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ఫ్యూచర్.
0: కనుక మనం ఉత్తమ కర్మలు ఆచరించినప్పుడు ఉన్నత స్థాయికి పోయి చేరుతాం.
2: సో డూ సంథింగ్ ఎన్నోబ్లింగ్ నౌ అండ్ యూ విల్ బీ ఇన్ అన్ ఎలివేటెడ్ స్టేట్.
0: అధమ కర్మలు ఆచరించినప్పుడు అధమ స్థాయికి చెందిపోతాం.
2: డూ సంథింగ్ విచ్ ఇస్ డౌన్ గ్రేడింగ్ అండ్ యూఆర్ డౌన్ గ్రేడింగ్ యువర్ సెల్ఫ్.
0: ఈ మమత్వం అనేటువంటిది మనం కొంతవరకు దూరం చేసుకుని సమత్వము అనేటువంటి దాన్ని పెంచుకున్నప్పుడే దివ్యత్వము అనేటువంటిది ప్రాప్తిస్తుంది.
2: బ్రేక్ ఫ్రమ్ ద షాకిల్స్ ఆఫ్ మైండ్ అండ్ థైన్ అండ్ ట్రై టు లుక్ అరౌండ్ విత్ అన్ ఈక్వల్ మైండెడ్ వ్యూ సో దట్ యూ కెన్ ఎన్లార్జ్ అండ్ బ్రాడన్ యువర్ విజన్ సో దట్ యూ కెన్ టేక్ ఎవ్రీథింగ్.
0: చిన్న ఉదాహరణ,
2: an example for this.
0: ఒక పెద్ద వృక్షం ఉంటుండాలి.
2: You have a huge big tree.
0: ఆ వృక్షం కింద చల్లని ఛాయ ఉంటుండాలి.
2: Under this tree you got a lot of shade.
0: ప్రయాణికుడు ఆ చల్లని ఛాయ కింద వచ్చి కూర్చొని తన శ్రమను తీర్చుకొని హాయిగా తాను వెళ్ళిపోతాడు.
2: A weary traveler comes, rests under this tree in the shade, secures comfort, proceeds on his journey.
0: అయితే ఆ వృక్షం ఉంటుండాలి, ఇది నా చల్లని ఛాయ, నా చల్లని ఛాయని ఈ ప్రయాణికుడు అనుభవించి సుఖాన్ని పొందుతున్నాడు, ఈ సుఖములకు నేనే కారణము అని ఆ వృక్షం చింతించటం లేదు.
2: Now what about that tree? Does it ask a question, oh this shade is mine, this outside is coming and sitting under me, he is taking comfort thereof. Will it start asking such question?
0: ఈ వృక్షమునకు మమత్వము లేదు కనుక శాంతిగా జీవిస్తుండాలి.
2: It never asks such questions because it is not assailed by such feelings like mine and thine. So it is exist having a peaceful existence.
0: ఈ మానవ జీవితం అనేటువంటి వృక్షం కింద ఈ సంసారం అనేటువంటి ఛాయ లోపల భార్య, పిల్లలు, స్నేహితులు, మిత్రులు, బంధువులు అందరు కూర్చుంటే వీరు నావారు, వీరు నావారు, వీరు నావారు, ఈ మమత్వం పెట్టుకోవడం చేతనే ఈ జీవితం అనేటువంటి వృక్షము చాలా అశాంతితో జీవిస్తుండాలి.
2: So also this life is like the tree. The life of man is like that huge big tree. Under that you have the shade. And what you find, you are nourishing and sustaining under the shade, what you call are yours. like your family, like your belongings, like your possessions.
0: No, my wife, my son, my relation, my friend, or my.
2: You keep talking all the while of my wife, my child, my relations, my this, my that. Constantly talking about my. As a result, what you are getting is grief and
0: disappointment.
2: So also this life is like the tree. The life of man is like the

0: గ్రీఫ్ అండ్ డిస్మిషన్
1: నా షాడో, నా యొక్క కంఫర్ట్, నా యొక్క అనటం లేదు కనుక వృక్షం పీస్ఫుల్ గా ఉంది. మీరు నా వైఫ్, నా చిల్డ్రన్, నా వీడికి అశాంతిగా ఉంది. మీ మమత్వం చేతనే అశాంతి కలుగుతుండాలి.
0: ది ట్రీ నెవర్ సో మచ్ అస్ సేస్ ఇట్స్ మై షాడో అండ్ ఇట్ ఇస్ మీ హూస్ గివింగ్ కంఫర్ట్ ఎట్సెట్రా, సో ఇట్స్ హావింగ్ పీస్. మ్యాన్ ఆన్ అదర్ హ్యాండ్ కీప్స్ టాకింగ్ ఆఫ్ మై వైఫ్, మై చిల్డ్రన్, మై థింగ్స్.
1: ఉన్నంత వరకు కుటుంబాన్ని చక్కగా కర్తవ్య రీతిగా పోషించవలసింది నీ కర్తవ్యం.
0: So he is distressed. Now, so long as you have to do, it is your job and your responsibility to take care of your family, to discharge your responsibility. But what you should understand and appreciate is, it's not this limited number which is your family. The entire universe, the world around you is your family. So with this outlook, try and do something positive for the society.
1: కనుకనే మానవుని యొక్క నిర్మాణమే విశ్వ నిర్మాణము అనేటువంటి లక్ష్యాన్ని మనం పెట్టుకుని సేవలు చేయాలి.
0: సో యూ మస్ట్ ట్రై అండ్ బి ఇన్స్పైర్డ్ బై దిస్ ఫీలింగ్ దట్ వెన్ యూర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ యూ ఆర్ రియల్లీ టేకింగ్ కేర్ ఆఫ్ ది వరల్డ్ యాజ్ సచ్.
1: మనకు ప్రక్కలోపలనే పెద్ద సముద్రం కనిపిస్తుండాలి మనకు.
0: నౌ బై అవర్ సైడ్ వి సీ ఎ హ్యూజ్ బిగ్ ఓషన్.
1: ఈ సముద్రం అంతా ఎక్కడ నుంచి వచ్చాయి? మూడు సముద్రం ఉంటున్నాయి.
0: నౌ వేర్ హావ్ దీస్ ఓషన్ వాటర్స్ కమ్ ఫ్రమ్? దేర్ ఆర్ త్రీ టైప్స్. నౌ
1: తూర్పు సముద్రము, బంగాళాఖాతం.
0: నౌ వి టాక్ వి హావ్ దీస్ త్రీ ఆఫ్ దీస్ సీస్. ఫస్ట్ ఈస్ the Bengal, Bay of Bengal.
1: ఈ పశ్చిమ సముద్రం అనేటువంటిది అరేబియా సముద్రం.
0: ఆన్ ది వెస్ట్ వీ హ్యావ్ ది అరేబియన్ సీ.
1: ఈ రెండింటినీ చేర్చేటువంటిది హిందూ మహాసముద్రము.
0: ద మీటింగ్ పాయింట్ ఆఫ్ దీస్ టూ ఈస్ ద ఇండియన్ ఓషన్.
1: దీనిని మన తూర్పు దేశం అనేటువంటి దీంట్లో ఒక ఆత్మతత్వము.
0: సో ఇన్ ద సేమ్ మేనర్ నౌ వాట్ యూ హ్యావ్ ఆన్ ద ఈస్ట్ ఈజ్ యువర్ ఆత్మతత్వ.
1: పరమత తత్వం అనేటువంటిది జీవతత్వము.
0: What you have on the west is the jiva tattva.
1: ఈ రెండింటిని చేర్చేటువంటిది ఆధ్యాత్మిక తత్వం, హిందూ తత్వం.
0: And where you have a confluence of these two, the ఆధ్యాత్మిక తత్వ is like this Indian ocean.
1: దీనిని అసి, తత్తు, త్వం, అసి. అసి అనేటువంటిది రెండింటిని కూరుస్తుండాలి.
0: So this is what is called తత్వం అసి. It is this east which is bridging the gulf between తత్ and త్వం.
1: కనుక ఈ ఈస్ట్ ను, వెస్ట్ ను రెండింటినీ కలిపేటువంటి యొక్క తత్వము ఈ అసి. ఈ అసి అనేటువంటిది కలిపేదే కానీ వేరు చేసేటువంటిది కాదు.
0: సో ద నేచర్ ఆఫ్ దిస్ ఈజ్ ఈజ్ టు బ్రింగ్ టుగెదర్ టూ థింగ్స్ విచ్ హావ్ బీన్ డిఫరెంట్ అండ్ సెపరేటెడ్.
1: కనుక మనం ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క వ్యక్తి ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ఈ విధంగా పెట్టుకుంటూ పోతే 70 కోట్ల మంది భారతీయులంతా ఒక్క చేతులారా కలిసినారంటే ఎంతటి సుఖాన్నైనా, ఎంతటి ఆనందాన్నైనా మనం అందుకోవడానికి అవకాశం ఉంటుండాలి.
0: సో వెన్ యూ హ్యావ్ దిస్ నోబుల్ ఫీలింగ్ ఇన్ యూ దట్ దిస్ ఈజ్ తత్ ఫ్రమ్ అసి, when you have this feeling in you, then you can bridge the understanding between one and another, and as a result you can bring together the 70 crores of people living in this country, and any number of things could be done in a unified manner in this
1: kanuka satya sai samastala nitindi vishalam vishalam vishalam idi mana progress inte kani naruga undatam kaadu mana progress adhikanga chalavatam kaadu mana progress neatuga dressing veyatam kaadu mana progress sukhanga karulo trigatam kaadu mana progress mana progress enti hrudayanni penchukovatam nijamaina progress.
0: So the word progress has got a different connotation altogether in terms of our society organization. The word progress does not stand for your material comfort, does not stand for comfort of your physical existence and the life. Your progress consists in your trying to develop a large view, an expanded outlook, wherein you can take everybody into you in the same degree of love and affection.
1: సమత్వాన్ని అభివృద్ధి కావించుకోవాలి.
0: And try and build up this point of view where you can
1: సమత్వము మనకు చక్కని ఉపదేశం చేస్తుండాలి.
0: Where you will be unruffled and calm. Now here again the ocean waters have a lesson for us.
1: ఎండల కాలం లోపల సముద్రం నీరునంతా సూర్యుడు ఆవిరిగా మార్చుకుని పైకి తీసుకెళ్తున్నాడు. ఎన్నో వేల ఇది గ్యారెంట్లుగా లక్షల కోట్లుగా తీసుకుని పోతున్నాడు.
0: Now during summer time we find that this heat tends to evaporate the surface of the ocean waters and gallons and thousands of gallons of water are evaporated back.
1: అయితే ఇంత నీరు తీసుకుని పోతుంటే కూడాను సముద్రము కించిత్తైనా తగ్గటం లేదు.
0: But in spite of the fact that gallons of water like this are being evaporated away, the content and quantum of the ocean water basically remains the same.
1: వర్షాకాలంలో గొప్ప జీవనదులంతా వచ్చి దాంట్లో చేరిపోతుండాలి.
0: ఆన్ అదర్ హ్యాండ్ డ్యూరింగ్ మాన్సూన్ టైమ్, రెయినీ సీజన్స్, యు ఫైండ్ ద లైఫ్ గివింగ్ రివర్స్ గష్ అవుట్ అండ్ ఫ్లో ఫోర్త్ ఇన్ అబండెన్స్ అండ్ జాయిన్ ద ఓషన్.
1: పెరగటం లేదు.
0: బట్ దెన్ యు ఫైండ్ ద ఓషన్ వాటర్ డస్
1: ఎండల కాలమని తగ్గటం కానీ వర్షాకాలమని పెరగటం కానీ పెరుగు తరుగు రెండు లేనిటువంటి సమత్వము సముద్రం బోధిస్తుండాలి.
0: ఇట్ డజంట్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ క్వాంటిటీ. సో ఇన్ సమ్మర్ ఇట్ డజంట్ గెట్ డిక్రీస్డ్, ఇన్ రెయినీ సీజన్ ఇట్ డజంట్ గెట్ ఇంక్రీస్డ్, సో యు ఫైండ్ దట్ ఇట్ రిమైన్స్ ద సేమ్.
1: ఇంతే కాదు, సముద్రంలో ఏదైనా ఒక చెత్త వచ్చి పడిందంటే తక్షణమే అనేక అలలు పంపించి ఆ చెత్తను గట్టుకు నెట్టిస్తుండదు, కానీ తనలో పెట్టుకోవటం లేదు.
0: ఇన్ ద సేమ్ మేనర్ ఎనీ అమౌంట్ ఆఫ్ డర్ట్ కుడ్ బి డంప్డ్ ఆన్ ఇట్, బట్ వాట్ డస్ ఇట్ డూ? Waves after waves come and wash aside and wash ashore this dirt and filth and the light to the

0: అంతరార్థం ఏమిటి?
1: వాట్ ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్?
0: మానవుని హృదయ సముద్రం లోపల అనేక చింతలు అనేటువంటి డస్ట్ ను చేర్చుకోకుండా తక్షణమే దాన్ని తుడిచివేయాలి, దాన్ని పైకి బయటకు నెట్టాలి.
1: ద లెసన్ ఇస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్, వాట్ ఎవర్ బి ద ఈవిల్ అండ్ ద వికెడ్ థింగ్స్ విచ్ మైట్ కమ్, యూ షుడ్ గివ్ నో రూమ్ వాట్స్ ఎవర్ ఫర్ ఇట్, ట్రై టు రిమూవ్ ఇట్ దెన్ అండ్ దేర్.
0: ఇంతే కాదు, తన యొక్క కడుపు లోపల అనేక భయంకరమైనటువంటి మృగములంతా పెట్టుకుంది.
1: అండ్ దెన్ అగైన్ యూ ఫైండ్ దట్ ఇన్ ద ఓషన్ డెప్త్స్ వీ హ్యావ్ క్రీచర్స్ విచ్ ఆర్ వెరీ హార్మ్ఫుల్.
0: అంతేకాకుండా తన యందు విలువలైనటువంటి ముత్యములను కూడా పెట్టుకుంది.
1: బట్ ద సేమ్ టైమ్ ఇట్ ఆల్సో నరిషెస్ అండ్ సస్టైన్స్ అండ్ సెక్యూర్స్ ప్రెషియస్ జెమ్స్ అండ్ పర్ల్స్.
0: కానీ చిప్పలను మాత్రం బయటకు నెట్టుతూ ఉండాలి.
1: బట్ ఇట్ థ్రోస్ అప్ ఆన్ ద సర్ఫేస్ వాల్యూలెస్ షెల్.
0: ఈ చిప్పలను బయటకు నెట్టి ముత్యములను తనలో పెట్టుకుంటుంది.
1: ఇట్ పుషెస్ అవుట్ ద వాల్యూలెస్ షెల్స్, మేక్ సెక్యూర్ ద ప్రెషియస్ పర్ల్స్ విత్ హిమ్.
0: అదే విధంగా సద్గుణములను మనలో పెట్టుకోవటము, దుర్గుణములను పైకి నెట్టివేయాలి.
1: సో ఇన్ ద సేమ్ మేనర్ కీప్ ద సద్గుణాస్, ద గుడ్ ట్రైట్స్ డీప్ విత్ ఇన్ యూ, రిమూవ్ ద డర్ట్ అవుట్ సైడ్ అండ్ రిమూవ్ దెమ్ ఆల్.
0: ఇంతే కాదు, పైన అనేక విధములైన అలలుగా ఉండినా కానీ లోపల సముద్రం ప్రశాంతంగానే ఉంటుంది.
1: దెన్ అగైన్ వి ఫైండ్ వేవ్స్ అటాప్ ద ఓషన్ సర్ఫేస్ గివింగ్ యూ స్టేట్ ఆఫ్ ఎజిటేషన్, బట్ డీప్ విత్ ఇన్ ఎవ్రీథింగ్ ఇస్ కామ్ అండ్ సెరీన్.
0: మనకు బయభాగం లోపల లౌకికమైన దాంట్లో అనేక దుఃఖములు, కష్టములు, కొన్ని బాధలు కలగవచ్చును, కానీ లోపల ప్రశాంతంగానే ఉంటుండాలి.
1: సో ఆల్సో అవుట్వర్డ్లీ పర్టైనింగ్ టు అవర్ ఫిజికల్ అండ్ బాడీలీ ఎగ్జిస్టెన్స్ వి మై బి సబ్జెక్టెడ్ టు గ్రీఫ్, డిస్ట్రెస్ అండ్ ద లైక్, బట్ వి షుడ్ ఎవర్ రిమైన్ కామ్, అన్రఫుల్ అండ్ సెరీన్ డీప్ విత్ ఇన్.
0: కనుక నిజమైన ఆధ్యాత్మికమంటే ఏమిటంటే మనస్సు నిశ్చలంగా నిర్మలంగా పెట్టుకుని తద్వారా ఏ విధమైనటువంటి యొక్క దీనిలో కూడా సమత్వం లేకుండా ఉండకుండా సమత్వంతో కావాలి మన జీవితాన్ని గడుపుతూ రావాలి.
1: సో దిస్ ఆధ్యాత్మిక పాత్ ఇస్ దట్ విచ్ విల్ గివ్ యూ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ విచ్ ఇస్ సెరీన్ ప్యూర్ అండ్ విచ్ విల్ కన్ఫర్ ఆన్ యూ ది స్టేట్ ఆఫ్ ఈక్వానిమిటీ వేర్ యూ రిమైన్ అన్రఫుల్, వేర్ యూ రిమైన్ కామ్ అండ్ టేక్ ఎవ్రీథింగ్ యాజ్ దే కమ్.
0: ఇండివిజువల్ సాధన అనగా మన ప్రత్యేకించినటువంటి జపములు, ధ్యానములు, లేక పఠనంలో ఏదో ఒకటి కొన్ని చేస్తూ మన యొక్క దివ్యత్వాన్ని కూడా కొంత విచారణ చేస్తూ రావాలి.
1: Now when you talk of the individual sadhana, there certainly you have some of these things prescribed, like japa, dhyana, or reading from the scriptures and the like.
0: తనను తాను తెలుసుకోలేనిటువంటి వ్యక్తి ఇతరులు ఏ రీతిగా సాధించగలడు?
1: Now this is the first step for him. If he is not in a position to understand his own true nature, how can he make others understand their nature?
0: కనుక తాను మంచి పడి ఇతరులు మంచి చేయడానికి పూనుకోవాలి.
1: He should prosper first, then he can make take care of others.
0: కనుక మానవ జీవితము చాలా విలువైనటువంటి జీవితము.
1: So man's life is something precious.
0: ఈ విలువైనటువంటి జీవితమును పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: And this precious life should be diverted for a good cause.
0: అన్నింటికంటే సేవా భావం చాలా ఉత్తమమైన భావం.
1: And the greatest of feelings one could have is that of service to others.
0: ఈ సేవ యందు ఉండేటువంటి ఆనందము మరొక సాధనలో యందు మనకు లభించదు.
1: The happiness or bliss that you can get through this medium of service which you cannot get anywhere else.
0: హృదయాన్ని విశాలం చేసుకుంటూ పోవాలి.
1: Try and broaden your vision.
0: మనం ఎక్స్పాన్షన్ లవ్, మన హృదయాన్ని అభివృద్ధి గావించుకుంటూ పోయినప్పుడే అంతా ఏకత్వంగా ఉంటుంటుంది.
1: రీచ్ ద స్టేజ్ వేర్ యూ టాక్ ఆఫ్ ఎక్స్పాన్షన్ లవ్.
0: ఈ సంకుచితమైనటువంటి భావానికి మనం ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: There should be no room whatsoever for a narrow and contracted vision.
0: కనుక ఈ దేహము అనేటువంటి దాంట్లో నేను నేను అనేటువంటిది తెలుసుకోవటమే ఒక విధమైనటువంటి ఘటాకాశం.
1: So in this body, this aspect of your existence where you keep asking about your own self,
0: ఇంకా సంకల్పంతో కూడినప్పుడు ఉండేటువంటిది జలాకాశము.
1: This could be called the ఘటాకాశ. Now where you have all your thoughts coming in the way is called the జలాకాశ.
0: ఈ నేను అనేటువంటి వాడు ఈ సంకల్పమును లక్ష్యంలో పెట్టుకుని చూచేటువంటిది జఠరాకాశ.
1: Now this eye, he is goaded on by his thoughts and he tries to do something thereof, that is called జఠరాకాశ.
0: దీనిని దహరాకాశం అని కూడా చెప్తూ వచ్చారు.
1: This third one, జఠరాకాశ, is also called దహరాకాశ.
0: కేవలం సాక్షిభూతంగా ఉండేటువంటి స్థితి మాత్రమే ఒక చిదాకాశం అని చెప్తూ వచ్చారు.
1: Over and above this, you have got the చిదాకాశ where you are a mere witness.
0: ఇంకా నిర్వికల్ప స్థితి ఎందు ఉండేటువంటిది మహదాకాశం అన్నారు.
1: And then you have the మహదాకాశ where you have no thought of any nature whatsoever.
0: కనుక మనము అహం అనేటువంటి యొక్క ఘటాకాశం నుంచి, జలాకాశం నుంచి, దహరాకాశం నుంచి, ఉచిదాకాశం నుంచి మహదాకాశంలో మనం చేరిపోవాలి.
1: సో బిగినింగ్ ఫ్రమ్ దిస్ ఫస్ట్ స్టేజ్ ఘటాకాశ అహం, you try to proceed through these various stages, jalakasa, finally you come to the highest state of existence, the mahadakasa.
0: ee mahadakasa me daivattam yokka pradhanamainatundi sthanam.
1: Now this mahadakasa is a state where God himself resides.
0: aa sthanam nu cheradaniki ivanni konni stations.
1: So all these other stages, stations leading on to that main.
0: kanuka manamu ee naadu cheyavalsinanta ghatakasam nunchi jalakasamlo povali. అదే సంకల్పములు, సంకల్ప వికల్పాత్మకం మనహ, ఈ మనస్సు యొక్క స్థాయికి మనం చేరిపోవాలి. ఈ మనస్సు అనేటువంటి దాని నుంచి సాక్షిభూతమైనటువంటి యొక్క దహరాకాశంలో ప్రవేశించాలి. ఈ సాక్షిభూతం నుంచి కూడా ఒక విధమైనటువంటి నిశ్చలమైనటువంటి ఒక నిర్మలమైనటువంటి ఒక స్థాయి, అదే చిదాకాశంలో చేరాలి. ఇక్కడ నుంచి నిర్వికల్ప స్థితి ఎందే మహదాకాశం కలిపి లభిస్తుంది. నిర్వికల్పం అనగానే సంకల్ప వికల్పము లేనటువంటిదే నిర్వికల్పం.
1: So we have these different stages. You are in the ghatakasa stage. Now the mind comes into the picture, giving you thoughts and ideas and the like. That is the jalakasa. From there you must transcend and go on to a higher state of existence, the dharakasa, where you will become a mere witness as such, far removed from everything that is going on within you. But you have a further stage to achieve, where you'll have a serenity descending on you. That is the chidakasa stage. And then you come to the ultimate step, that is the madakasa, where you have nothing to do whatsoever.
0: దీనిని అనేక మంది కుండలిని శక్తి అని ఒక్కొక్క స్థాయి నుంచి ఒక్కొక్క స్థాయికి ప్రయాణం చేయటం, దీనిని కుండలిని శక్తి అని కూడా చెప్తూ వచ్చారు. కానీ అది సరైనటువంటిది కాదు. మన యొక్క దర్శనా శక్తిని మనం అభివృద్ధి పెంచుకుంటూ పోవాలి.
1: Now some people talk about the Kundalini Shakti with regard to this journey. This is not the correct statement as such. One could talk about these different darshanas.
0: ఈ దర్శన శక్తులు ఎందుకు, ఈ ఐదు దర్శనంలో మనం పొందినప్పుడే ఆరో దర్శనంలో మన యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించుకుంటాం, ఏడో దర్శనంలో మధ్య అయిపోతాం.
1: But you have these five darshanas given to you, then in the sixth darshana stage, you will be really be able to aware of what you really are. And the seventh stage consists in your merging
0: into God. Nijanga oka sadhana yende ee yedu darshanalu aaru darshanalu kodanu pondalaniki avakasam untundali.
1: It is this medium of sadhana by which an individual can possibly achieve this sixth darshana.
0: Ee pani chesina daiva bhavanto manam cheyali.
1: Whatever we do is for God.
0: Sabari. చక్కని ఆదర్శం.
1: ఇట్స్ ఫర్ గాడ్. టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ సెవరీ ఇన్ దిస్ కాంటెక్స్ట్.
0: ఈమె ఎట్టి విద్యను చదవలేదు.
1: షీ హాస్ నాట్ స్టడీడ్ ఎనీథింగ్.
0: ఎట్టి వేదమును తెలియదు.
1: షీ హాస్ నాట్ స్టడీడ్ ఎనీ వేదము.
0: ఎట్టి శాస్త్రమును తెలియదు.
1: నాట్ షీ ఇస్ వెల్ వర్స్డ్ ఇన్
0: శాస్త్రం. దట్టమైన అడవి లోపల ఋషులు మాట్లాడుకుంటున్నారు, శ్రీరామచంద్రుడు అరణ్యానికి వచ్చాడు సీతా సమేతుడయ్యని.
1: ఇన్ ద థిక్నెస్ ఆఫ్ ఎ జంగిల్ షీ ఓవర్హర్డ్ ద రిషీస్ టాకింగ్ అబౌట్ శ్రీ రామ హావింగ్ కమ్ టు ది ఫారెస్ట్ ఏరియా
0: విత్ వైఫ్.
1: With his wife.
0: అప్పుడు ఆహా, శ్రీరామచంద్రుడు ఈ అరణ్యానికి వచ్చాడేమో అని తాను ఒక దారిని పోతూ, ఏక ఏనాడైనా శ్రీరాముడు ఈ దారిలో రావచ్చును అని దారినంతా ఊడ్చటం.
1: Having heard about this, she would feel, oh, one day Sri Rama might come this way. So why not I make the path clear for him?
0: ఇంకా శ్రీరామచంద్రుడు వస్తే ఈ గుండు పైన ఏమైనా కూర్చుంటాడో ఏమో అని ఆ గుండునంతా చక్కగా మెత్తపరచటం.
1: షీ గోస్ అబౌట్ ఇట్ అండ్ దెన్ షీ ఫీల్స్ ఇఫ్ శ్రీరామ వర్ టు కమ్ హీ విల్ హావ్ టు హావ్ ఎ ప్లేస్ టు సిట్ ఆన్. సో హీ స్టార్ట్స్ క్లీనింగ్.
0: ఎట్లు నడుచుకుంటూ వచ్చేసేసి ఏమమ్మా ఏమైనా కొంత ఆహారం ఉందా అని శ్రీరాముడు అడుగుతాడు ఏమో అని కొన్ని పండ్లంతా తీసి ఏది పెట్టుకోవటం.
1: సో షీ స్టార్ట్స్ క్లీనింగ్ ఎ బౌల్ అండ్ దెన్ షీ ఫీల్స్ ఓ శ్రీరామ వర్ టు కమ్ హీ కుడ్ ఆస్క్ మీ ఈజ్ దేర్ ఎనీథింగ్ ఫర్ మీ టు ఈట్.
0: అనగా నిరంతరం కూడా రామచింతంలోనే పండు ఏరుతుండాలి, రామచింతంలోనే రోడ్డు క్లీన్ చేస్తుండాలి, రామచింతంలోనే గుండెంతా నయం చేస్తుండాలి, రామచింతంలోనే పొదలంతా పెరిగి వేస్తూ అంతా రామచింతని సర్వం రామమయం అనేటువంటి దీనిగా ఉండటం చేతనే రాములు రావటం శబరిని అనుగ్రహించటం జరిగింది.
1: So what we find is, whether with regard to Sri Rama's coming, or for the place for him to sit, or for some food to be offered to him, she is constantly immersed in the thoughts of Rama, and no other thought comes to her during this course of her activities. So it is no surprise that one day Sri Rama comes and confers on her this benediction and showers his grace on her.
0: కనుకు మనం చేసేటువంటి ఒక సర్వ కర్మలు కూడాను మామిడి గురువు చెప్పినట్టుగా ఇది దైవ తృప్తి కోసము, దైవానందం కోసము, దైవ సంతృప్తి కోసం అని ఈ భావంతో మనం చేస్తే ఇదంతా దైవునికే అర్పితమైపోతుంది.
1: So as Mavin Kurve has just said, whatever we do, every thought of ours, every deed of ours, every activity of ours, if you were to feel that this is, we are doing this for the sake of God, as an act of worship, then certainly you are sanctifying your day-to-day existence.
0: Dini Upanishadulu, Sarva Jeeva Namaskaram Kesavam Prativacchate, Evariki Chesina Namaskaramu, Naa Swamiki Chestunnanu Anukunte, Adi Tappaka Nee Swamike Chendipothundi.
1: You have a parlance in the Upanishad. Whatever namaskar, to whosoever I am doing it, it is bound to reach my Swami. If you have that feeling, it is bound to reach Swami.
0: అదే విధంగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే, ఎవరినైనా మనం తిరస్కారం చేస్తే అది కూడా దైవానికి చేరిపోతుంది.
1: బై ద సేమ్ టోకెన్, ఇఫ్ యు ఆర్ రిజెక్టింగ్ ఎన్ ఇండివిజువల్, బీ అష్యూర్డ్ దట్ దిస్ యాక్ట్ ఆఫ్ రిజెక్షన్ ఈస్ బౌండ్ టు రీచ్ గాడ్.
0: కనుక ఈ రెండింటి మీ దృష్టిలో పెట్టుకుని మీరు సేవలు చేయండి.
1: సో కీప్ దిస్ ఇన్ వ్యూ అండ్ ప్లంజ్ ఇన్ టు యువర్ సేవ యాక్టివిటీ.
0: ఎవరికి సేవ చేసినా నా దైవానికే చేస్తున్నానని భావించుకోండి.
1: Your service may be directed towards an individual, but be assured and convinced that you are doing your God.
0: Yes, any area lo manam pan chestunnamu, ee bedavaniki pan chestunnamu, ee specialist unta vachesi eye camp lo pan chestunnamu ani ee rakamga manam pettuko, evvariki chesina నా దైవానికే చేస్తున్నా. ఈ భావం చాలా ఉత్తమమైనటువంటి భావం.
1: దట్ యు ఆర్ సర్వింగ్ గాడ్ హింసెల్ఫ్. సో కాన్స్టెంట్లీ హ్యావ్ దిస్ ఫీలింగ్. యూ మైట్ బి వర్కింగ్ ఇన్ ద స్లమ్ ఏరియా, యూ మైట్ బి గివింగ్ సమ్ మెడికల్ అసిస్టెన్స్ బై ద స్పెషలిస్ట్, ఆర్ యూ మైట్ బి డూయింగ్ ఎనీథింగ్ బై వే ఆఫ్ ది సేవ యాక్టివిటీస్. బి కన్విన్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ దట్ యు ఆర్ సర్వింగ్ గాడ్ హింసెల్ఫ్ ఇన్ సచ్ మానిఫోల్డ్.
0: మనం ఈనాడు జగత్తునకు ఆదర్శవంతంగా చూపించవలసినటువంటిది.
1: దిస్ ఇస్ ద ఐడియల్ దట్ వి హావ్ టు అప్హోల్డ్ టు ద వరల్డ్ అట్ లార్జ్ టుడే.
0: సత్యసాయి సంస్థని యందు ప్రత్యేకమైనటువంటి ఈ ఉత్తమమైనటువంటి భావాన్ని, సక్రమమైనటువంటి భావాన్ని, శాస్త్రోక్తమైనటువంటి భావాన్ని మనం ఆచరించాలి.
1: నౌ దిస్ ఫీలింగ్ విచ్ పర్మియేట్స్ ది సత్యసాయి ఆర్గనైజేషన్ ఈజ్ ద మోస్ట్ లాడబుల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్. దిస్ ఇస్ వాట్ మేక్స్ ఇట్ యునీక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ ద గుడ్.
0: ఇలాంటి సమయంలో ఎవరేమనుకున్నా కూడా మనం ఏమాత్రం కూడా లక్ష్యం చేయకూడదు.
1: డ్యూరింగ్ సచ్ ఎ పీరియడ్ వాట్ ఎవర్ అదర్స్ మైట్ సే, వి షుడ్ నాట్ ఫీల్ బ్యాడ్, వి షుడ్ నాట్ బి
0: నిందా స్తుతులను కూడా మనం ఏమాత్రం కూడా లెక్క చేయకుండా మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: వి షుడ్ బి ఏబుల్ టు టేక్ ఇన్ అవర్ స్ట్రైడ్ ఈవెన్ రిడిక్యూల్ అండ్ క్రిటిసిజం.
0: మంచి వారికే కొన్ని చిక్కులు కలుగుతుంటాయి.
1: నౌ బి ష్యూర్ దట్ ఇట్స్ ఓన్లీ ద గుడ్ వన్స్ హూ ఆల్వేస్ ఆర్ ట్రబుల్డ్.
0: ఇప్పుడు కాకులు ఎన్నో తిరుగుతున్నాయి, దాన్ని ఎవరైనా పద్యంలో పెట్టి పోషిస్తున్నారా?
1: Now you have crows, any number of them. Does anybody make an effort to cage a crow?
0: కాదు, మనం ఈ చిరుకును మాత్రమే తెచ్చి పంజరంలో పెట్టి పోషిస్తున్నాం.
1: సర్టెన్లీ నాట్. ఇట్స్ ద ప్యారట్ దట్ యు గో ఆఫ్టర్ అండ్ యు వాంట్ టు కేజ్ ఇట్.
0: ప్యారట్ చాలా అందంగా ఉంటుంటది.
1: బికాజ్ ద ప్యారట్ ఇస్ సో వండర్ఫుల్ టు లుక్ అట్.
0: చాలా ప్రీతిగా ఉంటది.
1: అండ్ సంథింగ్ విచ్ గివ్స్ యు లాట్
0: ఆఫ్ లవ్. మంచిది కూడాను.
1: ఇట్స్ ఎ గుడ్ వన్.
0: అది మంచిది కాబట్టి పంజరంలో పెట్టి పోషిస్తున్నాం.
1: బికాజ్ ఇట్ ఇస్ సచ్ ఎన్ ఎనోబ్లింగ్ వన్.
0: మంచి దానికి బంధనం వచ్చింది కానీ కాకులకు బంధనం రాలేదు.
1: సో యు ఫైండ్ దట్ ప్యారట్ విచ్ ఇస్ బేసికల్లీ గుడ్ ఈస్ కేజ్ అండ్ ఇంప్రిజన్డ్ ఇన్.
0: బంధనం లేదు కదా అని కాకులు గొప్ప అని ఎవరైనా చెప్తున్నారా?
1: Just because a crow has not been caged, does anybody say the crow is greater as the two?
0: అదే విధంగాని మంచి వారికి కొన్ని చిక్కులు, కొన్ని బంధనలు ఏర్పడుతుంటాయి. ఇది మంచిగా మనం భావించాలి.
1: So it's also that the good and the noble ones alone are subjected to troubles and distress and difficulties.
0: కీపి కూడాను ఒక గుండును అనేక దెబ్బలు కొట్టడం చేతిని అది సుందరమైన ఆకారంగా తీర్చిదిద్దుతున్నాడు.
1: The sculptor, you find, he starts working on an amorphous mass of rock. But because of the work that he does on the rock, it becomes a beautiful idol.
0: If the gun is not broken, it is not ready for
1: it. It becomes a beautiful idol. Without these blows from the sculptor, the boulder would not become a beautiful idol.
0: Manakkudanu aneka nindalu nishturamulu kashtamulu vachinappude mana yokka samastha yokka pavitramaina vidhi vyapti avutundi.
1: In the same manner, all this criticism, all this ridicule which is being hurled at our organizations is for our own good. It's only then that the glory and the grandeur of this setup will be shown to the world at large.
0: Kanuka పవిత్రమైన భావంతో, విశాలమైన హృదయంతో సమాజ సేవలో మన వారందరూ కూడా పాల్గొని, ఒక ముంబై డిస్టిక్ లో పని 1000 మంది ఆఫీస్ బోయ్స్ ఉన్నారంటే 1000 మంది ఎంత పని చేయొచ్చును.
1: To have such sacred ideas, have this broad outlook and plunge into your activities. We talk of 1000 office bearers here. How much work can possibly be done by these 1000 workers?
0: ఒక్క 4 శంకరాచార్య శిష్యులే జగత్తునంతా గొప్ప వ్యాప్తి గావించి శంకరాచార్య యొక్క ప్రచారము అభివృద్ధి గావించారు.
1: దేర్ వర్ బట్ 4 డిసైపుల్స్ ఆఫ్ శంకరాచార్య. ఇట్ వాజ్ జస్ట్ దీస్ 4 హూ స్ప్రెడ్ ద మెసేజ్ ఆఫ్ దేర్ మాస్టర్ టు ఎవ్రీ నుక్ అండ్ కార్నర్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ఒక్క బొంబాయి లోపలి 1000 మంది ఆఫీసర్స్ బేరర్స్ గా ఉన్నారంటే ఎంత మనం స్ప్రెడ్ చేయొచ్చును.
1: నౌ ఇన్ బాంబే లోన్ వీ హావ్ 1000 ఆఫీస్ బేరర్స్. యూ కెన్ సీ ద ఎక్స్టెంట్ టు విచ్ దిస్ మెసేజ్ కుడ్ బి స్ప్రెడ్.
0: కనుక నెక్స్ట్ ఇయర్ కు ఇంకా ఇంకా ఇంకా ఇంకా అభివృద్ధి చేసి మన యొక్క దీని లోపల ఈ 3 సంవత్సరంలో 3000 మంది ఆఫీస్ బేరర్స్ కావాలి బొంబాయిలో.
1: So in the next year, try and further and develop and build on these activities so that in the next 3 years, this 1000 would become 3000.
0: కేవలం ఈ క్వాంటిటీని మాత్రమే మీరు చేయకండి, క్వాలిటీ కూడా ఉంటుండాలి.
1: బట్ దెన్ డోంట్ గో మియర్లీ బై ద క్వాంటిటీ పార్ట్ ఆఫ్ ఇట్. యూ మస్ట్ ట్రై అండ్ సీ టు ఇట్ దట్ ద క్వాలిటీ.
0: కానీ ఇక్కడ ఒక సంస్థ, అక్కడ ఒక సమధి, అక్కడ ఒక భజన మండలి, ఇవంతా ప్రయత్నం చేసి ప్రయోజనం లేదు. క్వాలిటీతో ఉంటుండాలి మనం.
1: You must also look to the quality part of it. Now, just because Swami has said, don't go about starting a samiti here, a bhajan mandali there, just for the sake of increasing the number. You must try and make a case for the quality part too.
0: Kanuka, ee Mumbai pattanam lopala, modati nunchi kudanu, chaala goppaga sevalu chestune unnaru. Enno vidhamainatundi yokka aadarshanni kudanu meeru nirupistunnaru. మీరు ఇంకా మున్ముందు కూడాను ఉన్నతమైన, ఉత్తమమైన, కొత్తమైనటువంటి ఆదర్శాలను ఇతర యొక్క ప్రాంతముల వారికి కూడాను ఆదర్శంగా నిరూపించి మీరు కూడా ఆనందించి సర్వజీవులు కూడాను ఆనందాన్ని చేకూరుస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: బాంబే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ దే హావ్ బీన్ ఎఫర్ట్స్ డైరెక్టెడ్ టువర్డ్ డూయింగ్ థింగ్స్ విచ్ ఆర్ లాడబుల్, డూయింగ్ థింగ్స్ విచ్ ఆర్ లాఫ్టీ ఇన్ దేర్ ఎయిమ్స్ అండ్ అంబిషన్. And they have succeeded, they have been succeeding all these years. They have verily stood out as ideals and models for others elsewhere. It's my hope that in the coming years, you would grow from strength to strength. Strengthen your activities, build upon what you have already achieved, and finally, do something in such a way that everybody could possibly take a leaf out of whatever is being done here. And be assured that you would succeed, and hoping and blessing you thus, I bring this discourse to a close.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 25th of January 1983, addressing Mumbai Sai Sevaks.

0: sweeter than the sugar, tastier than the curd, sweeter than the nectar. So sweet is the name of the Lord. So it's absolutely necessary to chant the name of Rama every day. Embodiments of love.
1: విశ్వమునకు రాముడే మిత్రుడు.
0: Rama is a friend of this universe.
1: ఈ విశ్వమునకు అతనే హితుడు.
0: He is the well-wisher of this universe.
1: అతనే యతుడు. యతుడు.
0: He is the ideal saint in this cosmos.
1: ఇట్టి ఆదర్శమూర్తి అయినటువంటి రామచంద్రుని యొక్క తత్వాన్ని గుర్తించుకోవటం అంత సులభం కాదు.
0: ఇట్స్ నాట్ సో ఈజీ టు నో ద నేచర్ ఆఫ్ రామ.
1: సముద్రం యొక్క అలలను లెక్కించటమైన కూడాను సులభమే, కాని రాముని యొక్క గుణగణములను వర్ణించడానికి సాధ్యము కాదు.
0: ఇట్స్ క్వైట్ పాసిబుల్ ఈవెన్ టు కౌంట్ ద నంబర్ ఆఫ్ వేవ్స్ దట్ ఎమినేట్ అవుట్ ఆఫ్ ది ఓషన్. But it's absolutely impossible to know the divinity of Rama.
1: Andari endu unnatundi Ramachandrude.
0: It's only Lord Rama present in everyone.
1: Vishwaye oka grahamu.
0: The entire universe is a home.
1: Yavat manava jatiye oka kulam.
0: The entire human society is a community.
1: ఇట్టి సంబంధ బాంధవ్యంను గుర్తించినటువంటి వ్యక్తి మాత్రమే రామతత్వాన్ని గుర్తించగలడు.
0: ద వన్ హూ నోస్ ది ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ ది కమ్యూనిటీ అండ్ ద కాస్మోస్ వుడ్ బి ఏబుల్ టు నో ద డివినిటీ ఆఫ్ రామ.
1: అందరి పాదముల క్రింద ఉన్నది ఒకే భూమి.
0: ఇట్స్ ద సేమ్ ఎర్త్ అండర్ అవర్ ఫీట్.
1: అందరి తలలపైన ఉన్నటువంటిది ఒకే ఆకాశమే.
0: ఇట్ ద సేమ్ స్కై అబౌవ్ అవర్ హెడ్స్.
1: అందరూ పీల్చున్నది ఒకే గాలి.
0: ఇట్ ద సేమ్ ఎయిర్ దట్ వి
1: అందరూ త్రాగునది ఒకే నీరే.
0: ద సేమ్ వాటర్ దట్ వి డ్రింక్.
1: ఇట్టి ఏకతత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు మాత్రమే రామతత్వాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు.
0: దోస్ దట్ నో దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆర్ వన్నెస్ వుడ్ బి ఏబుల్ టు కాంప్రిహెండ్ ద డివినిటీ ఆఫ్ రామ.
2: So Rama is the unifying principle between the cosmos and the individual, between Vyasti, Samashti, Srishti and Parameshti, as Bhagwan refers to this cosmic cycle of individual, society, nature and God. Rama is the principle that unites this cosmos, the microcosm and the macrocosm. It is the power that elevates man from the mundane to the divine. In the same discourse that Bhagwan delivered on the occasion of Rama Navami in 1998, Bhagwan went on to elaborate on why the world needs the message of Ramayana today. And then, beautifully, he explained the latent power in the very name Rama. Rama, which is comprised of Ra, and Ma.
1: రాముడు కేవలం సామాన్య మానవుడు వలె తిరుగుతూ వచ్చాడు.
0: Rama conducted himself like an ordinary human being.
1: ఆదర్శ మార్గమును అందిస్తూ వచ్చాడు.
0: He has shown ideal path.
1: కాని అందరు కూడాను సామాన్య మానవుడని భావించారు.
0: But everybody thought that he is an ordinary one.
1: కాని సామాన్య మానవులు రాముడు వలె జీవించలేదే.
0: But an ordinary man never led the life of Rama.
1: సామాన్య మానవుని వలె జీవించి
0: లీడింగ్ ది లైఫ్ ఆఫ్ ఎన్ ఆర్డినరీ వన్
1: సాలోక్య తత్వాన్ని పొందినటువంటి వాడు రాముడు.
0: ఇట్ వాజ్ రామా హూ అటైన్డ్ ది హైట్స్ ఇన్ లైఫ్.
1: కనుక ఆదర్శవంతమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని నిరూపించినటువంటి వాడు రాముడు.
0: రామా హాస్ డెమోన్స్ట్రేటెడ్ ఐడియల్ స్పిరిచువల్ వాల్యూస్ టు ద కమ్యూనిటీ.
1: కనుకనే ఈనాడు రామాయణము అత్యవసరము లోకానికి.
0: దేర్ఫోర్ ద వరల్డ్ నీడ్స్ రామాయణ.
1: కారణం ఏమనగా,
0: వై
1: తండ్రి మాట బిడ్డలు వినటం లేదు.
0: Today children don't pay heed to the words of their parents.
1: బిడ్డలకు సరైన ఆదర్శములు చూపించటం లేదు తండ్రులు.
0: The father also doesn't set an ideal to his son.
1: గురువులు శిష్యులకు సరైన యొక్క మార్గాన్ని బోధించటం లేదు.
0: Teachers don't show the right path to their students.
1: శిష్యులు తగినటువంటి గురువుకు తగిన గౌరవాన్ని అందించడం లేదు.
0: The students also do not show the respect and esteem towards their teachers.
1: ఈనాటి వ్యాపారస్తులు
0: Businessmen today,
1: adhikarulu,
0: men of authority,
1: palakulu,
0: administrators,
1: palitulu, andaru kudunu kalushitamai untunnaru.
0: The administrators and the people as well are highly polluted.
1: Kalahamulo munigi unnaru.
0: They are full of infighting.
1: Idi kalushitamainatundi kalahamulaku margamunaitundide ee yokka loka sambandhamu.
0: This is the worldly trend, worldly nature that leads everybody in conflict.
1: Ramatattvanni marcharu.
0: People have forgotten the nature of
1: Kavatattvanni melkolparu.
0: They have forgotten the nature of
1: Jeevatattvanni nasimpajesaru.
0: And have forgotten the innate nature.
1: Daivatvanni marchipoyaru.
0: They have forgotten the divine quality.
1: Kalukune inni kashtamulaku guri avutunnaru manavulu.
0: Therefore, human beings are put to suffering a lot.
1: Daivam kodanu daivam manusha roopena.
0: God assumes human form.
1: Kani manusha avakaram vachina kodanu.
0: Though he is in human form,
1: భగవంతుణ్ణి ఏ విధంగా ప్రార్థిస్తున్నారు ఈనాటి మానవులు?
0: What kind of prayer we offer to God today?
1: తమ అభిష్టములు నెరవేరాలి.
0: Their desires must be fulfilled.
1: తమ శరీరములకు సుఖం అందించాలి.
0: The body should enjoy comfort.
1: తమ మనసునకు శాంతిని చేకూర్చాలి.
0: And the mind should enjoy peace continuously.
1: ఈ విధంగా కోరటమే సహజము.
0: Such a desire is quite natural. But
1: ee sahajamulo kodanu asahajam imidi untundadi.
0: Even the natural quality desire has become artificial today.
1: Prati nagarulu poi prarthistunnaru.
0: People offer prayers to Nagendra in stone form.
1: O Nagendra naaku pratyakshamayi,
0: you manifest in front of
1: me, naa kashtamulu teerchamani prarthistaru.
0: Give me relief from all this suffering.
1: Kaani aa nagale,
0: but the very snake,
1: ప్రత్యక్ష సజీవమైనటువంటి ఒక నాగలుగా వచ్చినప్పుడు,
0: if it appears in front alive,
1: ఆ ప్రతిష్ఠింపజేసినటువంటి రాయితోనే ఆ నాగలను చంపుతారు.
0: They take the very stone and try to kill that snake.
1: కల్లనాగర కండరే కండై చిక్కరిట్రుని, కల్లనాగర అనగా రాతి నాగరను చూస్తే కండ చక్కెర నైవేద్యంగా పెడతారు.
0: Therefore we worship the snake in the form of a stone and give every offering.
1: నిజమైన నాగలే వచ్చినప్పుడు,
0: but if there is true snake alive,
1: daniki tindi pettatame gaadu pranamunu kuda teestaru.
0: We don't offer anything, we would rather kill it.
1: Eenaadu daivattam kudanu ide paristhitilo untundadi.
0: This is the situation of divinity.
1: Daivamanaga ee reethiga undali.
0: In what way should be God?
1: Evaru nirnayinchagalaru?
0: Who can decide?
1: ఎవరు కూడా నిర్ణయించలేరు.
0: నన్ కెన్ ఎస్టిమేట్.
1: దైవం ఏ రీతిగా ఉండాలని దైవమే నిర్ణయించారు, కానీ ఇంకొకరు నిర్ణయించడానికి అధికారం లేదు.
0: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ కెన్ డిసైడ్ అండ్ ఎస్టిమేట్, నో వన్ కెన్ డిసైడ్.
1: అది త్యాగరాజు కూడా చెప్పాడు.
0: దట్స్ వాట్ త్యాగరాజు సెడ్.
1: ఎవరని నిన్ను నిర్ణయించేదిరా?
0: త్యాగరాజు సెడ్, హౌ కెన్ ఐ డిసైడ్ గాడ్ ఇన్ వాట్ ఫామ్?
1: నిన్ను ఎవరని నిర్ణయించేదిరా?
0: హౌ ఆమ్ ఐ టు ఎస్టిమేట్, హౌ ఆమ్ ఐ టు డిసైడ్?
1: శివమంత్రమునకు రాజీవము.
0: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ది వెరీ లైఫ్.
1: శివమంత్రమునకు మా జీవము.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ది వెరీ సెన్స్ ఆఫ్
1: మాధవ మంత్రమునకు రా జీవము.
0: అండ్ ఇట్ ఈస్ దిస్ లెటర్ రా ఈస్ ది సెన్స్.
1: ఈ వివరము తెలిసిన గనులకు నొక్కేదా అన్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ ఆఫర్ మై సాల్యుటేషన్స్ టు ద వన్ హూ నోస్ దిస్.
1: పంచాక్షరములైనటువంటి నమశివాయ అనేటువంటి ఒక నామము లోపల మకారం ప్రాణం.
0: ఈ నమశివాయ మహామంత్ర, మా ఈస్ ద మెయిన్ లెటర్.
1: వైష్ణవ నామైనటువంటి ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాచరంలో రకారం ప్రాణం.
0: అండ్ ఇన్ వైష్ణవ నామ ఇట్ ఇస్ రకార రా.
1: నారాయణాయ రకారం పోయిందంటే నాయనాయ అనే చచ్చినటువంటి వాటితో సమానము.
0: Without this letter ra, it has no meaning. On the other hand, it means a dead body.
1: Ra vachinappude adi pranam tho unnatundi oka sahajam.
0: The mantra has got the life with this letter ra.
1: Nayanaya
0: narayanaya.
1: కనుకనే ఇందులో వైష్ణవనామములో రా ప్రాణము.
0: దేర్ఫోర్ ఇన్ వైష్ణవ స్కూల్ రా ఈజ్ ద లైఫ్.
1: నమశివాయ అని పంచాశం లోపల
0: ఇన్ దిస్ నమశివాయ ద ఫైవ్ లెటర్
1: మకారమే ప్రాణము.
0: మకార ఈజ్ ద లైఫ్.
1: మకారం లేకపోతే
0: వితౌట్ దిస్ మా
1: నశివాయ శివుడు కానటువంటిది ఏని.
0: It amounts to denial of Shiva, na Shivaya.
1: Kalukuni akkada makaram unde teerali.
0: Therefore the letter ma.
1: Ee rendu yokka cherikane Rama anetunte naamamu.
0: The combination of these two letters Ra and Ma constitute Rama.
1: Kalukuni idi prana swaroopamainatunte Rama naamamu.
0: Rama is the very life.
1: Ra, A, Ma. Ee moodinte yokka akshramule yokka cherikane.
0: Is a combination of three letters Ra, A, Ma.
1: రా అగ్ని బీజము.
0: రా రిప్రజెంట్స్ ఫైర్.
1: ఆ సూర్య బీజము.
0: ఆ రిప్రజెంట్స్ సన్.
1: మా చంద్ర బీజము.
0: మా రిప్రజెంట్స్ మూన్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే రామనామము.
0: ది యూనిటీ ఆఫ్ దీస్ త్రీ ఈజ్ రామ.
1: అగ్ని బీజం వల్ల ఉన్నటువంటి పాపములంతా కూడా భస్మము కావిస్తుంది.
0: ఇట్ ద ఫైర్ దట్ వుడ్ బర్న్ ఆల్ అవర్ సిన్స్ టు యాషెస్.
1: సూర్య బీజం అనేటువంటిది మన అజ్ఞానం అనేటువంటి అంధకారము దూరము కావిస్తుంది.
0: ఇట్ ద సన్ దట్ డిస్పెల్స్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: మకారం అనేటువంటి యొక్క చంద్రబీజము మన తాపమును చల్లార్చి హాయిని చేకూరుస్తుంది.
0: ఇట్స్ మాన్ దట్ రిప్రజెంట్స్ ద మూన్ ప్యాసిఫైస్ ఆల్ అవర్ ఎమోషన్స్.
1: పాపమును
0: ద సిన్
1: దుర్మార్గమును
0: ద వికెడ్నెస్
1: తాపమును
0: ఎమోషన్
1: చల్లార్చేటువంటి ఒక శక్తి కలిగినటువంటిది రామనామము.
0: విల్ ఆల్ బి ప్యాసిఫైడ్ బై ద సీక్రెట్ నేమ్ ఆఫ్ రామ.
1: ఇట్టి పవిత్రమైనటువంటి నామతత్వాన్ని ఏ విధంగా రూపంగా బోధించేటువంటిది.
0: సచ్ ఎ సీక్రెట్ నేమ్ హౌ ఈజ్ ఇట్ టు బి టాట్ టు ద పీపుల్.
1: మానవాకారం చేతనే ఈ జగత్తునందు అవతరించి మానవులకు సరైనటువంటి ఆదర్శాన్ని నిరూపించాలి.
0: Rama has taken human form and has demonstrated to the entire human race how ideal man should be.
1: Tana mata tana chetalu moodinti yokka ekatvame Rama namam.
0: Rama nama, the name of Rama speaks of the harmony of
1: the proper study of mankind is man.
0: The proper study of mankind is man.
1: Ee manavataram e vidhanga vachindi.
0: How do you get this human form?
1: Tana thoughts tana words tana action moodinti yokka ekatvam chepichadu.
0: Here we find the unity of thought, word and deed.
1: Kanuka rama tattvam anaga aneka vidhamainatundi shakti samarthyamulato koodinatundi.
0: Therefore the rama's name is all powerful.
1: Ramayanam ante kevalam parayanam ka jaripetundi kaadu.
0: The sacred text ramayana is not meant
1: rama
0: for reading.
1: Ramayanam ramayanam
0: రామ అయనం రామాయణం
1: అనగా రామతత్వం అనేటువంటి సర్వత్రా ప్రయాణం చేపేటువంటిది.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ద నేచర్ ఆఫ్ రామ పెర్కొలేట్స్.
1: సర్వత్రా ఉండినటువంటిదే రామతత్వము.
0: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ లివింగ్ క్రీచర్.
1: సర్వవ్యాపకమైనటువంటిదే రామతత్వము.
0: రామాస్ నేచర్ ఇస్ ఆల్ పర్వేసివ్.
1: సర్వజీవ అంతరాత్మనే రామతత్వము.
0: ఇట్ ఇస్ ద స్పిరిట్ ఇన్ ది ఎసెన్స్ ఆఫ్ ఎవ్రీ క్రీచర్.
1: ప్రాచీన కాలం నందు నా ఆత్మ రాముడికే తెలుసు అంటారు.
0: దేర్ఫోర్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ రామ ఇస్ రిఫర్డ్ టు ది ఇన్నర్ సెల్ఫ్.
1: ఆత్మకే రామ అని పేరు.
0: It is the self that is called Rama.
1: Ramimpajeseetvanti kanukane Rama ani peru.
0: Rama is the one that attracts.
1: Ittivanti ramimpajeseetvanti oka divya tattvaniki etti roopane nirnayinchagalu.
0: The one that attracts and delights, how do you estimate, give a form to that?
2: So that is how powerful and significant is the name of Rama. It has triple powers, and Rama, as Swami said, basically means Atma. Atma Rama. As Swami explained, he is the one who pleases us always. Ramyate iti Rama. So in this line, Bhajamane Sitaram, this line exhorts all of us to chant with all our mind and heart the supremely sacred and potent name of Lord Rama. Lord Rama, who is the master of Mother Sita, the master of nature. The name itself can singularly liberate us. Let's move on to the second line.
3: భజమన శ్రీ రఘురామ్ సాయి రామ్.
2: శ్రీ ఇస్ యూజ్డ్ యాజ్ ఎ మార్క్ ఆఫ్ రెస్పెక్ట్. రఘు రెఫర్స్ టు ఎంపరర్ రఘు, ద గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ లార్డ్ రామా. వన్ మీనింగ్ ఆఫ్ సాయి ఇస్ మాస్టర్. ద డైనెస్టీ ఆఫ్ లార్డ్ రామా ఇస్ ఆఫన్ కాల్డ్ ది రఘు డైనెస్టీ బికాస్ ఎంపరర్ రఘు వాస్ ఫ్లాలెస్ ఇన్ హిస్ క్యారెక్టర్. హీ వాస్ ఎన్ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ హూ వాస్ ఆల్సో ఎ గ్రేట్ వారియర్. The dynasty was filled with duty-bound rulers such as King Raghu, and Lord Rama was indeed the crest jewel in this distinguished lineage. And it is for this reason that Rama is hailed as a Raghu Rama, because he was born in the Raghu clan. In the Bhagavad Gita, where Lord Krishna describes the qualities of an ideal individual, he refers to the virtue of equanimity, of not being too perturbed by the vicissitudes of life. And this is the virtue that Rama exemplified. So this line, Bhajamana Shri Raghuram Sai Ram, again propels us to chant the glorious name of Lord Rama, the same one who came down in another pleasing beautiful form appropriate for the current times as Sai Rama. Let's move on to the third line.
3: భజ మన సీతారామ్.
2: దిస్ ఇస్ ఎ రిపీట్ ఆఫ్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ ద భజన్. వి మూవ్ ఆన్.
3: భజ రే మానస భజో సాయి రామ్.
2: ద వర్డ్ భజరే ఇస్ ఎ వేరియంట్ ఆఫ్ భజ, and it again means to chant. So this line exhorts all of us to just chant the holy name of Sai Rama, the Rama Nama, which will protect us at all times, wherever we may be, whatever circumstance in which we may be in. Let's move on to the fifth line.
3: Bhajo bhajo parti baba naam.
2: Here the word parti refers to Puttaparthi, the sacred village which Bhagwan Sri Satya Sai Baba chose as his abode. Baba literally means father. Bhagwan has also given a beautiful explanation of this word, B-A-B-A, being, awareness, bliss, Atman, Sat, Chit, Ananda, Atman. But Swami did not stop with that. Bhagwan continued and said, you too are Sat, Chit, Ananda, Atman, only you are not aware of it. You have not discovered it and you have not revealed it. And if you serve in the spirit that I have indicated to you, you can also unravel this truth about yourself. Every year we celebrate Rama Navami to mark the advent of Lord Rama. And Bhagwan on every occasion gives a discourse on this sacred day, and he elaborates on how one should celebrate this festival of Rama Navami. In his discourse in 1998, Bhagwan gave very lovely insights.
1: కనుక రామతత్వం అనేటువంటిది చెప్పారు. పర్వతములు నదులు ఉండినంత వరకు కూడాను రామాయణం నిలిచి ఉంటాదని బ్రహ్మవాక్కు.
0: ఇట్ వాజ్ బ్రహ్మ హు సెడ్ దట్ రామనామా విల్ రిమైన్ దేర్ సో లాంగ్ యు ఫైండ్ ద మౌంటైన్స్ అండ్ ద రివర్స్.
1: కాబట్టి రామాయణం అనేటువంటిది పర్వతములకు నదులకు సంబంధించినటువంటిదే ఇది.
0: Does it mean Ramayana is related to mountains and rivers?
1: Kaadu.
0: No.
1: Brahma yokka bhavam aa vidhanga ledu.
0: That's not the idea of Brahma.
1: Parvatamulu anaga purushulu.
0: Mountain parvata is human being.
1: Nadulu anaga streelu.
0: River represents a woman.
1: Stree purushulu undinanta varaku kudu ee jagatlo Ramayana nilichi untadi.
0: Mountain is the man, river is the woman. So long the human society continue to exist, you find Ramayana there.
1: Kalukune stree purushulu lekunda ee jagat undadaniki veelu kaadu.
0: Without men and women the world cannot continue.
1: Kalukune Ramayana lekunda undadaniki saadhyam kaadu.
0: So it is impossible to live without Ramayana.
1: Ilanti shashvatamaina satyamaina nityamainatundi okka rama tattvanni grahinchadaniki taginatundi shakti samarthyam sampadinchukovali.
0: We should have all the capacity to know this eternal truth, the principle of Rama.
1: Kanuka indulo unnatundi rahasyalu enni undinappatikini,
0: in spite of number of secrets,
1: bharatiyule ee rahasyanni gurtinchukonaleka,
0: the bharatiyas are not able to know.
1: Bhautikamaina alaukikamaina prakrutamainatundi okka dharmam cheta
0: they are carried away by the fleeting mundane worldly pleasures.
1: Edo tava kaalam tava vyattham chesukuntunnaru,
0: and they waste their time.
1: Ee naadu ramayanamu.
0: Today we think of Ramayana.
1: Ramulu puttina dinamu.
0: Birthday of Rama.
1: Anukunti em chestunnamu?
0: What do we do?
1: Aanaadu pratyekamaina oka pooja.
0: We have special worship.
1: Aanaadu bottu pettukotamu.
0: And we'll have the daughter in the forehead.
1: Pratyekamaina pooja cheyadaniki janmadinamulu raavalna.
0: In order to follow the ritual of worship, should we wait for the birthday of Rama?
1: Kaadu kaadu.
0: No.
1: Ye vayasainappatiki nityamu sarvada sarvakaleshu sarvatra ramachintanam.
0: At any age for that matter, we should chant the name of Rama continuously.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Bhagavantudu,
0: God,
1: kevalam lokodhara nimittame vachetunte vaade kani,
0: God has come down for the emancipation of
1: tana nimittame taanu vachetunte vaade kaadu.
0: He has not come for
1: tanaki ee kavali emi kaanakkarle.
0: In fact, he doesn't need any.
1: Sarvamu tana hastamunde untundali.
0: Everything is in his hand.
1: Kaani sarvulaku ee manchi margaani bodhinchi,
0: he teaches good path to everybody.
1: నానా మీరందరూ కూడా దైవం నుంచి వచ్చినటువంటి వారే.
0: You are all out of the divine.
1: దైవంతోనే లీనం కండి.
0: And you merge in God.
1: ఈ లీనం కావడానికి ఒక ప్రేమ తత్వమే ప్రధానమైనటువంటిది.
0: This merger in God is possible only by
1: సాధించవచ్చును.
0: With this you can do anything.
1: ఏనైనా సాధించవచ్చును.
0: You can achieve anything.
1: పర్వతాలు కూడా ఒక మంచు వలె మాయం చేయవచ్చును.
0: Even mountains also melt like ice.
1: కనుక ఒకనొక సమయం లోపల
0: అట్ వన్ టైం
1: సీత అశోకవనంలో ఉంటుండాలి.
0: సీత వాజ్ దేర్ ఇన్ దట్ ఫారెస్ట్ అశోక.
1: అశోకవనంలో ఉండినప్పుడు రావణుడు
0: ఇన్ అశోకవన
1: ఉండే దగ్గర మాయకారిని పిలిపించి
0: అండ్ హీ రావణ సమండ్ హిస్ అసోసియేట్
1: మరి ఈ సీత నా చేతికి చిక్కటం లేదు.
0: ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యావ్ సీత.
1: నీవు రాముడు తల వంటి దాన్ని ఒక దాన్ని కొట్టి దాన్ని సీతకి పోయి చూపించమని చెప్పాడు.
0: అండ్ హీ రావణ వాంటెడ్ హిస్ అసోసియేట్ టు షో ది హెడ్ ఆఫ్ రామ.
1: ఈ యొక్క మాయకారి రాముని యొక్క తలను తీసుకున్నట్టు పోయి అక్కడ చూపించాడు సీతకు.
0: అండ్ దీస్ పీపుల్ డిడ్ సో యాక్టెడ్ అకార్డింగ్ టు ది ఇన్స్ట్రక్షన్.
1: చాలా భయపడిపోయింది
0: సీత. వాస్ ఫియర్ స్ట్రికెన్.
1: తక్షణమే ప్రక్కన ఉన్నటువంటి యొక్క శరమ విభీషణుని భార్య
0: ఇమీడియట్లీ శరమ ద వైఫ్ ఆఫ్ విభీషణ
1: ఆమె చెప్పింది సీతమ్మారు మీరు భయపడనక్కర్లేదు.
0: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్
1: ఇదంతా రాక్షస మాయలు.
0: దీస్ ఆర్ ఆల్ ది నాక్స్ ఆఫ్ డెమన్.
1: ఏమాత్రం కూడా శ్రీరాముని జయించడానికి ఎవరికి సాధ్యం కాదు.
0: ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ బాడీ టు కాంకర్ రామ.
1: శ్రీరాముని తలగొట్టడానికి ఈ జగత్తులో ఎవరికి అధికారం లేదు.
0: ఇన్ దిస్ వరల్డ్ నో వన్ కెన్ విన్ ఓవర్ హిమ్.
1: శ్రీమన్నారాయణ మూర్తి శ్రీరాముడు.
0: రామ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
1: నీవు కూడా శ్రీ లక్ష్మీ స్వరూపుడు అయిపోయి నీవు రామశక్తిని గుర్తించలేకపోతున్నావు.
0: అండ్ సీత ఆర్ యూ నాట్ ఏబుల్ టు నో ది కెపాసిటీ ఆఫ్ రామ
1: అని చెప్పి ముట్టింది తాను.
0: అండ్ షీ టచ్డ్
1: ఆ శిరస్సు మాయమైపోయింది.
0: అండ్ దట్ హెడ్ డిసపియర్డ్.
1: అప్పుడు తెలుసుకుంది సీత.
0: దెన్
1: సీత కూడా తెలుసును కానీ ఆమెకు కూడా ఈ యొక్క సామాన్యమైనటువంటి జీవితంలో జీవించడానికి ఆశపడి ఆ విధంగా నటిస్తూ వచ్చింది.
0: నో సీత నోస్ ఫుల్లీ వెల్ షీ లెట్ షీ బిహేవ్డ్ యాజ్ ఇఫ్ షీ ఇస్ ఎన్ ఆర్డినరీ వన్.
1: కనుక రాక్షసులు ఎన్ని మాయలైనా పొందుతారు.
0: సో డెమన్స్ విల్ ఫాలో ఎనీ కైండ్ ఆఫ్ మ్యాక్స్ ఆఫ్ దేర్ ఓన్.
1: మనం ఏమాత్రం లొంగకూడదు.
0: వన్ షుడ్ నాట్ సబ్మిట్.
1: దైవం మాయ అనే ఎప్పుడు శాశ్వతమైనటువంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్స్ విల్ దిస్ పర్మనెంట్.
1: అది ఏ నిత్యము సత్యమైనటువంటిది.
0: దట్ ఇస్ ఎటర్నల్ ట్రూత్.
1: అలాంటి సత్యమైనటువంటి యొక్క దీనికి ఏమాత్రం కూడా మనం భయపడనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ దిస్ ఎటర్నల్
1: దైవం మానవ మానవావతారంతో వచ్చి
0: గాడ్ కమ్స్ డౌన్ ఇన్ హ్యూమన్
1: మానవులంతా కూడా ఉద్ధరించి
0: అండ్ హీ ఎమాన్సిపేట్స్
1: హ్యూమన్ రేస్ వ్యాప్తి గావించి
0: అండ్ హీ విల్ సీ దట్ దేర్ ఎక్స్పాన్షన్ ఆఫ్
1: దైవమయంగా మారుస్తూ వస్తున్నాడు.
0: అండ్ హీ విల్ మేక్ ఇట్ ద హోల్ వరల్డ్.
1: ఇదే మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటిది.
0: దిస్ ఇస్ ద మెసేజ్ దట్ వీ షుడ్ నో.
1: శ్రీరామనవమిని ఈ ఒక్క దినం మాత్రమే మనం పూజించి
0: ఇన్ ద నేమ్ ఆఫ్ శ్రీరామనవమి వి వర్షిప్ ఓన్లీ.
1: ఒక దినమే మనం పాయసం పరమానం తినేసుకుంటే ప్రయోజనం లేదు.
0: ఇట్స్ అబ్సల్యూట్ యూస్లెస్ ఇఫ్ వి
1: పార్టిసిపేట్. భగవంతుని యొక్క అవతారమే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ వన్ ఇస్ డివైన్.
1: ఎందుకంటే ఈ జగత్తులో చల చరము పుడుతూనే ఉన్నారు మానవులు.
0: ఇన్ ఫ్యాక్ట్ వి ఫైండ్ ది హ్యూమన్ బీయింగ్ బోర్న్ అవతార
1: స్వరూపుడే.
0: ఎవ్రీ వన్ ఇస్ ఎసెన్షియల్ డివైన్.
1: సర్వత పాణిపాదం.
0: We find his feet and hands.
1: సర్వత స్థితిమల్లోకి సర్వమావృతిష్టతి.
0: గాడ్ ఇస్ ప్రెజెంట్ ఆల్ ఓవర్. God is everywhere.
1: కనుక పుట్టే వారంతా కూడా భగవత్ స్వరూపులే.
0: సో ఆల్ ఆర్ డివైన్.
1: ఎందుకంటే ఈశ్వర సర్వభూతాన అందరి ఎందు ఉండేటువంటి భగవంతుడే.
0: బికాస్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రీచర్స్.
1: కనుక
0: సో
1: మనము క్షణ క్షణము కూడా భగవంతుని యొక్క చింతన చేస్తూ రావాలి.
0: సో ఎవ్రీ మూమెంట్ వీ షుడ్ థింక్ ఆఫ్ గాడ్.
1: ఈ విధంగా స్మరణ చేసినప్పుడే
0: యాజ్ వీ చాంట్ హిస్ గ్లోరీ
1: ఈ దివ్యత్వం అనేది మనకు సాక్షాత్కరిస్తుంది యొక్క అవతారమే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ వన్ ఇస్ డివైన్.
1: ఎందుకంటే ఈ జగత్తులో క్షణ క్షణము పుడుతూనే ఉంది.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ ఫైండ్ ది హ్యూమన్
1: స్వరూపుడే.
0: ఎవ్రీ వన్ ఇస్ ఎ సెంట్
1: పాదం.
0: వీ ఫైండ్ హిస్ ఫీట్
1: సర్వత స్థితిమల్లోకి సర్వమావృతిష్టతి.
0: గాడ్ గాడ్.

0: as we chant His glory,
1: ఈ దివ్యత్వం అనేది మనకు సాక్షాత్కరిస్తుంది.
0: The divinity will manifest in front of us.
1: మనకు నిర్మోహమైపోతుంది.
0: And we'll be free from all
1: attachments. దివ్యత్వం మనకు ప్రాప్తిస్తుంది.
0: And we'll attain divinity.
1: ఈ అనుగ్రహంలో లీనమైపోతాం.
0: And naturally you'll earn His grace.
1: కాబట్టి మానవుడు వచ్చినటువంటిది అనుగ్రహంలో లీనం కావటం కోసం వచ్చాడు కానీ.
0: So man has come down, man is born to the recipient
1: of grace. విషయాలంతా అనుభవించే కోసం కాదు.
0: Not to merely experience worldly pleasure.
1: కనుక ఎవరెవరి కర్మ ధర్మాన్ని వారు ఆచరిస్తూ రావాలి.
0: So everyone must discharge one's own duty.
1: ధర్మో రక్షతే రక్షితః.
0: If you discharge your duty,
1: you
0: we don't follow, you'll be killed. So we should uphold
1: dharma.
0: We should follow the dharma, the code of human
1: beings.
0: You are not human, you are divine. So develop human quality first.
1: దైవత్వం అనేటువంటి దాన్ని అభివృద్ధిగా ఉంచుకో.
0: అండ్ దెన్ డెవలప్ ఫాస్టర్ డివైన్
1: స్వరూపులారా.
0: Embodiments of divinity.
1: ఈ రామతత్వం అనేటువంటి దాన్ని ఎన్ని విధాలు వర్ణించినప్పటికీ సాధ్యం కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు డిస్క్రైబ్ ఇన్ ఫుల్ ద నేచర్ ఆఫ్ రామ.
1: ఎన్ని తరతరముల నుంచి ఈ రామనామం వస్తూనే ఉంటున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ద రామాస్ నేమ్ హాస్ బీన్ హ్యాండెడ్ టు అస్.
1: ఎన్నో లక్షల సంవత్సరం నుంచి ఈ మానవత్వం వచ్చింది.
0: Lakhs and lakhs of years passed by.
1: ఎన్నో లక్షల సంవత్సరం కిందటనే ఉద్భవించినటువంటి ఈ మానవత్వం ఈనాటి కూడాను మానవత్వం ఏమిటో తెలుసుకోలేకుండా పోతున్నారు.
0: Though human society has passed through lakhs and lakhs of years ever since it existed,
1: గుర్తించినప్పుడు మానవుడుగా పుట్టి ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యూ డోంట్ ఫాలో ది హ్యూమన్ నేచర్, హౌ కెన్ యూ బి ఎ హ్యూమన్ బీయింగ్?
1: మానవత్వం అనేటువంటిది ఏమిటి?
0: వాట్ ఈస్ హ్యూమన్ క్వాలిటీ?
1: ప్రేమతత్వం.
0: ద హ్యూమన్ నేచర్ ఇస్ లవ్.
1: పది మందికి మనం పంచాలి.
0: వి షుడ్ షేర్ దిస్ హ్యూమన్ లవ్.
1: ప్రేమతోనే మనం జీవించాలి.
0: వి షుడ్ లీడ్ అవర్ లైఫ్
1: ప్రేమతోనే. మన దేహాన్ని వదిలిపెట్టాలి.
0: అండ్ వి షుడ్ లీవ్ దిస్ లైఫ్
1: కంటిన్యూటీ కాదు,
0: నాట్ క్రైయింగ్.
1: ఆనంద భాష్పంతో వదలాలి.
0: We should shed the tears of joy as we leave this world.
1: ప్రధానమైనటువంటి ఒక ఆశయము.
0: This is the main ideal.
1: కనుక ఈనాడు పవిత్రమైనటువంటి దినము.
0: Today is sacred day.
1: ఈ దినమును నిరంతరం కూడా స్మరించుకుంటూ,
0: we should think of this holy day.
1: మన జన్మను సార్థకం చేసుకోవాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ us to redeem our lives thinking of God every moment, every day, and concludes his divine discourse.
2: Bhajo bhajo Parthi Baba Naam. Let us remember the graceful Lord of Puttaparthi, the same Lord who was Rama eons ago and now filling and delighting our hearts with the same joy, with the same love. So that gives us a glimpse of the beautiful meaning inherent in this bhajan. And with this deeper understanding, let us proceed listening to the complete version of the bhajan as it is sung in the Prashantinilam Mandir.

0: upside down. You were listening to a drama entitled Satya Kathalu, presented by youth from Tamil Nadu on the 13th of April 2023 as part of Tamil New Year's Day celebrations here at Prashanthi Nilayam.
1: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
2: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 28th discourse on Gita Bhagavan delivered on 10th September 1984. In this awe-inspiring discourse, Bhagavan throws light on the most important good quality of a devotee, which is fearlessness. Sai Bhagavan Uvacha.
3: Dvitiyadhyay Bhayam Bhavati దైవం మినహ రెండవ వస్తు ఉంది అన్నప్పుడే మానవుని యందు భయం ప్రవేశిస్తుంది.
4: వెన్ మ్యాన్ ఫీల్స్ దట్ దేర్ ఈస్ ఎ సెకండ్ థింగ్ అదర్ దాన్ గాడ్ ఫియర్ ఎంటర్స్ హిమ్.
3: సర్వత్ర పంచభూతాని సత్యం, అనగా సర్వత్ర పంచభూతాని, జగత్తంతా కూడాను పంచభూతములు తప్ప అన్య పదార్థము లేదనేటువంటి సత్యాన్ని విశ్వసించినప్పుడే భయము ప్రవేశించదు.
4: ఓన్లీ వెన్ ఏ పర్సన్ ఫర్మ్లీ బిలీవ్స్ దట్ దెర్ ఇస్ నథింగ్ అదర్ దాన్ ఫైవ్ ఎలిమెంట్స్ పర్వేడింగ్ ది ఎంటైర్ యూనివర్స్ దెర్ విల్ బి నో ఫియర్.
3: షష్టం కించిన్ న విద్యతి, ఆరో పదార్థము జగత్తునందు లేనే లేదు అనేటువంటి యొక్క దృఢ విశ్వాసము ఉండినప్పుడే భయము ప్రవేశించదు.
4: దెర్ ఇస్ నో సిక్స్త్ ఫ్యాక్టర్ ఎట్ ఆల్, వన్ షుడ్ బిలీవ్ ఫర్మ్లీ ఇన్ దిస్, దెన్ దెర్ విల్ బి నో ఫియర్ వాట్స్ ఎవర్.
3: ఇది ఒక బల్ల,
4: దిస్ ఇస్ ఎ టేబుల్.
3: ఇది ఒక కుర్చీ,
4: దిస్ ఇస్ ఎ చైర్.
3: అది ఒక తలుపు,
4: దట్ ఇస్ ఎ డోర్.

0: అది ఒక కిటికీ.
1: దట్ ఇస్ ఎ విండో.
0: ఇది ఒక డోర్.
1: దిస్ డోర్స్ టు
0: ఈ ఐడెంటిటీని రూపనామములు వ్యత్యాసముగా ఉన్నవి కాని ఐదు కూడాను కాష్టమే, కర్రనే.
1: బిట్వీన్ ఆల్ దీస్ ఫైవ్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ మెన్షన్, ఆబ్జెక్ట్స్ మెన్షన్, దెర్ ఇస్ డిఫరెన్స్ ఓన్లీ ఇన్ ది నేమ్ అండ్ ఫామ్, బట్ ది కంటెంట్ ఈస్ వుడ్ ఫర్ ఆల్ ద ఫైవ్.
0: పర్వతములు శిలామయములు,
1: ది మౌంటైన్స్ ఆర్ రాకీ.
0: వృక్షములు కాష్టమయం,
1: ట్రీ ఈస్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ వుడ్.
0: భూమి మృణ్మయం,
1: ఆర్త్ కన్సిస్ట్ ఆఫ్ మడ్.
0: దేహము మాంసమయం,
1: బాడీ కన్సిస్ట్ ఆఫ్ ఫ్లెష్.
0: సముద్రము జలమయం,
1: ఓషన్ ఈజ్ మేడ్ ఆఫ్ వాటర్.
0: ఈ పంచభూతములు పరమాత్మ బిందువులే.
1: ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ది ఫైవ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ.
0: సర్వత్రా పంచభూతాని, ఈ ఐదు బింబములు తప్ప, ఐదు బిందువులు తప్ప అన్యము ఈ జగత్తునందు కానరాదు.
1: ఎక్సెప్టింగ్ ఫర్ దీస్ ఫైవ్ ఇమేజెస్ అండ్ ఫైవ్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ డివినిటీ, దెర్ ఇస్ నథింగ్ ఎల్స్.
0: ఐదింటి యందు దైవత్వం ఒక్కటే.
1: ఇన్ ఆల్ దీస్ ఫైవ్ డివినిటీ ఈస్ ది సేమ్ అండ్ వన్.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, రెండవది లేనే లేదు అనేటువంటి సత్యాన్ని మనం విశ్వసించినప్పుడే మనకు భయం ప్రవేశించదు.
1: ఎక్సెప్టింగ్ బ్రహ్మ దెర్ ఇస్ నో సెకండ్ ఐటమ్ అట్ ఆల్. దిస్ హ్యాస్ టు బి ఫర్మ్లీ బిలీవ్డ్, దెన్ దెర్ విల్ బి నో రూమ్ ఫర్ ఫియర్.
0: సమస్త సద్గుణముల యందు అభయం అనేటువంటిది, ఇది మకుటప్రాయమైనటువంటిది.
1: ఆఫ్ ఆల్ ది గ్రేట్ వర్చ్యూస్ ఫియర్లెస్నెస్ ఈస్ ఇట్ ఆక్యుపైస్ ది ప్లేస్ ఆఫ్ హై ఇంపార్టెన్స్.
0: ఇది ఆదర్శపూరితమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఎన్ ఐడియల్ వన్.
0: ఈ లౌకికమైనటువంటి క్షేత్రమునందు కాని, అలౌకిక పారమార్థ క్షేత్రమునందు కాని, మానవత్వం అనేటువంటి దీనిలో అభయమనేటువంటిది లేకుండినా మానవుడు జీవించడం దుర్లభం.
1: బి ఇట్ ఇన్ ది వరల్డ్ సెక్యులర్ ఆర్ బి ఇట్ ద వరల్డ్ ఆఫ్ స్పిరిట్, మ్యాన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు లివ్ కంఫర్టబుల్లీ వితౌట్ హ్యావింగ్ ఫియర్లెస్నెస్.
0: లౌకిక సంగ్రామమునందు కాని, ఆధ్యాత్మిక సంగ్రామమునందు కాని భయమునకేమాత్రము కూడాను అవకాశం లేదు.
1: బి ఇట్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ లైఫ్ ఆనర్ ఆర్ బి ఇట్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ స్పిరిచువల్ ఏరియా, దేర్ షుడ్ నాట్ బి ఎనీ రూమ్ ఫర్ ఫియర్.
0: భయశీలుడు కేవలం పిరికి పంద.
1: ద వన్ హూ ఈస్ హ్యావింగ్ ఫియర్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ
0: ఎట్టి చిన్న కార్యమును కూడాను తాను సాధించలేడు.
1: హి వుడ్ నాట్ బి ఏబుల్ టు అకాంప్లిష్ ఈవెన్ ఎ వెరీ స్మాల్ జాబ్.
0: కనుక భయశీలుడనేటువంటి వాడు జగత్తునందు ఏమాత్రం కూడాను రాణించడు అనేటువంటి సత్యాన్ని బోధిస్తూ వచ్చింది భగవద్గీత.
1: దేర్ఫోర్ భగవద్గీత హ్యాస్ బీన్ టీచింగ్ దట్ ఎ పర్సన్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫియర్ వుడ్ నాట్ బి ఏబుల్ టు షైన్ ఇన్ ద వరల్డ్.
0: ముఖ్యంగా మానవుడు అభయుడు కావాలి.
1: ఎసెన్షియలీ మ్యాన్ షుడ్ బికమ్ ఫియర్లెస్.
0: అభయత్వం అనేటువంటిది కేవలము ఒక నిర్భయముతో పోల్చడానికి వీలు లేదు.
1: ఫియర్లెస్నెస్ కెనాట్ బి కంపేర్డ్ టు అబ్సెన్స్ ఆఫ్ ఫియర్.
0: నిర్భయం అనేటువంటిది కొంత మూర్ఖంగా ఉండొచ్చును.
1: అబ్సెన్స్ ఆఫ్ ఫియర్ కుడ్ బి ఫూలిష్ ఎ లిటిల్.
0: అభయత్వము అనేటువంటిది సత్యమును గుర్తించినటువంటి యొక్క శక్తిగా మారుతుంది.
1: ఫియర్లెస్నెస్ ఆన్ ది అదర్ హ్యాండ్ కెన్ బి అటైన్ ఓన్లీ వెన్ వన్ రికగ్నైజెస్ ట్రూత్.
0: భయశీలుడు అడుగడుగునకు మరణిస్తాడు.
1: ఎ పర్సన్ చార్జ్ విత్ ఫియర్ డైస్ ఎవ్రీ స్టెప్.
0: అభయునకు ఒక్క తూరే మరణం.
1: ఎ ఫియర్లెస్ పర్సన్ డైస్ ఓన్లీ వన్స్.
0: కనుక అభయుడవు కమ్మని ఆదేశించాడు అర్జున్ని.
1: దేర్ఫోర్ అర్జున వాజ్ కమాండెడ్ టు బి ఫియర్లెస్.
0: మానవుని యందు భయం ఉండినంత వరకు కూడాను మహత్కార్యమును సాధించలేడు.
1: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ హ్యాస్ ఫియర్ హి వుడ్ నాట్ బి ఏబుల్ టు అకాంప్లిష్ ఎనీ గ్రేట్.
0: అభయశీలుడు మాత్రమే మహత్కార్యమునందు విజయాన్ని సాధించగలడు.
1: ఎ ఫియర్లెస్ పర్సన్ అలోన్ కెన్ అచీవ్ విక్టరీ ఇన్ గ్రేట్ టాస్క్స్.
0: కనుకనే అర్జున నీవు భయమును పారద్రోలు. అభయమును చేర్చుకో.
1: Therefore, Arjuna, give up your fear and become fearless.
0: వివదవః అన్నాడు, అనగా భయము ఉండి నీవు దూరం కమ్ము అన్నాడు.
1: Free yourself from fear, he was asked to.
0: ఇక్కడ అభయత్వము అలౌకికత్వము ఈ రెండింటిని ఆశ్రయించినటువంటి వ్యక్తి ఎట్టి భయమునకు అవకాశమునివ్వడు.
1: A person who is fearless and who is otherworldly would never be afraid of anything.
0: జగత్తునందగల పదార్థములు అన్నింటి యందు కూడాను విరక్తియు దైవమునందు నిశ్చలమైన భక్తియు కలిగి ఉంటాడు.
1: He would be having detachment for all the objects of the world and love for God.
0: దేహ అహంకారము వస్తువు యొక్క మమకారము రెండు ఉండినప్పుడే భయము ప్రవేశిస్తుంది.
1: ఓన్లీ వెన్ హీఈస్ ఈగోయిస్టిక్ అబౌట్ హిజ్ ఓన్ బాడీలీ అకాంప్లిష్మెంట్స్ అండ్ ది వరల్డ్లీ అకాంప్లిష్మెంట్స్ హీ విల్ బి చార్జ్డ్ విత్ ఫియర్.
0: కనుక వస్తువులు యందు అభిమానము కాని దేహమునందు అహంకారమును కాని ఈ అభయ స్వరూపునకు ఏమాత్రమో చింతించడు.
1: అటాచ్మెంట్ టు ది వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ అండ్ ఈగోయిజం ఇన్ ద బాడీ వుడ్ నాట్ బి ఎంటర్టైన్డ్ బై ఎ పర్సన్ హూ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఫియర్.
0: భయస్థుడు హిరణ్యకశ్యపుడు.
1: A person charged with fear was Hiranyakashyapu.
0: Abhayasirudu Prahladudu.
1: A person who was fearless was Prahlada.
0: Namarupamunu aashrayinchinatundi vaadu Hiranyakashyapudu.
1: Hiranyakashyapu has taken shelter in the name and form.
0: Narayanni aashrayinchinatundi vaadu Prahladudu.
1: Prahlada has taken shelter in the very lotus feet of the Lord Narayana himself.
0: Kanukane tannu nishacharul poduva daitya kumarudu maati maatiki pannagashayi o dharujavanjana ఓ మహాపంచ అపన్న శరణ్య అంచు నుతించి కాని తా కన్నులు నిరుతేడు భయకంప సమీతుడు కాడు భూవరా అన్నాడు చెండా అమార్కు వీరువురు.
1: చెండా అమార్కాస్ హిరణ్యకశిపు జస్ట్ దట్ యువర్ సన్ ఈజ్ నాట్ అట్ ఆల్ అఫ్రైడ్, హీఈస్ నాట్ టెలింగ్ ఎనీథింగ్, హౌఎవర్ మచ్ ట్రబుల్ మే గివ్ హిమ్ హీఈస్ ఓన్లీ ప్రైజింగ్ ద లార్డ్ నారాయణ అండ్ రిపీటింగ్ హిస్ గ్లోరీ రాదర్ దాన్ షెడ్డింగ్ ఎ టియర్.
0: ప్రహ్లాదునికి భయం ఎందుకు లేదు?
1: వై ఇస్ ప్రహ్లాద నాట్ ఎంటర్టైనింగ్ ఎనీ ఫియర్?
0: నారాయణు తప్ప అన్య వస్తువు జగత్తునందు లేదు అనేటువంటి విశ్వాసమే ఈ అభయత్వమునకు మూల కారణం.
1: హి హ్యాడ్ ఫర్మ్ ఫెయిత్ దట్ దేర్ ఇస్ నథింగ్ ఎక్సెప్ట్ నారాయణ ఇన్ ద వరల్డ్ అండ్ దేర్ఫోర్ హి వాస్ ఫియర్లెస్.
0: బృహదారణ్యకోపనిషత్తునందు కూడాను యాజ్ఞవల్కుడు జనకునకు బోధిస్తాడు.
1: ఇన్ బృహదారణ్యక ఉపనిషత్ ఆల్సో యాజ్ఞవల్క వాస్ టీచింగ్ జనక.
0: అభయం వై జనక ప్రాప్తాసి అన్నాడు, అనగా నీవు అభయుడవైనావు జనక, నీవింక విచారించనక్కరలేదు అన్నాడు.
1: హీ టోల్ జనక, ఓ జనక, యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఫియర్ అండ్ దేర్ఫోర్ యు నీడ్ నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్.
0: అనగా చిత్తమంతయుడను నీవు దైవం నందుంచావు.
1: యు హావ్ కెప్ట్ యువర్ ఎంటైర్ హార్ట్ ఇన్ ది లార్డ్ హింసెల్ఫ్.
0: నీవు నిమిత్త మాత్రునిగా జగత్తునందున్నావు.
1: You are existing only as an instrument of God in the world.
0: Vastulu yendu emaatram kudano mamattam ledu.
1: You don't have attachment for the objects of the world.
0: Prati vastuvunu kudano divyattamainatundi daivattam gaane visheshisthunnavu.
1: You are believing every object in the world as the very form of divinity and God.
0: Anekatvam nandu ekatvanni darshisthunnavu.
1: You have been able to see unity in the diversity.
0: Kanukane నీవు అభయస్వరూపుడవు అన్నాడు.
1: దేర్ఫోర్ యు ఆర్ ఫియర్లెస్.
0: ఈనాడు లోకములో అన్ని భయముల కంటే కూడాను మరణ భయము చాలా ఎక్కువగా ఉంటాయి.
1: ఇన్ ద వరల్డ్ ఆఫ్ టుడే ఆఫ్ ఆల్ ద ఫియర్స్ ఫియర్ ఆఫ్ డెత్ ఈస్ మోస్ట్ ప్రామినెంట్.
0: మహాధైర్య సాహసవంతుడైనప్పటికీ మహాధీశాలి అయినప్పటికీ మహాధనికుడు అయినప్పటికీ సూర్యుడు వీరుడైనప్పటికీ మరణం అంటే దద్దరిల్లుతాడు.
1: Be he a very courageous and valorous fellow, be he highly educated fellow, be he a person with a lot of skills and wealth, the thought of death perturbs him, unnerves him.
0: ఈ మరణించినటువంటి వారిని చూస్తే నిరాశ అనిస్పృహకు లోనవుతాడు.
1: They become subject to despair when they see people dying.
0: మరణమన్న వార్త విన్నంతనే అమంగళమని భావిస్తాడు.
1: The moment he hears about death, he considers that as inauspicious.
0: 100 samvatsaram nindinatvanti mutaki ayinappatikini,
1: even if a person has passed 100 years,
0: maranam ante తాను భయపడుతుంది.
1: She would get frightened if it is a
0: matter of death. ఇంకా కొంతకాలం జీవించాలని ఆశిస్తారు.
1: She also wishes to live for a little
0: more. ఎంతకాలం ఆశించినప్పటికీ మరణము తప్పినది కాదు.
1: For however much you may aspire to live for, death is such.
0: ఈ జగత్తునందు సమస్త పదార్థములు, సమస్త వ్యక్తులు, సమస్త విషయములు కూడాను ఈ మరణ ప్రవాహంలో కొట్టుకుని పోయేటువంటివి.
1: All the objects, all the items and all the people will have to be washed away by the flow of death.
0: ప్రవాహములో కొట్టుకుని పోయేటువంటి యొక్క వ్యక్తిని మరొక ప్రవాహంలో కొట్టుకుని పోయేటువంటి వ్యక్తి ఆశ్రయిస్తే ఎంత లాభం అవుతుంది? ఏమి లాభం ఉంటుంది?
1: What profit will there be for a person if he takes shelter in the person who is also washed away, who is likely to be washed away?
0: ఆశ్రయించినటువంటి వ్యక్తి గాని ఆశ్రయింపబడినటువంటి వ్యక్తి గాని ఈ రెండు వ్యక్తులు ఈ ప్రవాహంలో కొట్టుకుని పోయేటువంటివి.
1: ది పర్సన్ హూ ఈజ్ సీకింగ్ ప్రొటెక్షన్ అండ్ షెల్టర్ అండ్ ది పర్సన్ ఫ్రమ్ హూమ్ షెల్టర్ ఈజ్ సాట్, బోత్ ది పీపుల్ ఆర్ లైక్లీ టు బి వాష్డ్ అవే.
0: ప్రవాహమునకు మిట్ట గట్టు అయినటువంటి ఒక దైవత్వాన్ని పట్టినప్పుడే మనకు ఒక అభయం.
1: ఓన్లీ వెన్ వీ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద లార్డ్ హూ ఈజ్ ద బ్యాంక్ ఫర్ దిస్ పర్టికులర్ ఫ్లో వీ హ్యావ్ సమ్ హోప్.
0: కనుక మరణమునకు భయపడి గాని జీవితమునకు సంతసించి గాని ప్రయోజనం లేదు.
1: Fearing death and thinking about the joys of life, there is no use.
0: అభయత్వం అనేటువంటిది మేలు పర్వతం వంటిది.
1: Fearlessness may be compared to a great mountain.
0: మన భయము అనేటువంటిది శ్వాస గాలి వంటిది.
1: Fear is something comparable to our breath.
0: శ్వాస గాలి మేరు పర్వతం ఏమైనా కదిలింపగలదా?
1: Can the breeze coming out of our breath shake a great mountain?
0: కనుక ఈ తుచ్చమైనటువంటి ఈ అల్పమైనటువంటి ఈ భయం అనేటువంటి గాలి మన అభయత్వం అనేటువంటి మేలు పర్వతాన్ని ఏమాత్రం కూడా నువ్వు కదిలించదు.
1: Therefore, this mean fear can never shake the Meru mountain of fearlessness.
0: Selayeru, Chirukondalu, Himasilalu, Chitrati, Chitraprarotulu, Dhakottarmappa, Nabratalamun, Jumpinchu, Daigyambu Vattila, Nintiyeniyu, Vishnutini Bolchi, Pratyeka Prapanchamunandu, Nadalu Opparu, Himadi Rajama. అని ఈ చెలించినటువంటి యొక్క పర్వతము చెలించినటువంటి యొక్క పర్వతము
1: ది అన్వేవరింగ్ స్టడీ మౌంటైన్
0: భ్రమించినటువంటి యొక్క భావము
1: ద ఫీలింగ్ విచ్ ఇస్ నాట్ విచ్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ డెలివరీ
0: భ్రమించినటువంటి యొక్క మనసు
1: మైండ్ విచ్ ఇస్ ఎంజాయింగ్
0: తరించేటువంటి యొక్క బుద్ధి
1: ద ఇంటెలిజెన్స్ విచ్ కెన్ బి సేవ్
0: ఒక్క దైవత్వము తప్ప అన్యము దీనికి ఏమాత్రం కూడా తాను చెలించము.
1: Accepting divinity, nothing can have all these things.
0: Kanukane sarvanti endu daivattam anetunti yokka ekattamu satyattam anetunti anetunti vishwasanni neevu madiyendunchukunnappude neevu abhayaswarupudu kagalavunnaru.
1: You can become fearless only when you keep in your heart of hearts the fact that it is divinity which is all pervasive and it is the only thing which is existing all over.
0: Manavuni edi kuda nu bhayapettaledu.
1: Nothing can frighten a human being.
0: What can make me afraid?
1: It is said, what can make me afraid?
0: Death is a joke of life, joke of to me and all.
1: Death is a joke of life, it is a joke to me, it is said.
0: Ee chaavu anetundi oka tamasha vanti.
1: Death is something like a play.
0: Maraninchetundi dehamunu anaga chacheetundi dehamunu చంపదలుచుకోవటము గొప్పతనము కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎ గ్రేట్ థింగ్ టు కిల్ ఎ బాడీ విచ్ ఇస్ బౌండ్ టు బి డిస్ట్రాయ్డ్.
0: పంచభౌతికమైనటువంటి దేహము ఏనాటికైనా కూడా కూలక తప్పదు.
1: బాడీ విచ్ ఇస్ మేడ్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ హ్యాస్ టు బి డిస్ట్రాయ్డ్ ఎనీడే.
0: అలాంటి దేహ నిమిత్తమై మనం ఎందుకు ఆరాటపడాలి?
1: ఫర్ ద సేక్ ఆఫ్ సచ్ ఎ బాడీ వై షుడ్ వీ బి వరీడ్.
0: అర్జున, చంపేటివాడు నీవు కాదు, చచ్చేటువంటిది వారు కాదు.
1: అర్జున, యు ఆర్ నాట్ ద వన్ హూ ఈస్ గోయింగ్ టు కిల్ నార్ వుడ్ దే బి కిల్డ్.
0: చచ్చునది దేహమే.
1: ద థింగ్ విచ్ కెన్ బి కిల్డ్ ఇస్ ఓన్లీ బాడీ.
0: ఆత్మ కానీ దేహము కాదు.
1: యు ఆర్ ఆత్మన్ అండ్ నాట్ ద బాడీ.
0: ఇలాంటి సత్యాన్ని ప్రబోధించి అర్జునుకు ఒక అభయాన్ని అందించాడు.
1: దిస్ పర్టికులర్ ట్రూత్ వాస్ టాట్ టు అర్జున అండ్ హి వాస్ మేడ్ ఫియర్.
0: భక్తి యోగములో బోధించినటువంటి 26 యొక్క సద్గుణముల లోపల ఇది ప్రధానమైనటువంటిది.
1: Of all the 26 qualities taught in the Bhakti Yoga, this is
0: Sankhya Yogamuna Abhayattamu Pradhanamainatuvanti Yokka Pranamu Annadu.
1: In Sankhya Yoga, fearlessness is given as the most important life breath.
0: Be fearless. Neevu daitinga untundu. Neevu bhayapadakunda untundu.
1: The command is be fearless.
0: Ee భయం ఉండినంత వరకు కూడాను నీకు నా అభయం దక్కదు.
1: సో లాంగ్ యాజ్ యూఆర్ హ్యావింగ్ ఫియర్ యూ కెనాట్ గెట్ ఫియర్లెస్నెస్ గ్యారంటీ.
0: మామ్ ఏకం శరణం విద్య, నన్ను శరణజొచ్చు.
1: సరెండర్ టు మీ,
0: తదుపరి సర్వమును నేనే చూచుకుంటానన్నాడు.
1: ఆఫ్టర్వర్డ్స్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద రెస్ట్.
0: నిజముగా మానవుడు అనేటువంటి వాడు భయస్వరూపుడు కాదు.
1: ట్రూలీ స్పీకింగ్ మ్యాన్ ఈజ్ నాట్ ఎ ఫార్మ్ ఆఫ్ ఫియర్.
0: ఇతని యొక్క మానవత్వం అనేటువంటి ఈ పదమునందే ఈ దివ్యత్వం అనేటువంటి అర్థము ఇమిడి ఉంటున్నది.
1: దిస్ డివైన్ మీనింగ్ ఈజ్ ఇన్హెరెంట్ ఇన్ ది వెరీ వర్డ్ మానవత్వం.
0: దీనికి ఒక చిన్న కథ,
1: వన్ స్మాల్ స్టోరీ టు ఇల్లస్ట్రేట్ దిస్.
0: ఒక భయంకరమైనటువంటి అరణ్యము,
1: ఎ వెరీ ఫియర్ఫుల్ ఫారెస్ట్.
0: ఈ అరణ్యములో సర్వ విధములైనటువంటి జంతువులు కూడాను నివసిస్తూ ఉండేటువంటివి.
1: దేర్ వర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనిమల్స్ లివింగ్ ఇన్ ద ఫారెస్ట్.
0: కొన్ని అడవుల్లో సింహములుంటే ఆ అడవిలో ఏనుగులు నివసించవు.
1: ఇఫ్ ఇన్ ఎ ఫారెస్ట్ దేర్ ఆర్ లయన్స్ దేర్ వుడ్ నాట్ బి ఎలిఫెంట్స్.
0: ఏనుగులు సంచరిస్తుంటే ఆ అడవిలో సింహములు ఉండవు.
1: ఇఫ్ ద ఎలిఫెంట్స్ ఆర్ రోమింగ్ అబౌట్ దేర్ దేర్ మే నాట్ బి లయన్స్ దేర్.
0: కానీ ఈ అడవి యందు సింహము మొదలుకొని నక్క కుక్క వరకు కూడాను సమస్త ప్రాణులు కూడాను అందులో సంచరిస్తూ ఉన్నాయి.
1: ఇన్ దిస్ ఫారెస్ట్ ఆన్ ది అదర్ హ్యాండ్ దేర్ వర్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎనిమల్స్ ఫ్రమ్ ద లయన్ టు జాకల్ అండ్ టు ద డాగ్.
0: ఒకనాడు ఒక నక్క అనేక విధములుగా యోచిస్తూ వచ్చింది.
1: ఆన్ ఎ పర్టికులర్ డే ఎ పర్టికులర్ ఫాక్స్ బిగాన్ థింకింగ్ డిఫరెంట్ థింగ్స్.
0: మానవత్వంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆదర్శ జీవితత్వంగా లోకులు భావిస్తున్నారు.
1: People are considering that there is something specially divine about human nature.
0: Jantunam narajanma durlabham, manava janmam chala durlabham ayyindani cheppukuntunnaru.
1: People say that it is impossible to get human birth.
0: Manavulu puttinattugane jantuvulu kudanu puttinayi.
1: The same as human beings are born, the animals are also born.
0: Talli garbham nunchi janminchinatvanti prati jeevikudunu oka vidhamainatvanti jantuvu ane peru.
1: The word jantu is the name given for all those things and people who are born of
0: kanuka manavuni kudunu jantuvu aneetundi peru pettakunda manavudane peru enduku pettali.
1: It questioned itself, why is man given the name manava instead of being called jantu?
0: Makante taanu em anta goppa vaadu?
1: In what respect is he superior to
0: atanikante mem em teesipoyinatundi varam?
1: In what way are we inferior to him?
0: Ee vidhamga aneka vishayamlu endu kudanu తర్జన భర్జన చేసుకుని ఒక విధమైనటువంటి యొక్క విచారణ సలిపి ఇది ఊరికి విడిచిపెడితే ప్రయోజనం లేదు, దీన్ని ఏదైనా ఒకటి సాధించాలి అని గొప్ప పట్టు పట్టింది.
1: ఇట్ థాట్ విత్ ఇన్ ఇట్సెల్ఫ్ ది ఆర్గ్యుమెంట్స్ అండ్ ది కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ అండ్ రిజాల్వ్ టు ఫైండ్ సమ్ సొల్యూషన్ ఫర్ దిస్ పర్టికులర్ ప్రాబ్లం.
0: ఆనాటి నుండి క్యాన్వాస్ బయలుదేరింది.
1: ఇట్ బిగాన్ క్యాన్వాసింగ్ ఫ్రమ్ దట్ డే.
0: ప్రతి జంతువు దగ్గరికి వెళ్లి మనం ఎందుకు మనుషుల కంటే తక్కువ వారుగా ఉండాలి?
1: It went to all animals and just said, why should we be less
0: jantu jati manava jati kante heena jati ani bhavistunnaru.
1: People are considering the animal life as inferior to man's life.
0: Ee perunu manam turchi vesukovali.
1: We'll have to wipe off this particular feeling
0: ani ee rakanga bodhisthu prati jantuvunu kudunu oka vidhamainatundi utrekaanni andichi aneka vidhamainatundi oka utsahanni kudunu chekurustu vachindi.
1: This way it began encouraging all the animals and exciting them about it.
0: Kattakadapadiki shariramulo pushti చాలా పెద్దది అయినటువంటి యొక్క ఏనుగు మొదలుకొని జంతురాజు అయినటువంటి సింహం మొదలుకొని హీనజాతి అయినటువంటి హీన స్థాయి ఎందున్నటువంటి కుక్క నక్కల వరకు కూడాను దీనికి టామ్ టామ్ వేయించింది, అనగా అందరికీ ఈ విషయాన్ని బోధించింది.
1: దిస్ హెస్ బీన్ టాట్ టు రైట్ ఫ్రమ్ ద ఎలిఫెంట్ విచ్ ఈస్ వెరీ స్ట్రాంగ్ అండ్ ఆల్సో టు లయన్ విచ్ ఇస్ ది కింగ్ ఆఫ్ యానిమల్స్.
0: మనం అందరూ చేరి ఒక మహాసభను ఏర్పరచుకోవాలి అని నిర్ణయం చేసుకుంది.
1: ఇట్ రిజాల్వ్ టు హ్యావ్ ఎ వెరీ బిగ్ మీటింగ్ ఆఫ్ ఆల్ దీస్ యానిమల్స్.
0: ఈ సభకు చతుష్పాద మహాసభ అని పేరు పెట్టుకున్నారు.
1: ద చతుష్పాద మహాసభ ఈస్ ద నేమ్ గివెన్ ఫర్ దిస్ మీటింగ్.
0: దీన్ని పెట్టుకుని ఫలాని కాలంలో ఫలాని సమయానికి అందరూ ఈ మహాసమావేశంలో పాల్గొనాలని చెప్పింది.
1: ఆ పర్టికులర్ డే పర్టికులర్ టైం all of us should assemble in this particular meeting. It was decided.
0: Deeniki agenda moodu maatram nirnayam chestundi.
1: As agenda, three items were decided for this meeting.
0: Manavulu jantuvulu talli garbham nundi puttinatunte vare,
1: Human beings as well as animals are born of the womb of the mother.
0: కనుక మానవునికి జంతువునికి జంతువుని ఒకే పేరు ఉండాలి కానీ రెండు పేర్లు నిర్ణయించడం వీలు కాదు.
1: Therefore, there should be only one name both for man and animal, and that is
0: జంతు. జంతువులకైనా మానవుడిని పేరు పెట్టాలి, లేక మానవునికైనా జంతువు అని పేరు పెట్టాలి. ఈ రెండు సమానత్వం తప్ప భిన్నంగా ఉండడానికి వీలు కాదు అని ఒకటి నిర్ణయం చేసుకోవాలన్నారు.
1: Either the man should be called జంతు or the animal should be called man, but there should not be two different names and two different titles for these two. This is the resolution which they wanted to pass.
0: ఇంకా రెండవది,
1: second one,
0: మానవుడు జ్ఞానవంతుడని, ఇవి అజ్ఞానంతో కూడినటువంటి జంతువులని మనకు ఒక చెడ్డ పేరు నిర్ణయిస్తున్నారు.
1: దే హ్యావ్ గివన్ ఎ రాంగ్ నేమ్ కాలింగ్ దట్ వీఆర్ అన్వైజ్ అండ్ ది మెన్ హ్యావ్ విజ్డమ్.
0: ఇది దీనిని మనం అంగీకరించరాదు.
1: వీ షల్ నాట్ యాక్సెప్ట్ దిస్.
0: మనకున్న జ్ఞానం కంటే మానవుడికి ఏమంత అధికంగా ఉంటుండాలి?
1: ఇన్ వాట్ వే డస్ హీ హావ్ సుపీరియర్ విజ్డమ్ దాన్ ద విజ్డమ్.
0: మానవుని యందు ఉన్నటువంటి జ్ఞానంలో మనకేమి తక్కువగా ఉంటుండాలి?
1: వాట్ విజ్డమ్ ఆఫ్ ద మ్యాన్ డూ వీ నాట్ హ్యావ్
0: అని ఈ రెండింటికి ఒకే జ్ఞానం అనేటువంటి ఒక దీన్ని మనము స్థిరం చేసుకోవాలి.
1: We have to firmly resolve that this is the same wisdom is there both for man and
0: animal. Ee manam nirnayinchukovali anindi.
1: We should pass a resolution even for this, they said.
0: Inka moodavadi,
1: the third one,
0: manamu noru leenatunti varamani, manavulu noru unnatunti vaadani, manamu mooki jintuvulani, వారు సమృష్టమైనటువంటి యొక్క మాటల కార్య అని అతనికి అనేక విధములుగా పేరు ప్రతిష్టలు కలిగినాయి.
1: మ్యాన్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఎ టాకింగ్ యానిమల్ వేర్ యాజ్ వీ ఆర్ డమ్ అండ్ దిస్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఎ వెరీ గ్రేట్ డిఫరెన్స్.
0: మనం మూగి జంతువు అయినప్పటికీ మనకి ఏమి కొరతగా ఉంటుండాలి?
1: Even if we are dumb, what is it that we are lacking?
0: వాడు మాట్లాడేటువంటి వాడైనప్పటికీ వాడు ఏమి సుఖం అనుభవిస్తున్నాడు?
1: By learning the talking capacity and possessing that skill, what is the extra happiness that he is having?
0: కనుక మాటలకు మూగితత్వమునకు ఏమాత్రం కూడా భేదం ఉండకుండా చూసుకోవాలి అని నేను.
1: Therefore, talking and dumbness should be considered more or less the same, it is said.
0: మనము క్రూరులము అని చెప్పని భావిస్తున్నారు మానవులు.
1: Men have been considering us to be cruel.
0: మానవుడు సాత్వికుడని విశ్వసిస్తున్నాడు.
1: He is considering himself to be a సాత్విక్.
0: దీనికి మనం ఎవరు కూడా అంగీకరించరాదు.
1: None of us shall agree for this.
0: మనలో ఉండేటువంటి సాత్వికత్వం మానవుని ఎందుకు లేదు.
1: The సాత్విక్ నేచర్ విచ్ యూ హ్యావ్ ఈవెన్ మ్యాన్ డస్ నాట్ హ్యావ్.
0: కనుక మానవుని కంటే మృగం సాత్వికమైనటువంటి అనేటువంటి సత్కీర్తిని మనం తీసుకోవాలి.
1: వీ షుడ్ గెట్ ది గ్రేట్ నేమ్ అండ్ ఫేమ్ దట్ వీఆర్ సుపీరియర్ సాత్విక్ నేచర్.
0: ఈ విధమైనటువంటి నాలుగు పాయింట్లు కూడా మన యొక్క సమావేశం లోపల మనం చర్చించాలి అనుకున్నారు.
1: దే సెడ్ దట్ ఆల్ దీస్ ఫోర్ పాయింట్స్ వి విల్ డిస్కస్ ఇన్ అవర్ మీటింగ్.
0: అయితే ఈ మీటింగ్ కు ఎవరిని ప్రిసైడ్ చేయాలి?
1: దెన్ ఫర్ దిస్ మీటింగ్ హూ షుడ్ బి ఆస్క్డ్ టు ప్రిసైడ్?
0: అప్పుడు నక్కనే చెప్పింది, మన అడవి లోపల కొంతమంది యోగులు ఋషులు తపస్సు ఆచరించుకుంటున్నారు.
1: Then the same fox suggested that there are some rishis and maharshis who have been doing penance in the forest.
0: అందులో ఒక ఉత్తమమైనటువంటి ఒక ఋషిని మనము దీనికి ఆహ్వానిస్తాం.
1: We shall select a highly accomplished saint for this particular purpose.
0: అని విశ్వసించి ఆ నక్కనే ఆ ఋషి దగ్గరికి వెళ్ళింది.
1: They resolved like this and the same fox went to that maharshi.
0: Swami, maa jantu rajyam lopala idi chatushpada mahasabha anetunti goppa mahasabharam em jarupukuntunnamu tamaru deeniki adhyakshata vahinchali ani korindi.
1: It went and prayed to him, Swami, in the kingdom of animals we have decided to have a very important meeting, chatushpada mahasabha, we request you to preside over.
0: Sarvabhuta samanattam anetunti oka tattvanni gurtinchinatunti vaadu kanaka aa rishi tappaka mee sabaku nenu vastanani angikarinchadu.
1: That rishi who had recognized everything as living divinity itself, he just said, all right, certainly I'll preside over the meeting.
0: Sare manchi muhurtamulo aa sabanu prarambhinchukunnaru vishalamainatunte oka pradeshamulo.
1: In a very vast big playground they just arranged for a meeting.
0: అడవిలో ఉండినటువంటి చిన్న జంతువు మొదలుకొని పెద్ద జంతువు వరకు, తల్లిదండ్రులు మొదలుకొని మునుమనమడ వరకు కూడాను అన్ని ప్రయాణమై వచ్చినాయి.
1: In that forest, every animal, right from the big one to the small one, with all the children, they came.
0: Grandchildren.
1: The children, grandchildren, with all of them, they attended the meeting.
0: అక్కడ కడకలలాడుతుండాది, కిలకిలలు నవ్వుతుండారు ఈ యొక్క మృగములంతా కూడాను.
1: They were extremely happy and hilarious in that meeting.
0: దీనికి అధ్యక్షుని పైన కొంతవరకును విశ్వాసం ఉండేటువంటి మృగములే కనుక అధ్యక్షునికి ఉన్నత స్థానం ఏర్పరిచారు.
1: As they had a lot of respect for this president, a high pedestal was provided for the
0: మృగరాజు అయినటువంటి సింహమునకు ఆ అధ్యక్షునికి పక్కన పనే ఒకటి అమర్చారు.
1: Just by the side of the chair of the president, a place was provided for.
0: కానీ ఈ మహర్షి ప్రక్కన ఉన్నటువంటి సింహం చూసి ఏమాత్రమో అదిరి బెదరలేదు.
1: This particular Maharshi was presiding over the function. He was never afraid of the
0: lion. Sarvabhutanam.
1: He was of the view that
0: అందరి యందు ఉండేటువంటి ఒక దైవత్వమైనటువంటి ఒక ఏకత్వాన్ని కలిగినటువంటి ఏకత్వం కలిగినటువంటి వాడు ఈ మహర్షి.
1: This Maharshi was one who recognized the existence of God in every human being and every
0: living being. కనుక ఇతని యందు అభయత్వమే ఉన్నది కానీ భయత్వం లేదు.
1: Therefore he was full of fearlessness.
0: సరే, అందరూ కూర్చున్న తర్వాత దీనిని వెల్కమ్ చెప్పాలి.
1: Then all of them were seated. There was a need for welcoming.
0: ఈ మహాసభకు సెక్రటరీ ఈ ఫాక్సే నక్కనే.
1: The secretary for this great meeting was this fox.
0: ఈ నక్క ప్రారంభించింది.
1: This fox began its welcome address.
0: ఈనాడు సువర్ణ అక్షరముతో లిఖించవలసినటువంటి దినము మనకందరికి.
1: This day is a day which will have to be written in golden letters.
0: ఇది మరువరానటువంటి దినము.
1: This is an unforgettable
0: day. మనందరి సమావేశము ఒక దిగ్విజయాన్ని సాధించబోతుంది. అది
1: we are going to achieve a great grand success in this
0: city. ఎన్నో పనులు ఉండినప్పటికీ అన్నీ వదిలి నీ కర్తవ్యాన్ని విసర్జించి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
1: Although you have a number of activities, you have given up them and have been able to find some time to participate.
0: మొట్టమొదట మీ అందరికీ నా ధన్యవాదములు అనింది.
1: In the very first place, my gratitude to all of you.
0: తరువాత ఈ మూడింటి యొక్క ఇది అనగా మూడింటి యొక్క అజెండాను చెప్పింది.
1: Then it explained these three items in the agenda.
0: ఈ అజెండాను చెప్పిన తక్షణమే సింహరాజు లేచాడు.
1: As soon as this agenda was given, this lion got up.
0: లేచి మా బ్రదర్ అనగా నా సోదరుడైనటువంటి యొక్క నక్క చెప్పినటువంటి విషయము మీరంతా విని ఉండవచ్చును.
1: Lion got up and just addressed them, telling that you must have already heard what my brother has spoken.
0: నిజముగ మన జంతువుల యందు ఉన్నటువంటి యొక్క శౌర్య సాహసములు ధైర్య ప్రతిత్వములు మానవుని యందు లేవు.
1: The valor, the courage and such great qualities which you have, man does not really have.
0: దీనికి నేనే ప్రత్యక్ష ప్రమాణం.
1: I am myself a direct proof for this.
0: నాకుండినటువంటి ధైర్యము బలము మానవుల్లో ఎవరికైనా ఒక్కరికైనా ఉంటుందని చూపించండి.
1: The courage and the valor and the prowess and the strength that I have, is there any person, any man?
0: నేను మృగరాజు అయినప్పటికీ అన్యాయ అక్రమ అనాచారాలకు ఏమాత్రం కూడా అడుగు పెట్టడం లేదు.
1: Though I am king of animals, I do not take to any wrong, unjustified.
0: నిష్కారణంగా పరజీవులను ఏమాత్రము హింసించటం లేదు.
1: Without reason, I don't kill animals.
0: ఆకలి అయినప్పుడు మాత్రము ఏదో ఆహారమును భుజిస్తాను.
1: Only when I am hungry, I take a little food.
0: దీనిని వ్యర్థం చేసేటువంటి దీనిగా నేను ఏ ప్రాణిని కూడా తీయటం లేదు.
1: I don't kill any animal to waste it.
0: ఈ ధైర్యము ఈ సాహసము ఈ నీతి మానవుని ఎందుందా లేదు.
1: This courage, this particular ethics, this morality, do human beings have?
0: Nanuka manam manavulaku endukosam veravali?
1: Therefore why should we be afraid of
0: manavulakante alpa jati ani manam enduku anipinchukovali?
1: Why should we be called inferior to men?
0: Kanuka deenini edo oka vidhanga ee naadu nirnayam chesukovali anindi.
1: Today somehow we have to just wipe out this particular thing.
0: Mari prakkane undinatvanti okka rendava jantavu yenugu lechindi.
1: The elephant which was just by the side of a lion, it got up.
0: Manavudante naa kaalu mokalanta kudanu ledu vaadu manavudu.
1: A man, he is not as much as half of my leg.
0: Aakaramulo nenu goppa aakaramulo.
1: In form I am very magnificent.
0: Telivitetallo naa gaja telivi ani cheppi anipinchukunnanu.
1: In intelligence I have attained proverbial greatness.
0: Gajamunu rajulu raarajulu kudanu visheshistu ani anveshistu vacharu.
1: Kings, emperors, everyone has been able to just have faith in me.
0: Rajuku pattabhishekam cheseyatamlo nenu lekapothe athaniki pattabhishekame jarugadu.
1: Whenever coronation is conducted without my being there, it is not taken up.
0: Kanuka nenu gajarudai undetundi samayam nandu nakante inka manavudu goppa vaadani ettu nenu cheppali.
1: When I am such great, how can you say man is superior to me?
0: Na telivi maha goppa telivi.
1: My intelligence is extraordinary.
0: కనుక నా తెలివితేటలకు నా బలమునకు నా యొక్క ఆకారమునకు మానవుడు ఏనాటికి నీ సాటి రాడు అన్నాను.
1: దేర్ఫోర్ మై ఇంటెలిజెన్స్ అండ్ మై ఫిజికల్ ఫామ్ మ్యాన్ కెన్ నెవర్ ఈక్వల్ టు మీ.
0: అందులో నక్క ఒక సెలెక్ట్ చేసింది. గొప్ప గొప్ప వారు అనగా మహారాజు లేచి చెప్పాడు. ఆ మహారాజుకు ప్రక్కనున్నటువంటి వాడు కొంతవరకు మంత్రి సమానుడైనటువంటి ఏనుగు కూడా లేచి చెప్పింది. ఇందులో మనకు చిన్నవాడిని కూడా ఒకరిని పైకి లేపించి వాడితో మాట్లాడించాలి అని అనుకుంది.
1: Fox got up and said, "The lion, the Maharaja just talked to you, and the mini elephant which will come back. Therefore, there must be one representative of smaller animals."
0: పక్కన ఉన్నటువంటి అడవి కుక్కను లేపింది.
1: The wild dog was asked to this to
0: అడవి లేచి అధ్యక్షునికి నమస్కరించి మృగరాజుకు నమస్కరించి సమావేశంలో చేరినటువంటి వారందరికీ నమస్కరించి గొప్పవారి యందు నేను అల్పుడనైనటువంటి వాడు నేను మాట్లాడవలసి వచ్చింది, కానీ నా అల్పత్వమునందు ఉండేటువంటి యొక్క మహాగుణం కూడాను మానవుని యందు లేదు.
1: ఇట్ ఆఫర్ ఇట్ సాల్యుటేషన్ టు ది ప్రెసిడెంట్ టు ది కింగ్ టు ది మినిస్టర్ అండ్ టు ఆల్ దోస్ పీపుల్ హావ్ అసెంబ్డ్ అండ్ దెన్ ఇట్ సెడ్, ఆల్దో ఐ యామ్ వెరీ స్మాల్ అండ్ మీన్,
0: విశ్వాసములో నాకు మించినటువంటి వాడు మరొకడు లేడు.
1: ఇన్ ఫెయిత్ there is no one who can compare who can be compared to me.
0: Nannu chaaki samrakshinchinatundi vaani paina nenu ento vishwasamunu penchukuntanu.
1: I have a lot of faith and a lot of loyalty to the person who has brought
0: me. Na pranam poyyanta varaku vaaniki krutagnudai untanu.
1: I will always be grateful till I lose my life itself.
0: Nannu himsinchinappatikini nenu atanni yematram kudunu baadhinchanu.
1: Even if I am hurt or even if I am harmed, I do not return to him.
0: కనుక మానవ లోకం నందు కూడా నువ్వు కుక్కకున్నటువంటి విశ్వాసం నీకు లేదురా అని అనిపించుకుంటాను.
1: ఇట్ ఈస్ యూజువలీ జస్ట్ సెడ్ దట్ ఈవెన్ హ్యూమన్ బీయింగ్స్ డు నాట్ హ్యావ్ ది సెన్స్ ఆఫ్ లాయల్టీ విచ్ ఎ డాగ్ హ్యాస్.
0: అయితే ఈ విశ్వాసంలో మానవునికి ఏమాత్రం కూడా నేను తీసిపోను.
1: ఇన్ ది సెన్స్ ఆఫ్ లాయల్టీ ఐ కెన్ నెవర్ బి ఇన్ఫీరియర్ టు.
0: ఈనాటి మానవుడు తన మాస్టర్ ని కూడా హింసించడానికి ప్రయత్నిస్తాడు.
1: Man may resort to giving trouble to his own
0: ఉపకారం చేసినటువంటి వానికి అపకారం చేస్తున్నాడు మానవుడు.
1: Man may be doing bad in turn for the one which has received by a good.
0: వానికి అన్ని విధముల కడను సహాయం చేసినటువంటి వానిని ద్రోహంగా అతన్ని దూషిస్తున్నాడు మానవుడు.
1: Man has been criticizing for one who has done so much good for him.
0: కనుక తన యొక్క యజమానిని కూడాను తాను కుట్టలు పన్ని యజమానుని యొక్క హింస కూడాను పాల్పడుతున్నాడు మానవుడు.
1: Man has been taking up different schemes to deceive and hurt the master who has served him.
0: Kanuka manavuniki krutagnyatane ledu.
1: Man does not have gratitude at all.
0: Oka vidhamainatundi vishwasam kudanu ledu.
1: He does not have loyalty.
0: Tana akkara teere enta varaku kudanu entaina kudanu vinay vijayathulu prakatistadu.
1: Only so long as his purpose is served, he pretends to be obedient.
0: Akkara teerin tarvata master ni himsinchadaniki poolukuntadu.
1: The moment his purpose is served, he starts troubling his own master.
0: కనుక మానవుని కంటే కూడాను మనం ఏమాత్రం కూడా తక్కువ జాతికి చేరిన వాడు కాము.
1: Therefore, we are in no way inferior to the mankind.
0: అని ఈ విధంగా కూడాను వారి వారికి తగినట్టుగా ఉపన్యాసాలు ఇచ్చినారు.
1: Appropriate to their own status and their own experience, they gave speeches.
0: తరువాత అధ్యక్షుని ఉపన్యాసం వచ్చింది.
1: Then there was speech of the president, presidential address.
0: ఆ యొక్క ఋషి చెప్పాడు, ఓ మృగములారా, మీరు చెప్పినటువంటి విషయంలన్నీ కూడా సత్యమే.
1: ది రిషి అడ్రస్ ఓ ఎనిమల్స్, ఆల్ దట్ యు హావ్ జస్ట్ స్పోకెన్ ఆఫ్ ఇస్ ట్రూ.
0: కూరిమి గల దినములలో నేరములెన్నడూ కలుగ నేరము. ఇష్టంగా ఉంటున్నప్పుడు మాస్టర్ చేసేటువంటివి అన్ని మంచివే అని అనుకుంటాం.
1: వెన్ వీ హావ్ గుడ్ ఫ్రెండ్షిప్ గుడ్ అండర్స్టాండింగ్, ఆల్ దట్ మాస్టర్ డస్ ఇస్ కన్సిడర్ టు బి ఫర్ అవర్ ఓన్.
0: కూరిమి విరసమైనను నేరములే చూచుచుండు. ఆ యొక్క మాస్టర్ పైన ఏమైనా కూడా కొంచెం అయిష్టం బయలుదేరినా అతను చేసిన మంచి అన్నిటి కూడా నువ్వు చెడ్డగా భావిస్తుంటాడు మానవుడు.
1: వెన్ దేర్ ఇస్ ఫ్రెండ్షిప్ లాస్ట్ అండ్ అండర్స్టాండింగ్ లాస్ట్, మ్యాన్ బిగిన్స్ థింకింగ్ ఎవ్రీథింగ్ డన్ టు హిమ్ యాజ్ బ్యాడ్.
0: ఎదురుగా నమస్కరిస్తాడు, మురుగున పోయి దూషిస్తాడు.
1: బిఫోర్ హిమ్ హీ ఆఫర్స్ సాల్యుటేషన్స్, బిహైండ్ హీ క్రిటిసైజెస్.
0: ఎదురు ఒక మాట, మరుగున మరొక మాట.
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ వన్ పర్టికులర్ వర్డ్, బిహైండ్ ఎ డిఫరెంట్ వర్డ్.
0: ఎదురుగా వర్ణించినటువంటిది వెనుకపోయి దానిని హతమార్చేదానికి ప్రయత్నిస్తాడు.
1: ప్రేజింగ్ బిఫోర్ హిమ్ బట్ బిహైండ్ హిమ్ హీ స్టార్ట్స్ ఆపోజిట్ అండ్ క్రిటిసైజెస్.
0: కనుక ఇలాంటి తెలివితేటల కంటే మన తెలివితేటలు చాలా గొప్పవి అన్నాడు.
1: Therefore, compared to this kind of intelligence and cleverness,
0: అయితే మీరు చెప్పినవన్నీ దోషములు కూడా మానవుడి యందు లేకపోలేదు.
1: All these defects which I have explained are there in the man.
0: Ahara, nidra, bhaya, maidunu. ఈ నాలుగింటి ఎందు కూడాను మృగములకు మానవునికి ఎట్టి వ్యత్యాసము లేదు.
1: ఫుడ్, స్లీప్, and breeding and such other things, there is no difference between man and animal.
0: Aite okkati matramu jantuvulakante manavuni yendu pratyekata okatu unnadi annadu.
1: But there is one speciality in man compared to animals.
0: మృగములు ఎందు పుట్టినటువంటి యొక్క పుట్టుకతో వచ్చినటువంటి క్రూరత్వాన్ని మృగములు మార్చుకొనలేవు.
1: Animals which acquire and inherit cruelty in them, they cannot change that.
0: ఎంత ఆకలి కొన్నప్పటికీ పులి పూరి పల్వా తినవదు.
1: A tiger, however much hungry we eat, it is not going to eat
0: పులి మాంసమే ఆరగిస్తుంది కానీ ఇంకే విధమైనటువంటి టిఫిన్ కాఫీలు తాను త్రాగదు.
1: It aspires to have only mutton and not prepared to have coffee and other things.
0: Enta prayatnam chesi danini practice chesinappudikini dani swabhavam maaradaniki veelu kaadu.
1: However much it may try to have some practice, it is not going to change its habits.
0: Manavudu prayatnam chesthe etuvanti krulatvanni kaani etuvanti durgunamunu kaani maarchukonagaladu.
1: If sufficient efforts are made by man, he can change his cruelty, he can change his bad habits.
0: Kanuka prayatnam cheta మానవుడు పరివర్తనకయ్యేటువంటి శక్తి వాని ఎందుంది. ఎట్టి ప్రయత్నం చేసినప్పటికీ మృగము ఎందు పరివర్తన జరిగేటువంటిది లేదు. ఇదే రెండు భేదములు అన్నాడు.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఈస్ మ్యాన్ విత్ ఎఫర్ట్ కెన్ బ్రింగ్ అబౌట్ సర్టన్ అమౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మేషన్ ఇన్ హిమ్, వేర్ యాజ్ ఎన్ ఎనిమల్ వి వుడ్ నాట్ బి ఏబుల్ టు బ్రింగ్ అబౌట్ ఎనీ ట్రాన్స్ఫార్మేషన్.
0: ఈ విధమైన శక్తి సామర్థ్యములు మృగమునందు మనిషి ఎందు ఉంటున్నవి అని అన్నాడు.
1: దీస్ కెపాసిటీస్ అండ్ స్కిల్స్ ఆర్ అవైలబుల్ ఫర్ మ్యాన్.
0: అప్పుడు నక్కలేచింది.
1: దెన్ ఫాక్స్ గాట్ అప్.
0: స్వామి, మీరు చెప్పినటువంటిది వాస్తవమే. అయితే అలాంటి మార్చుకునేటువంటి శక్తి మానవుని ఎందు ఉండినప్పటికీ అలాగా మార్చుకోలేనటువంటి మానవుడు ఎలాంటి వాడు?
1: దెన్ దిస్ ఫాక్స్ గాట్ అప్ అండ్ పుట్ ఏ క్వశ్చన్. స్వామి, వెల్ మ్యాన్ హ్యాస్ దీస్ కెపాసిటీస్ బట్ ఇఫ్ హీ డస్ నాట్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ కెపాసిటీస్ టు చేంజ్.
0: శక్తి ఉండి కూడా నువ్వు మార్చుకోలేనటువంటి మానవుడు, అది మృగము కంటే హీనుడేను అన్నాడు ఈ అధ్యక్షుడు.
1: This president just declared that if a person has capacities, if he does not use these capacities to change himself, then he is worse than an animal, he said.
0: Appudu anni mrugamlu claps kottai.
1: Then all these animals clapped.
0: Anaga manavuni yendu ee viveka shakti undinappatikini vinyoginchukokunda sanmargamulo praveshinchukunda undetunte manavudu mrugam kante heenudu ani cheppani nirnayinchadu ee maharaji.
1: Maharshi decided and resolved that if a person has capacities, if he does not make use of those capacities for his own good and good behavior, he is worse than an animal.
0: Enni chadugulu chadiviyu emi phalam?
1: What is the use of whatever learning he has?
0: Tan nasaka vrata tappincha evari taramu?
1: Who can change the fate?
0: Chedda buddhulu tanatala cherineni.
1: If bad thoughts are to enter into his head,
0: endabarunu buddhulu bendubaru annadu.
1: His thinking becomes dull and he will become an idiot.
0: Kanuka మానవులు చదువు సద్యం లోపల మహా గొప్పవారిగా అవుతున్నారు.
1: ఇన్ లర్నింగ్ అండ్ స్కిల్స్ మ్యాన్ హ్యాస్ అటైన్ ఏ హై స్టేట్.
0: కానీ ఈ చదువుల వల్ల కలిగినటువంటి ఫలితం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్ లర్నింగ్?
0: కేవలం ఈ పొట్టకూటి కోసమే కదా.
1: ఆల్ దిస్ లర్నింగ్ ఈజ్ ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ బ్రెడ్.
0: ఆ పొట్టను మనం కూడా నింపుకుంటున్నాం కదా.
1: వీ హావ్ బీన్ ఆల్సో ఏబుల్ టు ఫిల్ అవర్ ఓన్.
0: ఆ పొట్ట నింపుకునే కోసమే మానవుడు ఇన్ని విధమైనటువంటి శ్రమలు పడుతున్నాడు.
1: ఫర్ ది సేక్ ఆఫ్ వీకింగ్ అవుట్ లైవ్లీహుడ్ వై షుడ్ దిస్.
0: ఏ శ్రమలు పడకుండా మనం పొట్ట నింపుకుంటున్నాం. వారి కంటే మనమే బెస్ట్ అన్నారు.
1: They said that we are better than men, we are best compared to men because we have been able to eke out our livelihood.
0: ఈ నక్క యొక్క స్వాతంత్రం మతి మితిమీరి పోతుండేటువంటి సమయం లోపల ఈ యొక్క అధ్యక్షుడైనటువంటి మహర్షులు దాన్ని చల్లార్చి రెండవ యొక్క భేదం కూడా చెప్తూ వచ్చాడు.
1: When this fox was exceeding its own limits, president called for order and he explained the second difference.
0: మానవునకు మాయను సాధించగలడు మానవుడు.
1: Man has been able to conquer maya or illusion.
0: Atmanu chudagaladu manavudu.
1: He can experience atman.
0: Inka nirvanam anetunte aanandanni cheragaladu.
1: He can reach the state of nirvana.
0: Anaga manavunaku mayanu jayinchetunte yokka adhikaram untundi.
1: That means he has got the power and authority to conquer.
0: Prayatnam chesthe atmanu sandarshinchukogaladu.
1: If efforts are made, he will be able to just experience and see.
0: Sadhana sampatti valla nirvanam anetunte atmanu cheragaladu.
1: With the help of spiritual exercises, he would be able to reach the.
0: Ee moodu kudanu mee mrugamulu yendu levu annadu.
1: All these three your animals do not have.
0: Kanukane aa yokka maharishi cheppadu, nayana ఈ ఆంగ్ల భాష లోపల M-A-N, man, అని చెప్తున్నారు.
1: This Maharshi said, well, children, if in English language, man has been described as a man with the spelling of
0: M-A-N. తెలుగులో మానవ అని చెప్తూ వచ్చారు.
1: The same is explained in Telugu as మానవ.
0: మాయా అనేటువంటి అజ్ఞానమును దూరం చేసుకుని,
1: removing and making distant this particular
0: mind. ఆత్మతత్వమును దర్శించి,
1: taking vision of this Atman,
0: విజ్ఞానం అనేటువంటి యొక్క ఆనందములో లీనమవుతాడు మానవుడు.
1: Immersing himself in the wisdom and in joy.
0: అదే యొక్క అర్థమును M-A-N దీనిలో కూడా ఉంటుండాలి అని చెప్పాడు.
1: The same meaning is conveyed in this letter
0: M-A-N. M అనగా మాయ, రిమూవ్, రిమూవ్ మాయా అని.
1: M stands for removal of Maya.
0: By Maya, my remove of Maya.
1: Remove Maya.
0: ఈ రిమూవ్ మాయ అనగా ఏమిటి? ఎమ్ముకునేటువంటి దానికి మాయా రిమూవ్.
1: ఎమ్ స్టాండ్స్ ఫర్ మాయా టు బి రిమూవ్.
0: ఇంకా ఏ ఉండేటువంటి దానికి ఆత్మ సి, ఆత్మన్ సి.
1: ఎస్, ఏ స్టాండ్స్ ఫర్ ఆత్మన్ సి, ఆత్మన్.
0: ఇంకా ఎన్, నిర్వాణం అటైన్.
1: ఎన్ స్టాండ్స్ ఫర్ నిర్వాణం అటైన్, అటే నిర్వాణం.
0: ఈ నిర్వాణం అటైన్ అంటే ఏంటి? ఆనందంలో లీనమక.
1: The meaning of attaining nirvana is become one
0: anaga,
1: joy and bliss.
0: Ajnanamunu duram chesukoni atmanu darshinchi anantamulo leenamayyetunti vaade nijamaina manavudu ani ninnay chesaru.
1: A true man is one who has removed maya ignorance and who has had a vision of atman and who got himself in
0: appudu mrugamulanni ippudunu tala unchukunnayi paapam.
1: Then all these animals bent down their heads.
0: ఇవి మా చేత కానటువంటి పని అని ఒప్పుకున్నాయి.
1: They agree that these are the things which cannot be achieved
0: by us. అందరి మానవులు కూడా ఈ పని చేయగలుగుతున్నారా?
1: Then the next question is, well, all human beings, have they been able to do this?
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క ప్రయత్నము చేయనటువంటి మానవుడు మా యొక్క ఫ్రెండేను అని చెప్పిన మృగములంతా అంగీకరించాడు.
1: They agree that those people who do not make any effort in this direction is our friend.
0: Kanaka manavulaku mrugamulaku ekku vyathyasam ledu.
1: Therefore there is not much of difference between
0: manavulu yindu vijnana prajnana sujnanam undindi kudanu varu sarine kunti reetilo deenni anubhavinchatam ledu.
1: Although men are having a lot of wisdom and the bliss etc., they are not
0: andukosamane ee maharishi kudanu taanu aranyaniki vachinatundi kaaranaanni kudanu nirupinchadu.
1: The maharishi, the president also just explained the reason why he came to
0: నాయనా అందరి గుణములు కూడా ఈ విధంగా లేవు మానవులు ఎందు.
1: He said, well, all the men do not have this particular quality equally.
0: మృగములు ఎందు తమను హింసించినటువంటి వారిని మాత్రమే హింసించగలవు, కానీ తమను హింసించినటువంటి వారి జోలికి ఏమాత్రము మృగములు పోవు.
1: Among animals give trouble only to the one which give them trouble, otherwise they are not going to.
0: కానీ మానవులు తనని హింసించినటువంటి వాని పైన కూడా హింసకు ప్రయత్నం చేస్తాడు.
1: మ్యాన్ బిగిన్స్ టు హార్మ్ పీపుల్ హూ డు నాట్ హూ మైట్ నాట్ హావ్ హార్మ్డ్ హిమ్.
0: నిష్కారణమైనటువంటి నిందలు మోపుతాడు.
1: వితౌట్ ఎనీ రీజన్ హీ పుట్స్ బ్లేమ్.
0: నిరపరాధులను హింసిస్తాడు.
1: పీపుల్ హూ ఆర్ అన్బ్లెమిష్డ్ దే ఆల్సో ఆర్ బీయింగ్ గివెన్
0: కారణం లేని కార్యంలో పాల్గొంటాడు.
1: హీ ఎంటర్స్ ఇన్ టు వర్క్ విచ్ డస్ నాట్ హావ్ ఎనీ
0: ధనములకు అడుగడుగులకు భయపడిపోతున్నాం. పరీక్షలు వచ్చినాయంటే భయం.
1: If we get examination, we are afraid of it.
0: Aeroplane atu itu koncham kadirinnante bhayam.
1: While going in an aeroplane, if aeroplane moves a little this way,
0: edana oka rickshaw la pothunnante eduruga oka lorry vastundadante bhayam.
1: If a lorry is coming in the opposite direction when we are going,
0: ellavari lechinadu modalu ratri kannulu moosi nidrinchenta varaku bhayame.
1: Right from the moment that we get up from the bed,
0: nidrinche munduga kuda nu dongalu vachi em chestaro ane bhayam.
1: Even before we go to bed, we are afraid that thieves might come and steal.
0: Kanuka manam bhayam lopane jeevithanni kaalam gadputunnam.
1: We are spending our entire time in fear.
0: Manamu abhayulam kavali.
1: We should become fearless.
0: Adi daiva vishwasam ani penchukovali.
1: That faith and
0: aa vishwasam ni kolpovatam chetane manaku bhayam erpadutundali.
1: Only when we lose faith we get fear.
0: Bhayamuniki moola kaaranam tanna taanu marchinatundi vaanike bhayam erpadutundi.
1: Only when one is forgetting himself he develops fear.
0: Nenu evaru aneetundi yokka satyanni taanu marchipothunnadu.
1: He is forgetting the fact, the real nature of his own self.
0: Kevalam aidu adugulato koodinatundi yokka అందములతో కూడినటువంటి మానవుడిగా తాను విశ్వసిస్తున్నాడు.
1: హీ ఇస్ కన్సిడరింగ్ హింసెల్ఫ్ ద బాడీ విచ్ ఇస్ 5 ఫీట్ లాంగ్.
0: ఈ అందములతో కూడినటువంటి వాడు కాదు మానవుడు.
1: హీ ఇస్ మ్యాన్ కన్సిస్టింగ్ ఆఫ్ ఓన్లీ దిస్ లింబ్.
0: ఇది ఆకార మానవుడు కాదు.
1: దిస్ ఇస్ నాట్ ఎ మ్యాన్ ఇన్ ఫారం.
0: ఇది ఆ విధంగా ఆకార మానవుడేగి అనుకుంటే కూడాను ఇది నామమాత్రుడు మాత్రమే అవుతాడు.
1: ఇఫ్ హి కన్సిడర్స్ హింసెల్ఫ్ యాజ్ మ్యాన్ ఓన్లీ ఇన్ ఫారం,
0: కనుక మాయను దూరము చేసి
1: రిమూవింగ్
0: ఆత్మను సందర్శించి
1: టేకింగ్ ఎ విజన్ ఆఫ్
0: నిర్వాణంలో లీనమయ్యేటువంటి వాడు మ్యాన్.
1: గెటింగ్ మర్జ్డ్ ఇన్ నిర్వాణ ఈజ్
0: అట్టు కానటువంటి వాడు ఎన్ఏఎం అవుతుంది, నామమాత్రుడే మానవుడు అన్నాడు.
1: ఇఫ్ ఎ పర్సన్ డస్ నాట్ ఫాలో దిస్ పర్టికులర్ థింగ్ హీ బికమ్స్ ఎన్ఏఎం, హీ బికమ్స్ ఓన్లీ నేమ్ సేక్ మ్యాన్.
0: ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వాడే ధమడు, ధమ.
1: ఏ పర్సన్ హూ ఈజ్ హ్యావింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అలోన్
0: ఆత్మవిశ్వాసం లేనిటువంటి వాడు మదడు.
1: ఎ పర్సన్ హూ డస్ నాట్ హావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ మదర్.
0: ఈ ఆత్మవిశ్వాసం లేనిటువంటి ఉన్నటువంటి వాడే సాక్షర.
1: ఏ పర్సన్ హూ ఈజ్ హ్యావింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ సాక్షర.
0: సాక్షర అనగా మహా ఇంద్రియ నిగ్రహించినటువంటి మహాపురుషుడు.
1: ఏ పర్సన్ హూ ఈజ్ హ్యావింగ్ కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ ది సెన్సెస్ ఇస్ సాక్షర.
0: అట్టి నిగ్రహ శక్తి లేనటువంటి వాడు రాక్షస.
1: ఎ పర్సన్ హూ డస్ నాట్ హావ్ సెల్ఫ్ కంట్రోల్.
0: ఇప్పుడు నువ్వు త్రిప్పి చదివినప్పుడు దీనికి విరుద్ధంగా మనకు కనిపిస్తుండాలి, శాంతికి అశాంతి.
1: వెన్ యూ స్టార్ట్ రీడింగ్ ఫ్రమ్ ది రివర్స్ సైడ్ యూ గెట్ ది మీనింగ్ ఫ్రమ్ శాంతి.
0: కనుక ఎంఏఎన్ మ్యాన్ అనేటువంటి దానికి ఈ అర్థాన్ని మనం తీసుకోవాలి. ఈ అర్థాన్ని మనం తీసుకోకుండా పోతే ఎన్ఏఎం నామ మాత్రం అయిపోతుంది, అనగా మనం నామమాత్రపు మనుషులమే కాని మనం నిజమైనటువంటి మనుషులము కాదు అనేటువంటి దాన్ని నిర్ణయం చేసుకోవాలి.
1: Therefore, we'll have to firmly resolve, when we take the correct meaning of MAN, we really become man. On the other hand, if we take only NAM, we become namesake man.
0: This will have to Arjuna, Kurunandana, ani oka address chesadu Krishnudu Arjunudiki.
1: Therefore, in this context, Krishna addressed Arjuna as Kurunandana.
0: Kurunandana ante emiti deeni artham?
1: What is the meaning of Kurunandana?
0: Tana Kurunandana. కర్మను ఆచరించడంలో ఆనందించేటువంటి వాడట అర్జునుడు.
1: అర్జున వాజ్ వన్ హూ వాజ్ డిలైటెడ్ ఇన్ యాక్షన్.
0: మనకు పని ఉండినటువంటి దినము మనం చాలా బేజారుగా ఉంటాం.
1: వెన్ వీఆర్ హ్యావింగ్ వర్క్ వీ గెట్ డిస్గస్టెడ్.
0: పని ఎందే అర్జునుడికి ఆనందం అట.
1: దేర్ వాజ్ డిలైట్ ఇన్ వర్క్ ఫర్ అర్జున్.
0: మనకు సండే వచ్చిందంటే చాలా ఆనందం.
1: వెన్ వీ గెట్ సండే వీ బికమ్
0: ఎందుకంటే పని ఉండదు.
1: On that day, we will not have work.
0: పని లేని రోజు అర్జునుడు చాలా విచారిస్తాడట.
1: A day when he does not have work, Arjuna would be very happy.
0: ఎంత పని అధికంగా ఉంటే అంత ఆనందించేటువంటి వాడు అర్జునుడు.
1: Arjuna was one who would have a lot of joy in his having more work.
0: కురునందనా, నీవు కర్మయందు ఆనందాన్ని అనుభవించేటువంటి వాడు కనుక కురునందన అని పేరు పెట్టాడు.
1: He has been given the name of Kurunandana because he was taking delight in work.
0: ప్రతిదాని ఎందుకును అర్జున పాల్గొన పత్వ తిరిచి శ్రీధ్వాన వేది చెయ్య జయకృష్ణ సవిశాఖి ధనంజయ అర్జునుకు ఉన్నటువంటి ఈ పేర్లకు ఒక్కొక్క దాని కూడాను ఒక్కొక్క అంతరార్థాన్ని కూడాను నిరూపిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: కృష్ణ హాస్ బీన్ ఏబుల్ టు ప్రూవ్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ద డిఫరెంట్ నేమ్స్ విచ్ అర్జున హ్యాడ్.
0: కనుక ఈ 26 గుణముల లోపల నిత్యము ఒక్కొక్క గుణమును గురించి మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించినప్పుడే ఈ దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం కూడాను మనకు అర్థమవుతుంది.
1: విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది డివైన్ నేచర్ ఆఫ్ ఆత్మన్ వెన్ వి ఎవ్రీ డే టేక్ అప్ వన్ వర్చ్యూ అండ్ ట్రై టు అండర్స్టాండ్.
0: ఓర్పు, క్షమ, దయ, భూతదయ, అహింస ఇలాంటి గుణములు చాలా వరకు మనం తెలుసుకున్నాం ఇంతవరకు.
1: పేషెన్స్, కంపాషన్, కంపాషన్ ఫర్ ఆల్ ఎనిమల్స్ అండ్ సచ్ ఆఫ్ దీస్ థింగ్స్
0: ఈనాడు అభయత్వాన్ని కూడా గురించి మనం తెలుసుకున్నాం.
1: వీ హావ్ ఆల్సో లెర్న్డ్ ఫియర్లెస్.
0: ఇంకా అనేక గుణములు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ ఏ నంబర్ ఆఫ్ అదర్ క్వాలిటీస్.
0: మానవుని నిత్య జీవితం లోపల గుణములను మనం పోషించుకున్నప్పుడే మనకు భగవంతుని యొక్క హృదయంలో స్థలం మనకు లభిస్తుంది.
1: ఓన్లీ వెన్ వీ డెవలప్ qualities in our daily action we'll be able to get earn the grace of the Lord.
0: గుణములను మాత్రం పెంచుకొనుకా భగవంతునిలో స్థలము మాత్రం మనకు లభించాలంటే ఇది సాధ్యం కాదు.
1: Without developing qualities in us if we want to get a place in God's heart.
0: ఎలాంటి ధనవంతునికైనా ఎలాంటి విద్యావంతునికైనా ఎలాంటి బలవంతునికైనా కూడా పాస్పోర్ట్ లేకుండా పరదేశములకు ఎట్లా పంపరో అదే విధంగా గుణములు అనేటువంటి పాస్పోర్ట్ లేకుండా దైవానుగ్రహం అనేటువంటి యొక్క దీంట్లో భవనంలో ప్రవేశించడానికి వీలు కాదు.
1: Whatever one's education, position, wealth, etc., just as a person cannot be allowed to go to another country without passport, whatever be the person, without having good qualities...
0: కనుక భగవంతుని అనుగ్రహం పొందడానికి గుణము లే పాస్పోర్ట్స్.
1: To earn the grace of God, qualities and good qualities is passport.
0: ఈ గుణాలను మాత్రం పెంచుకోవాలి.
1: We have to develop these qualities.
0: చదువులతో పాటు మన సంస్కారాన్ని కూడా పెంచుకోవాలి.
1: Along with education, should also acquire...
0: చదువులు ఉంటే సంస్కారం లేకపోతే అది చెత్త చదువే.
1: Without having good samskaras, if we have education, it is no use.
0: ఈ చదువులంతా కూడా కేవలము ఒక భౌతికమైనటువంటి దీనికి మాత్రమే ఉపయోగపడతాయి.
1: All this learning and education is only useful for the world, physical world.
0: ఈనాడు లోకము లోపల సైంటిస్టులు ఎన్నో గొప్ప గొప్ప యంత్రములు కనిపెట్టారు.
1: In the world of today, scientists have discovered
0: a number of things.
1: Have we been able to get peace of mind with machines?
0: Have we been
1: able to get joy
0: and happiness?
1: Happiness and peace we will not be able to get from this.
0: కనుక శాంతి అనేటువంటిది ఒక దైవత్వంతోనే మనకు లభించేటువంటి ఒక పదార్థము.
1: పీస్ వీ కెన్ గెట్ ఓన్లీ ఫ్రమ్ డివినిటీ.
0: మన లోకరీతిలో లభించేటువంటి ఒక శాంతులు తాత్కాలికమైనటువంటి శాంతులు.
1: ఓన్లీ హ్యాపీనెస్ అండ్ పీస్ వీ గెట్ ఈస్
0: క్షణభంగురమైనటువంటి శాంతులు.
1: మొమెంటరీ ఇట్ ఈస్.
0: నశ్వరమైనటువంటి శాంతులు.
1: ట్రాన్సియంట్.
0: అనిత్యమైనటువంటి శాంతులు.
1: ఇంపర్మనెంట్.
0: ఇవి అక్షర స్వరూపాన్ని పొందించలేవు.
1: దే విల్ నెవర్ టేక్ అస్ టు పర్మనెంట్.
0: కనుక మనకు అక్షరత్వాన్ని మనం పొందాలనుకుంటుంటే ఈ చరత్వాన్ని త్యజించినప్పుడే అక్షరం మనకు ప్రాప్తిస్తుంది.
1: వి విల్ బి ఏబుల్ టు గెట్ ఎ పర్మనెంట్ అక్షరత్వ ఓన్లీ వెన్ వి గివ్ అప్ దిస్ చరత్వ విచ్ ఇస్ టెంపరరీ.
0: కనుక ఈ సాంఖ్య యోగములో సాంఖ్యం అనగా జ్ఞానము అని దీనికి అర్థం అని తెలుసుకున్నాం.
1: ఇన్ ది సాంఖ్య చాప్టర్ వి హావ్ అండర్స్టూడ్ సాంఖ్య మీన్స్
0: జ్ఞానముతో దైవాన్ని చేరటం అనేటువంటిదే సాంఖ్య యోగము.
1: సాంఖ్య యోగము రెఫర్స్ టు రీచింగ్ గాడ్ త్రూ విజ్డమ్.
0: సర్వాప్రయైనటువంటి యొక్క భగవత్తుని సమీపత్వంలో నిరూపించేటువంటి యొక్క తత్వమే సాంఖ్యము.
1: సాంఖ్యము రెఫర్స్ టు ద ప్రిన్సిపల్ విచ్ ప్రూవ్స్ ది డివినిటీ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ హాస్ వెరీ
0: 24 గుణములైనటువంటి సంఖ్యలతో ఎంపబడినటువంటిది ఈ సాంఖ్యము.
1: సాంఖ్యము ఈజ్ వన్ విచ్ హెస్ బీన్ ప్రూవ్డ్ విత్ 24 ఫిగర్స్.
0: కనుక ఈ సాంఖ్యంలో ఈనాడు 36వ శ్లోకం వరకు అయింది. ఇంకా ఉంటున్నాయి, ఇంకా 36 వరకు ఉంటున్నాయి. సాంఖ్యయోగం చాలా గొప్పది.
1: సాంఖ్య చాప్టర్ ఈజ్ ఎ వెరీ బిగ్ వన్.
0: ఇది 70-75 శ్లోకాల వరకు కూడా చేరి ఉంటుంటాది.
1: దేర్ ఆర్ 70-75 శ్లోకాస్ ఇన్ దిస్.
0: అయితే శ్లోకాలతోనే మనం శోకం నివారణ చేసుకోలేము.
1: వి వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ రిడ్ ఆఫ్ సారో బై ఓన్లీ దిస్ శ్లోక.
0: ఈ శ్లోకాల్లోని అంతరార్థమును మనము కొంతవరకు మన ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి.
1: వి హావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు ప్రాక్టీస్ ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ శ్లోకాస్ ఎ లిటిల్ ఇన్ అవర్ డైలీ లైఫ్.
0: కనుక నిత్యము చెప్పేటువంటి శ్లోకములను గట్టిగా వల్లించి దాని అంతరార్థమును గుర్తించి అందులో ఏ ఒక్కటైనా కూడా మనము ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించినప్పుడే ఈ యోగములు మన యొక్క భోగమును మన యొక్క యోగమును కూడాను అందించి ఇదే దైవంతో సంయోగమును కూడాను చేరుస్తుంది.
1: ఓన్లీ వెన్ వీ జస్ట్ ప్రాక్టీస్ అండ్ యూజ్ దీస్ థింగ్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్ అండ్ ప్రాక్టీస్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ యూనియన్ విత్ గాడ్. వైల్ వి ఆర్ చాంటింగ్ దీస్ థింగ్స్ ఎవ్రీ డే మే నాట్ బి ఆఫ్ మచ్ యూస్.
2: That was the 28th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this awe-inspiring discourse which he delivered on 10th September 1984, Bhagavan spoke about the most important good quality of a devotee, which is fearlessness.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
4: This is Radio Sai Global Harmony. Next, a selection of Sai Bhajans.